శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 31వ తేదీ శుక్రవారం శుభోదయం.

నిహాల్ ఉషా ఆలపించిన భక్తిగీతాలు విన్నారు. భక్తిరంజనే కార్యక్రమంలోనే భాగంగా ఇప్పుడు వినండి నజీర్ అహ్మద్ ఖాన్ వార్సీ బృందం ఆలపించిన ఉర్దూ భక్తిగీతాలు నాతే కలాం.

0: వినంతవరకు నజీర్ అహ్మద్ ఖాన్ వార్సీ బృందం అలపించిన ఉర్దూ భక్తి గీతాలు నాతియ కలాం విన్నారు. రేపటి భక్తిరంజన కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి అలపించిన శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధ ఈనాటి కార్యక్రమంలో శ్రీ అబ్దుల్ సత్తర్ గారి సూక్తి సుధ.
1: కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో మనిషిని సమస్త జీవులలోకెల్లా ఉత్తమంగా సృష్టించి అతనికి బుద్ధి జ్ఞానాలను ప్రసాదించి సృష్టిలోని అన్ని వనరులను అతని పరంచేసిన అతని సృష్టికర్త అయిన దైవం అతని మరణానంతరం తాను అతనికి ఇహలోకంలో ప్రసాదించిన వరాలను అతడు ఎలా ఉపయోగించాడో అని లెక్క అడగకుండా ఉంటాడనుకోవడం బుద్ధి జ్ఞానాలకు తిరస్కరించే విషయం. ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ లోకం శాశ్వతమైంది కాదు. మరణానంతరం ప్రాప్తమయ్యే శాశ్వతమైన పరలోక ప్రస్థానంలో మనిషికి ఈ లోకం ఒక మజిలీ మాత్రమే. అందుకే ఈ భూమిపై జన్మించిన ప్రతి ఒక్కరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు జీవించున్న వాళ్ళు వాళ్ల గడువు ముగియగానే వెళ్ళిపోవటానికి నిరీక్షిస్తున్నారు. ఇకపోతే మరణానంతరం ఈ లోకంలో జీవించి ఉన్నంతకాలం మనిషి చేసిన కర్మలకు సమాధానం చెప్పుకోవలసిన తీర్పు దినం అనే మరో మజిలీలో ప్రతి మనిషిని అడిగే 5 ప్రశ్నల విషయంలో చివరి దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను ఇలా జాగృతం చేశారు. ప్రళయ దినాన ప్రతి మనిషిని 5 విషయాలను గురించి ప్రశ్నించినంత వరకు అతని పాదాలు కదలజాలవు. ఆ 5 ప్రశ్నలు ఇవి: 1, నీ జీవితం ఏ పనుల్లో గడిచింది? 2, నీ యవ్వనశక్తి సామర్థ్యాలు ఏ పనుల్లో వినియోగమయ్యాయి? 3, ధనం ఎక్కడి నుంచి సంపాదించావు? 4, ఆ ధనాన్ని ఎక్కడ ఖర్చు చేశావు? 5, ఆర్జించిన జ్ఞానాన్ని ఎంతవరకు ఆచరణలో పెట్టావు? చూశారా, ఈ ప్రశ్నలు మనిషిని జీవితంలోని అన్ని రంగాలను ఆవరించి ఉన్నాయి. ఇవి స్థాయి, హోదా, వర్గం, వర్ణం, కులం, మతం, ప్రసక్తి లేకుండా అందరినీ ప్రశ్నింపబడతాయి. మొదటి ప్రశ్న, ఓ మానవుడా, నిన్ను బుద్ధిజీవిగా సృష్టిస్తే నీ జీవితం ఎలా గడిపావు అనేది. మానవులంతా బుద్ధిజీవులే, మరైతే నీవు బుద్ధిమంతంగానే జీవించావా అనే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలిగే విధంగా జీవించటం మన ముఖ్య ఉద్దేశం. మానవ సమాజంలో జరుగుతున్న ప్రతి ఘోరం, ప్రతి నైత్యం స్వయానా మానవులు చేస్తున్నవి. అవినీతి, అక్రమాలు, మరణహోమాలు, మానభంగాలు,

0: సాటి మనిషి పట్ల ఈర్ష, ద్వేషం, పగ, వాగ్దాన భంగం, అసత్యం, అధర్మం, అన్యాయం, ఇవన్నీ ఆ ప్రశ్నకు సరైన సమాధానాలు కాజాలు. ఆ విధంగా జీవితం గడిపిన వారికి ఆ ప్రశ్నకు మార్కులు వస్తాయని ఆశించటం మనం, అది అత్యాశే అవుతుంది. ఇక రెండవ ప్రశ్న, నీ యవ్వన శక్తి సామర్థ్యాలను ఏ పనుల్లో వినియోగించావు అన్నది. దైవం ఆయువు ప్రసాదిస్తే ప్రతి మనిషికి జీవితంలో యవ్వన దశ ఉండి తీరుతుంది. మనిషి జీవితంలో అది కీలక దశ. దైవమిచ్చిన అమూల్యమైన వరం యవ్వనం. బాల్యం లోకాన్ని చదివే దశ. వృద్ధాప్యం అన్నిటినీ ఉడిగి అసక్తమై కాటికి కాళ్ళు చాచిన దశ. వీటి మధ్య ఉన్న యవ్వన దశ అన్నీ చేయగల సామర్థ్యం కలిగి ఉన్న దశ. ప్రపంచాన్ని మార్చివేయడము, ధ్వంసం చేయడము, ఏదైనా చేయటానికి సామర్థ్యం గల దశ. ఇంతటి మహర్దశ అయిన యవ్వన దశలో శక్తి సామర్థ్యాలను చెడును తొలగించి మంచిని స్థాపించటానికి వెచ్చించావా, లేక మంచిని వీడి దుర్మార్గంగా జీవించావా అనే ప్రశ్నకు యవ్వన దశ చెడుగా జీవించిన వారికి మార్కులు వస్తాయని ఆశించగలమా? మూడవ ప్రశ్న, ధనం ఎక్కడి నుంచి సంపాదించావు అన్నది. మనిషి జీవితంలో ధనార్జన పాత్ర ప్రధానమైనది. ధర్మం కూడా ధర్మబద్ధంగా ధనాన్ని ఆర్జించడం విధిగా చేసింది. ధనంలో పేదలకు జకాత్ చెల్లించడాన్ని విధిగా చేసింది. ధనార్జనలో ఎన్నో మార్గాలున్నాయి. ధర్మ మార్గాన ధనార్జన ధర్మబద్ధమైతే అదే పని అధర్మ మార్గంలో జరిగితే అది అధర్మమవుతుంది, మహాపాపమవుతుంది, దైవానికి అనిష్టమైనది అవుతుంది. ఆ ధర్మ మార్గంలో సంపాదించి అందులో నుంచి దాన ధర్మాలు చేస్తే దైవం వాటిని సుతరాము అంగీకరించడు. అధర్మ సంపాదనతో పోషింపబడిన శరీరం స్వర్గంలో ప్రవేశించదు అని సెలవిచ్చారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అధర్మమైన అన్ని అడ్డదారుల్లో ధనం సంపాదించడం అన్నది తీర్పు తీరునాడు దేవుడు అడిగే ఈ మూడవ ప్రశ్నకు సరైన సమాధానం కాజాలదు. దీనికి కూడా మార్కులు పడవు. ఇక నాలుగవ ప్రశ్న, ఆర్జించిన ధనాన్ని ఎలా ఖర్చు చేశావు అన్నది. అంటే మనం ధర్మబద్ధంగా ఆర్జించిన దాన్ని మన ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయలేం. ధర్మబద్ధంగా మనం సంపాదించాం కదా, దీనిపై ఆంక్షలేమిటి అని అనుకుంటే కుదరదు. సమాజంలో అనాథులు, అన్నార్తులు, అవసరాలు తీరని వారు, అభాగ్యులు ఎందరో ఉంటారు. మన కనీస అవసరాలు తీరి అదనపు డబ్బుతో వారిని ఆదుకోవాలి. ఎందుకంటే మనం జీవిస్తున్న సమాజంలో వారు మన సహచరులు. వారిని కలుపుకోవటంతోనే సమాజం రూపుదిద్దుకుంది. అందుకని మన సొమ్ములో వారికి భాగం ఉండి తీరాలి అన్నది ఆ ప్రశ్నకు సరైన సమాధానం. మరి అలా చేయలేకపోతే దానికి మార్కులు పడతాయా? పడవు. ఇక చివరిది ఐదవదైన ప్రశ్న, ఆర్జించిన జ్ఞానాన్ని ఎంతవరకు ఆచరణలో పెట్టావన్నది. జ్ఞానం అన్నది ఆచరణలో ఉండాలి, అందరికీ ఉపయోగపడాలి. జ్ఞానం సమాజానికి సజావుగా నడిపించే మంత్రం. తాను ఎన్నుకున్న బహుకొద్ది మందికి దైవం ప్రసాదించిన వరం అది. జ్ఞానుల హృదయాల నుండి జ్ఞానజ్యోతిని అంతమొందించేది ప్రపంచ వ్యామోహం అనే మహత్తర సత్యాన్ని బోధించారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి దైవం ప్రసాదించిన జ్ఞాన సంపదను జ్ఞానులు తుచ్చమైన ప్రాపంచిక ప్రయోజనాల కోసం వినియోగం కారాగు. అప్పుడే దైవం ప్రసాదించిన జ్ఞానానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
1: మరింతవరకు శ్రీ అబ్దుల్ సత్తార్ గారి సూక్తి సుధ విన్నారు. రేపటి సూక్తి సుధ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ శాంతమ్మ గారి సూక్తులు వింటారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. పొలం పనులు.

పైరు యొక్క నీటి అవసరాలు, నేల, పైరు, వాతావరణం, అలాగే పంట పండించే తీరు మొదలగు వాటిపై ఆధారపడి ఉంటుంది. మేలైన నీటి యాజమాన్యానికి మొక్క యొక్క వేరు, నేలలోకి వెళ్ళే లోతు, నీటికి కీలక దశలు, పంట కోత కొంచేందుకు పట్టే కాలం, బెట్ట తట్టుకునే పైరు మొదలైన వాటిపై అవగాహన అవసరం. వివిధ పంటలకు కావాల్సిన సాధారణ నీటి పరిమాణం, డ్రిప్ పద్ధతి ద్వారా పంటలకు కావాల్సిన నీటిని ఎప్పటికప్పుడు సరైన మోతాదులో అందించటం ద్వారా నీటి వినియోగ సామర్థ్యం పెరగటమే కాక తద్వారా పంటలకు కావలసిన నీటి పరిమాణంలో 50 నుండి 60% వరకు పొదుపు చేయవచ్చు. పంటకాలంలో పైరు కీలక దశల్లో

నీటి ఎద్దడికి గురికాకుండా చూడాలి. వివిధ కీలక దశల్లో పంట నీటి ఎద్దడికి గురైతే దిగుబడి తగ్గుతుంది. సాధారణంగా నేలలో పంట వేరు మండలంలో మొక్కలకు ఉపయోగపడే నీరు 50% కంటే తగ్గిపోకముందే పైరుకు నీరు పెట్టాలి. నేలలో పైరుకు లభించే తేమ 75% వరకు తగ్గినప్పుడు మొక్కలకు కావలసినంత నీరు లభ్యం కాక నీటి ఎద్దడి కలుగుతుంది. దీనివలన పంట దిగుబడి తగ్గుతుంది. మరీ తొందరగా నీరు పెట్టినా పంటకు ప్రాణవాయువు దొరకక నష్టం కలుగుతుంది. సాధారణంగా పైపొరల్లో 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతు వరకు మట్టిని పరిశీలించి నీరు పెట్టవలసిన సమయాన్ని నిర్ణయించాలి. ఇందుకుగాను మట్టిని చేతితో పట్టుకొని చూసి దానిలోని తేమ యొక్క హెచ్చుతగ్గులను కనుగొనవచ్చు. ఏ నేలల్లో ఎప్పుడు నీరు పెట్టాలి అని తెలుసుకోవటానికి మరి ఒక సులువైన పద్ధతి ఉన్నది. దానిని ఇసుక గుంత పద్ధతి అంటారు. ఈ పద్ధతి ఇసుక నేలలకు అలాగే వరి పైరుకు తప్ప ఇతర అన్ని రకాల నేలలకు అలాగే పైర్లకు అన్ని దశల్లో ఉపయోగపడుతుంది. పంటను సులువుగా తనిఖీ చేయటానికి వీలయ్యే చోట్ల 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల పొడవు, 3 అడుగుల లోతు గల గుంతను తీయాలి. గుంట నుండి తీయగా వచ్చిన మట్టితో ఇసుక బాగా కలిపి కలియబెట్టాలి. గుంటను ఈ విధంగా కలిపిన ఇసుక మట్టితో 6 అంగుళాల మేరకు నింపాలి. ప్రతి 6 అంగుళాల మట్టి వేసిన పిమ్మట మట్టిని బాగా దిమ్మెను చేస్తూ గుంటను నింపాలి. మామూలుగా పొలంలో ఏ పైరును పెట్టవలనో ఆ పైరునే పెట్టాలి. ఇసుక కలిపిన గుంటలో మట్టి నీటిని ఇమర్చుకునే శక్తి తక్కువగా ఉండటం వలన అచ్చటి మొక్కలు నీరు తక్కువైనప్పుడు వాడిపోయే లక్షణాలు తక్కిన పొలంలోని మొక్కల కంటే ముందుగా చూపుతాయి. నీటి అవసరాన్ని గుంటల్లోని మొక్కలు ముందుగానే సూచించటం వల్ల పైరుకు ఎప్పుడెప్పుడు నీరు కావాల్సినది తెలుసుకొని నీరు కట్టవచ్చు. ఇసుక ఎంత కలపాలన్నది నేల స్వభావాన్ని బట్టి ఉంటుంది. కనుక నేలను బట్టి ఇసుక పరిమాణం 5% నుండి కొంచెం అటో ఇటో మార్చుకోవాలి. సాగునీరు పొదుపుగా వాడుకోవాలంటే పొలం చదునుగా ఉండాలి. పొలాన్ని చిన్న మడులుగా విభజించి ఆ మడుల్లో నేలను బాగా చదునుగా చేసుకోవాలి. పొలాన్ని చిన్న చిన్న గట్లతో చతురస్రాకారపు మడులుగా విభజించాలి. వీటినే చెక్ బేసిన్లు అంటారు. మడులు 18x15 మీటర్ల నుండి 6x6 మీటర్ల విస్తీర్ణంలో ఉంటాయి. గట్ల ఎత్తు నీటిని ఎంతవరకు నిలపాలో దానిని బట్టి ఉంటుంది. మడుల్లో ఉండే నేల బాగా చదునుగా కానీ లేక ఒకవైపుకు కొంచెం వాలుగా ఉండేటట్లు కానీ తయారు చేయాలి. పొలానికి ఎత్తు వైపు నుండి కొంచెం పెద్ద కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ కాలువల నుండి చిన్న చిన్న కాలువల ద్వారా కయ్యలకు కావలసినంత నీరు పెట్టాలి. కయ్యలలో పెట్టిన నీరు బయటికి పోకుండా అందులోనే ఇంకిపోయేలా చూడాలి. వరి పైరుకు చాలా పెద్ద మడులు చేస్తారు. వేరుశనగ, రాగి, కూరగాయలు, పశుగ్రాసాలు మొదలైన పైర్లకు చిన్న చిన్న మడులు చేస్తారు. దీనివలన కొన్ని నష్టాలున్నాయి. నేలను బాగా చదును చేయాలి. గట్లు తెగిపోకుండా బాగా వేయాలి. గట్ల క్రింద పొలం చాలా నష్టం అవుతుంది. గట్లు వేయటానికి నీరు పెట్టడానికి కూలీలు ఖర్చు ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా ఎక్కువ వాలుగా ఉండే పొలాలకు ఈ పద్ధతి పనికిరాదు. చాలా పద్ధతి చూసినట్లయితే బోధలు కాలువల పద్ధతి అంటారు. వరుసల్లో వేసే పంటలకు అంటే చెరకు, ప్రత్తి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, పొగాకు మొదలైన పంటలకు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. ఇసుక నేలలు విస్తారంగా పగుళ్ళు పారు నేలకు తప్ప మిగతా అన్ని నేలలకు సరిపోతుంది. 2 వరుసల మధ్య సన్నని కాలువలు తయారు చేసుకోవాలి. ఈ కాలువల గుండా నీరు పెట్టాలి. ఈ చిన్న కాలువల గుండా నీరు పారేటప్పుడు నీరు నేలలోనికి ప్రక్కలకు ఇంకి వెళ్ళే దగ్గర నేలను తడుపుతుంది. ఈ పద్ధతి వలన పొలంలోని నేలనంతా తడపవలసిన పని లేదు. నీరు

0: ఎక్కువగా వృధా కాదు. నీటిని త్వరగా పీల్చుకునే నేలల్లో కాలువలు వెడల్పుగా ఉండి లోతు తక్కువగా ఉంటే బాగుంటుంది. నీటిని త్వరగా పీల్చుకునే తేలిక భూముల్లో కాలువల వెడల్పు తక్కువగా ఉన్నా పర్వాలేదు. కాలువలు నిండే వరకు నీరును పెట్టాలా లేదా అనేది పైరును బట్టి నిర్ణయించుకోవాలి. ఈ చిన్న కాలువలను నాగలతో కానీ బోదె గుంటుకతో కానీ సులభంగా వేయవచ్చు. సాగునీరు తక్కువగా ఉన్నప్పుడు ఒక సాలు తప్పించి ఒక సాలుకు నీరు అందించాలి. తదుపరి నీరు పెట్టేటప్పుడు మొదటిసారి తప్పించిన సాలుకు నీరు పెట్టి ఇంతకుముందు నీళ్లు పెట్టిన సాలును తప్పించాలి. అదేవిధంగా పంటను జంటసాళ్ళ పద్ధతిలో విత్తుకొని రెండు జంటసాళ్ళ మధ్య కాలువ ద్వారా నీరందించాలి. రెండు జంటసాళ్ళ వరుసల మధ్య దూరము ఎక్కువగా ఉంచి సాళ్ళ మధ్య దూరం తక్కువగా ఉంచి కావలసిన మొక్కల సాంద్రతను సాధించవచ్చును.
1: పొలం పనులు విన్నారు. ఇంతటితో ఈనాటి పొలం పనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:40 కాస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టడమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ పరీక్షల అక్రమ పద్ధతుల నివారణ సవరణ బిల్లు ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు తొలి ఎంపికగా మారిందని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా తీర్చిదిద్దామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టడమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజాపరీక్షల అక్రమ పద్ధతుల నివారణ సవరణ బిల్లు ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు గత రాత్రి ప్రధానమంత్రి ఇన్స్టాగ్రామ్లో విడుదల చేసిన ప్రత్యేక వీడియో సందేశంలో మాట్లాడారు. పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని పునరుద్ఘాటించారు. గిరిజన సంప్రదాయ సంస్కృతికి ప్రతీక అయిన ధింసా నృత్యం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రేపు జరిగే కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికేందుకు సుమారు 13,000 మంది గిరిజన బాలికలు మహిళలు ధింసా నృత్య ప్రదర్శన నిర్వహించనున్నారు. భోగాపురం విమానాశ్రయం సమీపంలో జరుగుతున్న రిహార్సల్స్ ను రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధింసా నృత్యం గిరిజన కళాకారుల ప్రతిభకు రాష్ట సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని తన నివాసంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖలపై మంత్రి సీతక్కతో కలిసి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్థానిక వనరులు వినియోగించుకుంటూ తాగునీటి సరఫరా ప్రణాళికలు రూపొందించాలని, ఇందుకోసం గ్రామీణ నీటి సరఫరా శాఖ, జలమండలి, నీటిపారుదల శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పింఛన్ల

0: పంపిణీని ఆగస్టు 15 నుంచి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో తార్ రోడ్లు, పంచాయతీ భవనాల నిర్మాణం ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు తొలి ఎంపికగా మారిందని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కర్నూలు జిల్లా పత్తికొండ సమీపంలోని హోసూర్లో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో 5,350 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల హైబ్రిడ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్లీన్ ఎనర్జీ విధానం ద్వారా రాష్ట్రాన్ని స్వచ్ఛందన రంగంలో దేశంలో అగ్రస్థానానికి తీసుకువెళ్లడమే లక్ష్యమని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో అనేక మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలుపుతూ,
1: రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఒక డ్రోన్ సిటీ కానివ్వండి, ఫార్మాకు సంబంధించిన అనేక పరిశ్రమలు కర్నూలు జిల్లాకి తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ప్రత్యేకంగా రెన్యూవబుల్ ఎనర్జీ పరిశ్రమలు కూడా తీసుకొస్తున్నాం. టాటా లాంటి పెద్ద సంస్థ మన ప్రాంతానికి వచ్చింది. ఈ రోజు ఇన్స్టాలేషన్ వల్ల కన్స్ట్రక్షన్ అప్పుడు 4,000 మంది యువతి యువకులకి ఉద్యోగాలు వస్తాయి. ఈ 800 మెగావాట్ల ద్వారా 1,100 మంది రైతులకి 30 సంవత్సరాల లీజ్ వాళ్ళే డైరెక్ట్ గా మీ అకౌంట్ లో ఇవ్వబోతున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లో తాటి ఆధారిత పరిశ్రమ కోసం తాటి అభివృద్ది బోర్డును ఏర్పాటు చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన్ను కలిసి నిన్న వినతిపత్రం అందజేశారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో జాతీయ స్థాయి పాల్మీరా అభివృద్ది బోర్డును ఏర్పాటు చేసి తాటి పరిశ్రమలకు ప్రోత్సాహమివ్వాలని విజ్ఞప్తి చేశారు. తాటి బెల్లం, తాటి పంచదార, తాటి ఆకులతో తయారయ్యే ఉత్పత్తుల పరిశ్రమల అభివృద్దితో పాటు గిరిజనులు, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సోము వీర్రాజు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలో రేపు జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో విద్యుత్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొనే కార్యక్రమానికి నిరంతర విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే రానున్న గోదావరి పుష్కరాల కోసం విద్యుత్ మౌలిక సదుపాయాల పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని సూచించారు. పుష్కరాల నాటికి 19 కొత్త ఉపకేంద్రాలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా తీర్చిదిద్దామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాట్లను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విమానాశ్రయ టెర్మినల్లో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బొబ్బిలి వీణ, కూచిపూడి నృత్య భంగిమలు, ఏటికొప్పాక బొమ్మలు, కలంకారి కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగండలో పరిశ్రమల ద్వారా లభించే కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో మౌలిక వస్తుల కల్పన చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. పెనుగొండ ఆర్డీఓ కార్యాలయంలో కియా సంస్థ, రాష్ట ప్రభుత్వం మధ్య 12 కోట్ల రూపాయల వ్యయంతో ఐటీఐ కళాశాల నిర్మాణానికి నిన్న అవగాహన ఒప్పందం కుదిరింది. పరిశ్రమలు ఉపాధి కల్పించడంతో పాటు సీఎస్ఆర్ నిధుల ద్వారా మౌలిక సదుపాయాలను కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: 12 కోట్ల రూపాయలతో ఐటీఐ కాలేజ్ నిర్మాణానికి సీఎస్ఆర్ నిధులు కేటాయించడం, ఎంఓయు కూడా చేసుకోవడం జరిగింది. 14-19లో మరి కియా రావడం, కియా మరి అనుబంధ సంస్థలు రావడం, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లక్షలాది మందికి ఉపాధి చూపించడం, ఈ రాష్ట్రానికి సంపత్తో పాటు మరి సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మన జిల్లాలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.
0: యువత నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు స్వయం సమృద్ది సాధించవచ్చునని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ అన్నారు. విజయవాడలో ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్ స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ ఆధ్వర్యంలో వస్తుసేవల పన్ను జీఎస్టీపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ, సరియైన శిక్షణ, అవగాహనతో సంపాదించిన నైపుణ్యాన్ని ఆచరణలో పెట్టినప్పుడే విజయం సాధించవచ్చునని జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. పూణే మచిలీపట్నం జాతీయ రహదారి అభివృద్ది పనులపై కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వివరాలు

0: వెల్లడించింది. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. సంగారెడ్డి హైదరాబాద్ నందిగామ మధ్య 6 లేన్ల విస్తరణకు డీపీఆర్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఛత్తీస్గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో శ్రవణ మాధ్యమ విధానంలో హైదరాబాద్లో నిన్న నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, వాగులు చెరువుల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఛత్తీస్గఢ్ ఉత్తర ఒడిశా ప్రాంతాలపై తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రశ్నపత్రాల లీకేజీ అరికట్టడమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ పరీక్షల అక్రమ పద్ధతుల నివారణ సవరణ బిల్లు ముఖ్యోద్దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి 7:15 కాంతరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం తెలుసుకుంటారు. ఇంకా మనసుకు ధ్యానం, శరీరానికి యోగా, శ్రీ బచ్చు రమేష్ గారి ప్రసంగం వింటారు. ఇంకా చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఈ ఉదయం 8:30 వార్తా వ్యాఖ్య వింటారు విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం 8:35 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు. 9:30 చిత్రాంజలి. ఈ ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు. మధ్యాహ్నం 2:00 జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. ఈ సాయంత్రం 5:00 నరనారాయణ పౌరాణిక నాటకం వింటారు. అనంతరం సంధ్యారాగం తెలుగు సినిమా పాటలు. ఇక 6:00 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. ఇక 6:20 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. ఈ సాయంత్రం 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు. కుటుంబ సంక్షేమ గీతం వింటారు 7:00. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక ఈరోజు రాత్రి 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో వర్షాకాలంలో గొర్రెల్లో వచ్చే వ్యాధులు నివారణ

గురించి డాక్టర్ వై మనోజ్ అరుణ్ కుమార్ గారి ప్రసంగం వింటారు. ఇంకా సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ, మార్కెట్ ధరలు, జానపద గీతాలు ఉంటాయి. ఇక 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఈరోజు రాత్రి 8 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కల్లు అంజనమ్మ బృందం ఆలపించిన జానపద గీతాలు. 8:15 చిత్రసీమ వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం లలిత గీతం. రాత్రి 8:45 హిందీలో వార్తలు, 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్ లైట్ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక ఈరోజు రాత్రి 9:30 హెలో కర్నూల్ ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనని సినిమా పాటల కార్యక్రమం. అనంతరం 10 ఏకచిత్రగానం శీర్షికన కొండవేటి సింహం చిత్రం నుంచి పాటలు వింటారు. 10:30 అలనాటి మధుర గీతాలు. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ఆకాశవాణి కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, ఇప్పుడు వినండి. కారుణ్యాలపించిన లలిత గీతం.

కారుణ్య ఆలపించిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం, సమయం 7:05 కాస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. విశ్వసనీయమైన పరీక్షా వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం వరుసగా చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పార్లమెంట్ పబ్లిక్ పరీక్షల బిల్లును ఆమోదించింది. సముద్రయానయన రంగం ఇటీవల భౌగోళికంగా వచ్చిన అంతరాయాల నుంచి పాఠాలు నేర్చుకుని మన భవిష్య సముద్ర ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర నౌకాయాన మంత్రి సర్వానంద్ సోనోవాల్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ పురుషుల 110 కిలోగ్రాముల శ్రేణిలో వెండి పథకం గెలుచుకున్నారు. నమ్మదగిన పరీక్షా విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం నిరంతరం ఒక్కో అడుగు ముందుకు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో మోదీ మాట్లాడుతూ, గత అనేక దశాబ్దాలుగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్ సమస్యను ఎదుర్కొన్నాయని, ఇది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేసిందని అన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల్లో, కేంద్రంలో, దేశవ్యాప్తంగా విద్యా పరీక్షా విధానంలో సంస్కరణలు చాలా ముఖ్యమైనవని తాము నిర్ణయించామని ఆయన చెప్పారు.
1: अब विश्वस्त परीक्षा पद्धति की दिशा में जाने में एक महत्वपूर्ण काम पूर्ण हुआ है. काम आगे भी चलता रहेगा. हम ऐसी परिस्थितियों को लंबे समय तक नहीं चलने देंगे. इस विश्वास के साथ साथियों, आइए हम सब मिल करके विकसित भारत के स्वप्न को पूर्ण करने के लिए कंधे से कंधा मिलाकर के चले. बहुत बहुत धन्यवाद.
0: కఠినమైన చట్టపరమైన నిబంధనలతో కూడిన బిల్లును పార్లమెంట్ ఆమోదించిందని ప్రధానమంత్రి చెప్పారు. విద్యార్థులను కష్టం నుంచి రక్షించేందుకు, వికసిత్ భారత్ పునాదిని బలపరచడానికి పారదర్శకమైన సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత పరీక్షా విధానం, బలమైన పేపర్ లీక్ వ్యతిరేక చట్టాలు, పరీక్షా మాఫియాపై కఠినమైన చర్యలు చాలా ముఖ్యమైనవని మోదీ చెప్పారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లును బుధవారం నాడు లోక్సభ ఆమోదించగా రాజ్యసభ నిన్న దీనికి ఆమోదం తెలియజేసింది. భోజన విరామం అనంతరం సభ తిరిగి సమావేశమైనప్పుడు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చకు 7 గంటల

0: సమయం కేటాయించినట్లు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సవరణ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో పాటు అనేక కొత్త నిబంధనలను చేర్చారు. కేసుల సత్వర పరిష్కారం జరిగేలా చూసేందుకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంత యంత్రాంగం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా చట్టం నిర్దేశించింది. చార్జ్షీట్ దాఖలు చేసిన తేదీ నుండి 3 నెలల్లో విచారణ పూర్తి కావాలి. బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఈ సమస్య భారతదేశంలో ప్రతి పౌరుడిని ప్రభావితం చేస్తుందని, దేశంలో ప్రతి పౌరుడికి దీంతో సంబంధం ఉందని అన్నారు. దేశంలో పేపర్ లీకులు నివారించేందుకు, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను కూడా జితేంద్ర సింగ్ ఏకరువు పెట్టారు.
1: Prime Minister Modi ji lost no time to declare that nobody will be allowed to jeopardize the future of our children, and hence this legislation which seeks to make amendments in 2024

0: చేసిన ప్రయత్నాలను కూడా జితేంద్ర సింగ్ ఏకరువు పెట్టారు.
1: Prime Minister Modi ji lost no time to declare that nobody will be allowed to jeopardize the future of our children, and hence this legislation which seeks to make amendments in 2024 act in order to make it more stringent, more deterrent is being brought in. If there are any suggestions for improvement, I'll be taking note of it. This bill is a reaffirmation of the government's highest commitment to safeguard the welfare of the students and youth of this country.
0: చర్చను ప్రారంభిస్తూ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కొత్త బిల్లులో ప్రభుత్వం కేవలం పైపై మార్పులు మాత్రమే చేసిందని, పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలు అరికట్టేందుకు ప్రతిపాదిత సవరణలు ప్రభావవంతంగా ఉండవని అన్నారు. తాము ప్రతిపాదిత బిల్లుకు మద్దతిస్తున్నప్పటికీ పారదర్శకమైన పేపర్ లీక్ లేని పరీక్షలు ఉండేలా చూసేందుకు అవసరమైన కఠినమైన నిబంధనలు బిల్లులు లేవని అభిప్రాయపడుతున్నారని చెప్పారు.
2: ज्यादा जुर्माना, कड़ी सजा, स्पेशल टास्क फोर्स, फास्ट ट्रैक कोर्ट्स जैसे प्रावधान आपने इसमें रखा है, इससे कुछ फर्क पड़ने वाला नहीं. लेकिन ये जो मजबूत कानून लाने के लिए हमने 2024 में ही इसकी मांग रखी थी, लेकिन तब आपने हमारी इस बात को नहीं माना.
0: దేశ రాజధానిలో ఇటీవల విద్యార్థుల నిరసన సమయంలో పెల్లెట్ గన్ల వినియోగం వల్ల గాయపడిన వ్యక్తులకు సరైన వైద్య చికిత్స అందించాలని సుప్రీంకోర్టు నిన్న ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఢిల్లీ జంతర్ మంతర్, ఇతర ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై మెటాలిక్ పెల్లెట్ గన్లను ఉపయోగించారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ నిర్వహించింది. విచారణ సందర్భంగా అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే పెల్లెట్ గన్లను ఉపయోగించడానికి పోలీసు నిబంధనలు అనుమతిస్తాయని, నిబంధనలను స్వయంగా సవాల్ చేయనంత వరకు అటువంటి ఆయుధాల వినియోగాన్ని చట్టవిరుద్ధంగా పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది. శాంతి భద్రతల పరిరక్షణ చర్యలో భాగంగా గుంపులు చెదరగొట్టేందుకు పంప్ యాక్షన్ రైఫిల్స్, ప్రొజెక్టైల్ యాక్షన్ గన్ల నుంచి కాల్చే మెటాలిక్ లేదా పాక్షికంగా మెటాలిక్ ప్రొజెక్టైల్స్ వాడకాన్ని దశల వారీగా నిలిపేయాలని లేదా నిషేధించాలని పిటిషనర్లు కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నిర్దేశిత గడువులను ఖచ్చితంగా పాటిస్తూ సముద్రయాన రంగంలో ప్రధాన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ అధికారులను ఆదేశించారు. వికసిత్ భారత్ లక్ష్యాలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, దీర్ఘకాలిక సముద్ర రంగ ఆశయాలు సాధించేందుకు తమ మంత్రిత్వ శాఖ, ఓడరేవులు, భారత లోతట్టు జలమార్గాల ప్రాధికార సంస్థ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సోనోవాల్ సూచించారు. భవిష్యత్ ప్రణాళిక రచనలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన అంతరాయాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా సంస్థాగతంగా మరింత పటిష్టత సాధిస్తామని ఆయన చెప్పారు. మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, లాజిస్టిక్ సామర్థ్యం విస్తరించడం, దేశీయంగా తయారీని ప్రోత్సహించడం, ప్రపంచ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంపొందించడం ద్వారా భారత్ను ప్రపంచంలోని ప్రముఖ సముద్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెట్టగలుగుతామని కేంద్ర మంత్రి చెప్పారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీలతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. మహానది జల వివాదానికి సంబంధించి సామరస్యపూర్వక పరిష్కారం కోసం ఈ సమావేశం జరిగింది. జలశక్తి మంత్రిత్వ శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మహానది రెండు రాష్ట్రాల్లోని లక్షలాది మంది ప్రజలకు జీవనాడి అని కేంద్ర మంత్రి మాట్లాడారు. న్యాయమైన, స్థిరమైన, పరస్పర అంగీకారయోగ్యమైన పరిష్కారం సాధించేందుకు చర్చలు జరపాలని ఆయన సూచించారు. కేరళలో ఈరోజు 14 జిల్లాల్లోకి 11 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మిగిలిన 3 జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేసింది. కేరళలో రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గుజరాత్కు కూడా వాతావరణ శాఖ తీవ్రమైన వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 158 గంటల్లో గుజరాత్లోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. 1st వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. గుజరాత్లో ఋతుపవనాల పరిస్థితి తీవ్రంగా ఉంది. అహ్మదాబాద్, ఆనంద్, సూరత్, నవ్సారీ, వల్సాద్ సహా మధ్య దక్షిణ గుజరాత్లో 13 జిల్లాలకు IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఒడిశాలో మహానది పరివాహక ప్రాంతంలో నీరు భారీగా పెరుగుతుండటంతో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ సీజన్లోనే అత్యధిక వరద ప్రవాహం ఈ సాయంత్రానికి ముండాలిక్ చేరుకుంటుంది.

ఉంటుందని అంచనా వేస్తున్నారు. వరద పరిస్థితులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కొత్తగా వర్షం కురుస్తున్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు నిఘా ముమ్మరం చేశారు. పాకిస్తాన్ భద్రతా బలగాలు ఈ వారం ప్రారంభంలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరిపిన అణచివేత కారణంగా 40 మందికి పైగా మరణించడంతో ఆ ప్రాంతంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక హక్కులు డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న మహిళా ఆందోళనకారులను స్థానిక అధికారులు ఇప్పుడు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడలో నిన్న రాత్రి జరిగిన పోటీలో పురుషుల 110 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ వెండి పతకాన్ని గెలుచుకున్నారు. మహిళల డిస్కస్ త్రోలో సీమా కలీరామ్న కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. 8వ రోజున భారత్ 17 పతకాలతో 10వ స్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. విశ్వసనీయమైన పరీక్ష వ్యవస్థ నిర్మించేందుకు ప్రభుత్వం వరుసగా చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ 110 కిలోగ్రాముల శ్రేణిలో వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

ఈనాటి కాంతరేగలు కార్యక్రమంలో పత్రికా సమాచారం తెలుసుకుంటారు. ఇంకా మనసుకు ధ్యానం, శరీరానికి యోగా, శ్రీ బచ్చు రమేష్ గారి ప్రసంగం వింటారు. చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి. ముందుగా వివిధ వార్తాపత్రికల ద్వారా సేకరించిన పత్రికా సమాచారం. విగ్నాన్స్ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవం ఆగస్టు 1-2 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు విసి ఆచార్య కెవి కృష్ణము కిషోర్ వెల్లడించారు. గుంటూరు జిల్లా చేపరూలు మండలం వడ్లమూడిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆగస్టు 1న జరిగేటువంటి 14వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ వెంకటరమణి, అతిథులుగా నాట్కో ఫార్మా సీఈఓ రాజీవ్ నన్నపనేని, గ్రీన్కో ఫౌండర్ ప్రెసిడెంట్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ కొల్లి, సంగీత దర్శకులు మణిశర్మ హాజరవుతారని తెలిపారు. ఆగస్టు 2న జరిగే ఆన్లైన్ ఎడ్యుకేషన్ 4వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి గౌరవ అతిథిగా గాయని ఎస్పి శైలజ హాజరవుతారని తెలియజేశారు. విద్యారంగంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యను తీర్చిదిద్దాలంటే డిజైన్ థింకింగ్ అత్యంత కీలకం అని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి అన్నారు. ఉన్నత విద్యలో డిజైన్ థింకింగ్పై అన్ని యూనివర్సిటీల విసిలతో విజయవాడలో నిర్వహించిన 2 రోజుల సదస్సు గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సృజనాత్మకత, సహకారాన్ని బోధన పరిశోధనలతో సమన్వయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. యూనివర్సిటీల్లో నూతన విధానాలు, సవాళ్ల పరిష్కార మార్గాల అన్వేషణలో భాగంగా డిజైన్ థింకింగ్ సదస్సు నిర్వహించారు. సానుభూతి ఆధారిత అభ్యాసం, సహకార సమస్య పరిష్కారం, వినూత్న ఆలోచనలు తదితర అంశాలపై ఇందులో చర్చించారు. ఈ కార్యక్రమంలో డిజైన్ థింకింగ్ అంతర్జాతీయ నిపుణులు మోహన్ కంచర్ల పాల్గొని ప్రజెంటేషన్ల ద్వారా సమస్యల పరిష్కారంపై అవగాహన కల్పించారు. విద్యార్థుల విద్యా ప్రగతితో పాటు వారి మానసిక ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం, కెరీర్ ప్రణాళికలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు అన్నారు. విద్యార్థుల కెరీర్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాంపై

గురువారం విజయవాడలో సమగ్ర శిక్షణ నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. 6వ తరగతి నుంచి డిగ్రీ విద్యార్థులకు సైకోమెట్రిక్ అసెస్మెంట్లు నిర్వహించేలాగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. సైకోమెట్రిక్ టూల్స్ ద్వారా విద్యార్థుల ఆసక్తులు, సామర్థ్యాలు, వ్యక్తిత్వ లక్షణాలు, కెరీర్ ఆకాంక్షలను అంచనా వేసి వారికి సరైన కెరీర్ మార్గదర్శకత్వం, కౌన్సిలింగ్ ఇవ్వవచ్చని చెప్పారు. విద్యార్థులు ఒత్తిడి, పోటీ, ఆందోళన, సామాజిక సవాళ్లు ఎదుర్కొంటున్నారని, అందువల్ల పాఠశాలలో వారి మెంటల్ హెల్త్పై కూడా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి, జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. గురువారం ఆళ్లగడ్డ పట్టణంలోని సబ్ జైలును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్ జైల్ పరిసరాలను, ఖైదీలకు అందుతున్న వసతులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సబ్ జైల్ ఆవరణలో ఖైదీలతో సమావేశం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

0: జిల్లాలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్నటువంటి 9 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, 2 సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ పోస్టులకు 3 ఆగస్టున వాకిన్ రిక్రూట్మెంట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు డీసీహెచ్ఎస్ అర్హులైన అభ్యర్థులు కౌన్సిలింగ్కు హాజరు కావాలని అన్నారు. పూర్తి వివరాలకు కర్నూలు ఏపీజీవో విఇన్ నంద్యాల ఏపీజీఓవిఇన్ వెబ్సైట్ చూడాలని తెలియజేశారు. రైతులు చిరుధాన్యాలను సాగు చేయాలని చిరుధాన్యాల పరిశోధన సంస్థ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ తారా సత్యవతి అన్నారు. గురువారం ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి ఆధ్వర్యంలో ఎంపిక చేసినటువంటి రైతులకు తార్పాన్లు, స్ప్రేయర్ పంపులను అందజేశారు. ఈ సందర్భంగా తారా సత్యవతి మాట్లాడుతూ చిరుధాన్యాల సాగులో రైతులకు పెట్టుబడి ఖర్చులు తక్కువ కావడమే కాక నీటి అవసరం కూడా తక్కువగా ఉంటుందన్నారు. మంచి గిట్టుబాటు ధరలు కూడా వస్తాయని అన్నారు. డాక్టర్ శ్రీనివాసబాబు సంగప్ప మాట్లాడుతూ చిరుధాన్యాల సాగులో శాస్త్రీయ పద్ధతులు పాటించాలని వారు తెలియజేశారు. ఇది ఈనాటి వివిధ వార్తాపత్రికల ద్వారా సేకరించిన పత్రికా సమాచారం.
1: చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై. దేశ్

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: సిగ్నల్ లేదు.
2: ఇప్పుడు ఎలా మరి?
1: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
2: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
1: అంటే మోసాలకి చెప్పే బై బై.
2: ఆర్బీఐ అంటుంది
3: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మనసుకి ధ్యానం శరీరానికి యోగా శ్రీ బచ్చు రమేష్ గారి ప్రసంగం.

బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి స్తోత్రాలు ఎవరైతే వింటున్నారో, భూమి మీద ఎవరైతే నివసిస్తున్నారో, అందరూ బ్రహ్మ జ్ఞాన తత్వస్వరూపులే. ఎవరు ఎక్కువ లేదు, ఎవరూ తక్కువ లేదు. కానీ ఇది తెలుసుకోవడం కోసమే అంతే తప్ప, నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈరోజు మనము పంచుకుందాం. అందరికీ తెలుసు, ఇది గుర్తు చేసుకోవడం తప్ప వేరే ఏ విషయం లేదు. మానవ శరీరము అందరికీ తెలుసు, మనకు కన్ను, ముక్కు, చెవి, నోరు, తల, శరీరంలోని అవయవాలు ఉన్నాయి. కానీ వీటిని మనం ఉపయోగించుకోవడమే, ఎలా ఉపయోగించుకోవాలనేదే మనకు కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. తెలియదు అంటే వాళ్ళు తెలుసుకోవాలని తపన ఉంటే తెలుస్తుంది. ఇక్కడ ఏం చెప్తారంటే, మనసుకు ధ్యానం, ఊపిరితిత్తులకు ప్రాణాయామం, శరీరానికి యోగా, గుండెకు నడక, ప్రేగులకు మంచి ఆహారం, ఆత్మకు మంచి ఆలోచనలు, ప్రపంచానికి మంచి పనులు. కాబట్టి మన శరీరము ద్వారా ఈ ప్రక్రియ జరగడమే మన యొక్క శరీరం అనేది ఉపయోగమవుతుంది. కానీ ఇక్కడ మనము వీటిని ఎలా ఉపయోగించుకోవాలి అనే దాన్ని మనము ఈరోజు తెలుసుకుందాం. మనము జనరల్గా చెప్పుకుంటాం కదా, వేదాలలోని సారం ఏమంటే, ఋగ్వేదం ఏం చెప్తుందంటే, పరిజ్ఞానం బ్రహ్మ, చైతన్యమే బ్రహ్మము. అలాగే యజుర్వేదం ఏం చెప్తుంది, హం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మము. తర్వాత సామవేదం ఏం చెప్తుంది, తత్వమసి, బ్రహ్మమే నీవు. సామవేదం చెప్తుంది అయాత్మా బ్రహ్మ, ఆత్మయే బ్రహ్మము. ఇవన్నీ మన యొక్క వేదాలలో చెప్పేటటువంటి సారాంశం. కాబట్టి ఈ వేదాల యొక్క సారాంశాన్ని మనము మన శరీరము ద్వారా ఆచరిస్తే ఇంకా బాగా ఉంటుంది. అందుకే చెప్తారు, మనం అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మం అనుకుంటే సరిపోదు, ఇతరులు కూడా తత్వమసి, బ్రహ్మయే నీవు అన్న జ్ఞానము మనలో కలగాలి. ఈ మహావాక్యాలు తెలుసుకొని వాటి అర్థాన్ని మనము చూస్తూ సర్వభావనతో స్వానుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇదే అన్నింటికీ, అన్ని సమస్యలకు కూడా పరిష్కారం. మన శరీరము నిర్మాణము ఉంది, ప్రతి ఒక్కరికి కన్నులు, చెవులు, నోరు, ముక్కు అంతా ఉంది. కాబట్టి మన శరీరం యొక్క వ్యవస్థ ఎలా నడుస్తుందో మనం ఇప్పుడు ఒకసారి మనము పరిశీలిద్దాం. మన లోపల ఏముంటాయంటే, మన లోపల పంచప్రాణాలు, ఉపప్రాణాలు ఉంటాయండి. కాబట్టి ఈ పంచప్రాణాలు, ఉపప్రాణాలను మనం సక్రమంగా ఉపయోగించుకోగలిగితే ఇది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో ఈ పంచప్రాణాలను ఏమంటారంటే, ఫస్ట్ ఒకటి అపానవాయువు అంటారు. కాబట్టి ఈ అపానవాయువు ఏం చేస్తుందంటే, మన శరీరంలోని బయటికి వెళ్ళేటటువంటి పదార్థాలు ఏవి ఉన్నాయో వాటిని చక్కగా పంపించేస్తుంది అన్నమాట. అలాగే ఈ యొక్క వ్యానవాయువు అనేది గులాబీ రంగులో ఉంటుంది, కాబట్టి ఇది రక్త ప్రసరణకి, తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాసలను నడిపించడానికి మన శరీరంలో పనిచేస్తుందన్నమాట. ఈ యొక్క వ్యానవాయు శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. ఈ అపానవాయు నాభి నుంచి క్రింది వరకు ఉంటుంది. ఇది పంచప్రాణాలు. దీన్ని ఏమంటారంటే, ఇంగ్లీష్లో కూడా ఈ అపానవాయువును గోనాడ్స్ గ్రంథి అంటారు. అలాగే మన యొక్క వ్యానవాయువుని ఏమంటారంటే అడ్రినల్ గ్రంథి అంటారు. అలాగే ఇంకొక పంచప్రాణం ఏమంటారంటే సమాన వాయువు అంటారు. ఈ సమాన వాయువు ఏమంటే, ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది మణిపూరక చక్రాన్ని ప్రభావితం చేస్తుంది. అంటే శరీరంలో మనం తిన్నటువంటి ఆహారము జీర్ణమైన తర్వాత వాటి యొక్క రసాలను, రసాయనాలను చక్కగా వేటి వాటికి విభజిస్తూ ఎక్కడెక్కడ ఏమేమి అవసరమో ఆయా స్థానాలకు పంపించేది ఈ యొక్క సమాన వాయువు. ఇది జీర్ణక్రియ. ఇది బాగుంటే మనకు జీర్ణశక్తి బాగుంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క సమాన వాయువు నాభి ప్రదేశంలో ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫ్రాంక్రియాస్ గ్రంథి అంటారు. కాబట్టి మనకు రోగం వస్తుంది. రోగం ఎందుకు వస్తుంది? ఈ యొక్క గ్రంథుల యొక్క శక్తి తగ్గినప్పుడు రోగాలు వస్తాయి. కాబట్టి ఈ గ్రంథుల యొక్క శక్తి మనం తగ్గకుండా చూసుకోవాలి. కాబట్టి ఈ పంచప్రాణాలలో ఇంకొకటి నాలుగవది ప్రాణం అంటారు. ఈ ప్రాణవాయువు ఏం చేస్తుందంటే, మన మస్తిష్కాన్ని పోషించి మనం స్పష్టం

స్పష్టంగా మాట్లాడము, శ్వాసను లోపలికి లాక్కోవడము, ఆహారాన్ని లోపలికి లాక్కోవడము, గుటకలు వేయడము, పానీయాలను లోపలికి లాక్కోవడం ఈ ప్రాణశక్తి పని. అంటే మనము తాగితే ఏవి వెళ్ళవండి, లోపల ఆ ప్రాణవాయు గుంజుకుంటేనే వెళ్తాయి. అంటే ఇక్కడ మనకేమర్థమైంది, మనం ఇదే సహజంగా తాగేస్తున్నాము తినేస్తున్నాం అంటున్నాం, కానీ లోపల పంచప్రాణాలన్నీ సక్రమంగా పనిచేస్తేనే మనం తాగగలము తినగలము జీర్ణం అవ్వగలదు. కాబట్టి అందుకే వయసు అయిన వాళ్లకు నోట్లో అన్నం పెడితే కూడా తినరు వాళ్ళు, లోపలికి లాక్కో అంటే అప్పటికేమి ఈ పంచప్రాణాలు బలహీనమైనాయని లెక్క అన్నమాట. కాబట్టి మనం వాళ్ళని ఊరికి అలా మనం తిట్టుకుంటాం, కానీ వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈ అందుకే వయసు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్రాణాయామము, యోగా, ధ్యానము అనేది చెప్తారు. కాబట్టి మనము వయసు ఉన్నప్పుడు బాగా చేసుకుంటే ఈ యొక్క గ్రంథులను ఇలాగే శక్తివంతంగా చేసుకుంటుంటే మనం ఎవ్వరి మీద ఆధారపడకుండా మనం ఆరోగ్యంగా జీవించవచ్చు అన్నమాట. ఈరోజు మనం అది తెలుసుకున్నాం. ఇంకా ఉదానవాయువు, ఈ ఉదానవాయువు శరీరం నిటారుగా నిలబడి ఉండడానికి పడిపోకుండా చూసుకుంటూ వెనక్కు ముందుకు కుడికి ఎడమకు ఒరిగిపోకుండా తూలిపోకుండా ఉంచేది ఈ ఉదానవాయువు. అంటే మనం ఆకర్షణ ఆకలి అవుతుందని తెలుసుకో, అంటే మనకు ఆకలి అవుతుంది అని తెలియజేయడానికి ఒక ప్రాణవాయువు ఉంది. అంటే ఆకలి అవుతుంది, నీళ్లు తాగు, ఆహారం తిను అని చెప్పడానికి ఒక వాయువు ఉంటే వాటిని లోపలికి తీసుకొని గుంజుకోవడానికి ఇంకొక వాయువు ఉంటుంది. సో ఈ పంచప్రాణాలు ఉపప్రాణాల వల్లనే మన శరీరము నడుస్తూ ఉన్నారు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే మనం గుడికి వెళ్తే కూడా ఏమంటారు, అపానాయ స్వహ, ఉదానాయ స్వహ, సమానాయ స్వహ అని పంతులు దీవించి పంపిస్తారు. అంటే నీ యొక్క శరీరంలో ఈ పంచప్రాణాలన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంటూ శక్తిని తీసుకుంటూ ఆరోగ్యం ఇవ్వాలని దీవిస్తారన్నమాట. కాబట్టి ఈ పంచప్రాణాలు ఉపప్రాణాలను గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం మీటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, దాంట్లో పెట్టేసి కొట్టేస్తే అసలు మన పంచప్రాణాలంటే ఏంటి అని కొట్టేస్తే అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు చదువుకోవచ్చు, మన చేతులు ఇప్పుడు అంత టెక్నాలజీ ఉంది, మీరు అదంతా ఉపయోగించుకోండి. మీటా ఏమైనా అడగండి, చెప్పేస్తుంది, నో ప్రాబ్లం. మనసు అంటే ఏమి, బుద్ధి అంటే ఏమి, శరీరం అంటే ఏమి, మెదడు అంటే ఏమి, సమాన వాయువు అంటే ఏమి, మీకు ఏమనిపిస్తుందో కనుక్కోండి. కనుక్కొని ఒక పుస్తకంలో రాసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మనకు తెలుస్తుంది. కాబట్టి మన యొక్క ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకోవాలి, మన యొక్క అభివృద్ధి కోసము, మన యొక్క శరీరం యొక్క ఆరోగ్యం కోసము, మనం నేర్చుకోవడం కోసం ఉంచాలి, అప్పుడే మనకు శరీరం యొక్క ఆరోగ్యం అనేది వస్తుంది. ఇక్కడ మనము కొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఓకే, తల్లి గర్భంలోకి శిశువు ప్రవేశించినప్పుడు మనకు ఏమవుతుందంటే ఏ వాయువులు మనకు వస్తాయి మొట్టమొదటగా, అలాగే మరణ సమయంలో ఏమేం పోతాయని, ఇవి చక్కగా రావడం అనేది పుట్టుక, ఇవి చక్కగా వెళ్ళడం అనేది మరణమండి. కాబట్టి ఈ పంచప్రాణాలు ఉపప్రాణాలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి వ్యానవాయువు వల్ల శరీర నిర్మాణం ఏర్పడుతుందండి, సమాన వాయువు వల్ల పెరుగుదల పడుతుంది, అపాన వాయువు వల్ల శుద్ధి జరుగుతుంది, ప్రాణం వల్ల జీవం పోసుకోవడం, తర్వాత ఉదానము బయటికి రావడం అంటే ఏడవడం అండి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ పంచప్రాణాలు నడిపిస్తుంటాయి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎవరు చెప్పరు అంటే మనము ఇప్పుడు టెక్నాలజీ ఉంది, సెల్ ఫోన్ ఉంది, ఉపయోగించుకుని ఒకటో ఒకటి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం తెలుసుకోవడానికి అవసరం, తెలివి అంటే ఉందండి. అంటే ఇది కుర్చీ, ఇది బల్ల, ఇది కంప్యూటరు, ఇది బల్బు, ఇది ఫ్యాన్ అనేది తెలివి ఉంది. కానీ తెలివి ద్వారా తెలుసుకోవడానికి జ్ఞానం అంటారు. అంటే ఫ్యాన్ ఉంది, స్విచ్ చేస్తాం తిరుగుతుంది, అంటే అది ఎలా పనిచేస్తుంది, ఓహో ఒక వైరు ఉంది, వైర్ ద్వారా కరెంటు పాస్ అవుతుంది, పాస్ అయినప్పుడు అది క్లాక్ వైజ్గా తిరుగుతుందని తెలుసుకోవడం జ్ఞానం. ఫ్యాన్ ఉంది అనడం తెలివి అయితే అది ఎలా పనిచేస్తుందని తెలుసుకోవడం జ్ఞానం అండి. అది తెలియకపోతే అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏమీ తెలియదు కాదు, తెలివి ద్వారా తెలుసుకోలేకపోవడం అజ్ఞానం. కాబట్టి మనం శరీరం ఉంది, నడుస్తుంది, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, చెవు ఉంది, నోరు ఉంది, కానీ అది ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడం జ్ఞానమండి. ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలండి. కాబట్టి అప్పుడు శ్రోతలు ఎవరైనా కానీ శరీరం మీద ఒకసారి ఇట్లా గిచ్చుకుంటే ఏమవుతుంది, మన శరీరానికి నొప్పి వస్తుందండి. శరీరానికి నొప్పి కానీ బాధ ఎక్కడుంటుంది, బాధ మనసుకు ఉంటుంది.

కాబట్టి మన శరీరం పోయిన తర్వాత ఏం పోతుంది? శరీరం మరణించిన తర్వాత నొప్పులు పోతాయి, శరీరం యొక్క నొప్పులు పోతాయి, కానీ బాధ మాత్రం పోదు. బాధ మనసుకు ఉంటుంది. ఆ బాధను మనము జ్ఞానము విజ్ఞానము బ్రహ్మజ్ఞానంగా మార్చుకొని పోవడానికి మనిషి జీవించి ఉండడము ఉండేటప్పుడు ఈ యొక్క అవకాశం ఉందండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా బాధగా వెళ్ళకూడదు, జ్ఞానంగా వెళ్ళాలి. జ్ఞానంగా వెళ్ళినప్పుడు బాధ ఉండదు, అప్పుడు మనము ఈజీగా శరీరం వదిలిపెట్టిన బాధగా ఉండకుండా మనము హాయిగా ఉండవచ్చు అన్నమాట. ఇది కాబట్టి మనిషి యొక్క మరణంలో కూడా ఎలా అంటే వాయువులు మొట్టమొదటగా అపాన వాయువు ఆగిపోతుంది. అపాన వాయువు అంటే మలమూత్ర విసర్జన, చెమట, అవి వచ్చేటివి ఆగిపోతుంది. తర్వాత సమానము వ్యానము రెండు వాయువులు ఆగిపోతాయి, వెళ్ళిపోతారు. చివరగా ఉదానం వాయువు పైకి వెళ్ళిపోతాయి, ప్రాణము ఉదాన వాయువు పైకి వెళ్ళిపోతాయి, అప్పుడు శరీరం పడిపోతుందండి. కాబట్టి ఈ యొక్క ఈ ప్రక్రియ జరగడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఎప్పుడంటే అప్పుడు నేను చచ్చిపోతా, నాకు చావురా అంటే రాదండి. అది అది ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ వచ్చినప్పుడు దాన్ని ఎవరూ ఆపలేరు. కానీ చావుకు మరణానికి భయపడకుండా ఈ పంచప్రాణాలను ప్రేమతో చూసుకుంటూ వాటిని జీవిస్తే అవి సమయం వచ్చినప్పుడు వాటి పని అవి చేస్తాయి. ఇక్కడ మనం ఒక మాట చెప్పుకోవాలి, పుట్టుకలో కూడా మొట్టమొదటగా వచ్చేటటువంటి వాయువు వ్యాన వాయువు, తర్వాత ప్రాణవాయువు ఫస్ట్ వస్తాయి, తర్వాత సమాన వాయువు అపాన వాయువు ఉదాన వాయువులు వస్తాయి. కాబట్టి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ యొక్క పంచప్రాణాలు ఉంటాయి, వస్తాయి. మళ్ళీ ఈ పంచప్రాణాలు సక్రమంగా వెళ్ళడమే సుఖమరణం. దానిలో రెండు వెళ్ళి మూడు వెళ్ళకపోతే కోమాలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మనము ఎవరైనా అడిగితే ఏం చెప్తా, నీకు ఎవరు ఇష్టమంటే నాకు తల్లి ఇష్టము, తండ్రి ఇష్టము, పిల్లలు ఇష్టము, లేకుంటే ఒక గురువు ఇష్టం అని చెప్తారు. కానీ ఆ ఇష్టం కరెక్టే, కానీ నేనంటే నా శరీరం అంటే నా ప్రాణం అంటే నాకు ఇష్టమని మొట్టమొదట అనుకోవాలండి. నా శరీరం అంటే నేను ఎంతో ప్రేమిస్తున్నాను, నా శరీరంలో నడిపించే వ్యవస్థను నేను ప్రేమిస్తున్నాను, నాలో అవయవాలను ప్రేమిస్తున్నాను, నా ప్రాణం అంటే నాకు ఎంతో ఇష్టము అని అప్పుడు అనుకున్న తర్వాత మీకు ఇష్టమైన వాళ్ళని మీరు ఇష్టపడవచ్చు. కాబట్టి నిన్ను నువ్వు గుర్తించుకో అని చెప్తారన్నమాట. కాబట్టి ఇది ఎంత చెప్తున్నాము, కానీ ప్రయత్నం చేయాలి. ఇక్కడ శ్రోతలో ఒక్క నిమిషం, మీరు ఇవి తెలుసుకోవాలని ఆలోచన వస్తే మీకు వస్తాయండి. ఇవి ఎందుకులే అనుకుంటే అవి రావు. కాబట్టి మనం మన శరీర వ్యవస్థను గురించి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఏమంటే, ఇంకొక విషయం చెప్తానండి. ఇక్కడ శరీరం ఉన్నప్పుడు దాన్ని తెలుసుకొని మనం ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటే కరెక్టే. మీరు చెప్పారు బాధలు ఉన్నాయి సార్, నొప్పి ఉంది, తీర్చలేము, కరెక్టే, నో ప్రాబ్లం. కానీ మీ లోపలికి మీరు వెళ్ళడానికి అవకాశం ఉంది. మీ లోపల చెప్తారు కదా పరమాత్ముడు ఉన్నాడు అని. పక్కన ఎవరైనా మోసం చేయొచ్చు, నేనైనా మోసం చేయవచ్చు, కానీ మనలో ఉండే పరమాత్ముడు ఎప్పుడు మనల్ని మోసం చేయడు. ఆ లోపలికి వెళ్ళడానికే ధ్యానము. మరి దేని ద్వారా వెళ్ళాలి సార్ అంటే, మన యొక్క మనకు ప్రాణము ఏది, మనిషి జీవించి ఉన్నాడా లేదా అంటే ఏం చెప్తారు, ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తారు, ఆ శ్వాస ఆడుతుందా లేదా అని చెప్తున్నారు. అంటే దానికి ఆధారమేమి, ఈ శ్వాస ద్వారా మన లోపలికి మనం వెళ్ళవచ్చు. కాబట్టి మనము అనుకుంటాం ఎప్పుడు కూడా మనసు ఏమిటా, ఏం చేస్తావులే, ఏ ధ్యానం చేస్తావు, ఏం వద్దులే, పడుకో, మళ్ళీ చేద్దాం, రేపు చేద్దాం, రాత్రి చేద్దాంలే, ఇప్పుడు నాకు వీలు లేదు, టైం లేదు అని మనసు చెప్తానే ఉంటుంది. కాబట్టి ఈ మనసును మనం తీసుకెళ్ళి ఈ శ్వాస ద్వారా లోపల ఉండే ఆత్మకు అప్పజెప్పేస్తే అప్పుడు ఆత్మ మొత్తం మనల్ని నడిపిస్తుంది. దీనిని అంతర్ముఖ ప్రయాణం అని కూడా అంటారు. ఇప్పుడు చెప్తున్నది ఏమంటే, మనకు శరీరం యొక్క వ్యవస్థలో జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలంటే చర్మము, నోరు, ముక్కు, కన్నులు, చెవులు. అంటే వీటి ద్వారా బయటి ప్రపంచంలో ఉండేటటువంటి విషయాలను గ్రహించడం జ్ఞానేంద్రియాలు. అంటే చర్మం ద్వారా ఏం తెలుస్తుంది, వేడి, స్పర్శ, తర్వాత చలి. అంటే ఈ ప్రకృతిలో ఉండేటటువంటి యొక్క వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆ స్పర్శ ద్వారా తెలుస్తుంది చర్మం. కాబట్టి అంటే అది తెలుస్తుంది కాబట్టి అది గ్రహిస్తుంది, అంటే ఈ యొక్క జ్ఞానాన్ని గ్రహిస్తుంది, బయట ఉండే వాతావరణాన్ని గ్రహిస్తుంది. అలాగే నోరు ద్వారా మనము ఆహారము గ్రహిస్తున్నాం, ఆహారం తీసుకుంటున్నాం. తర్వాత కాబట్టి అంటే ఆహారాన్ని గ్రహించేది ఆహారం.

ఆహారాన్ని స్వీకరించేది. ముక్కు ముక్కు ద్వారా ఏం చేస్తాము, శ్వాస పీలుస్తాము, అలాగే వాసన కూడా గుర్తుపడతాం కదా, అంటే సువాసన చెడు వాసన అంటే బయట నుంచి గ్రహిస్తాం. అలాగే కన్నులు, మనకు కన్నుల ద్వారా మనం చూస్తాం, చెట్లు పండ్లు పూలు వర్షం ఆకాశం భూమి మట్టి అగ్ని నీరు ఇవన్నీ మనం కంటి ద్వారా చూస్తాం. అందుకే రెండు కళ్ళు ఇచ్చాడు పరమాత్ముడు. ఏం చేయాలంటే, నాయన బాగా సరిగా చూడు, చూసేదాన్ని అపార్థం చేసుకోవద్దు, అది సరి అయిన చూపు అని రెండు కళ్ళు ఇచ్చాడు. అలాగే చెవులు, చెవులు ఏమి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు కొన్ని విషయాలు వింటున్నారు, మంచివే చెడువే, మీకు ఉపయోగపడేటివే. ఎందుకు రెండు చెవులు ఇచ్చాడు, బాగా వినాలి, అపార్థం చేసుకోవద్దు, విన్నది బాగా అర్థం చేసుకో, విన్నది బాగా అర్థం చేసుకొని నీ లోపలికి నువ్వు వెళ్ళి నీలో ఉండే ఆత్మతో మాట్లాడి ఇది సత్యమా కాదా ధర్మమా కాదా అని నీకు నీవుగా బాగా విని నీ లోపలికి వెళ్ళి నీవు జడ్జిమెంట్ చేసుకొని దాన్ని ఆచరించు అని చెప్పడానికి రెండు చెవులు ఇచ్చాడు. అంటే ఎవరైనా ఏదైనా చెప్పినా గుడ్డిగా నమ్మకూడదు, మన కళ్ళెదురో చూస్తుంటాం, చూసిన వాళ్ళను అపార్థం చేసుకోకూడదు. అర్థం చేసుకోవడం జ్ఞానం, అపార్థం చేసుకోవడం అజ్ఞానం. తెలివి ఉండి అపార్థంగా ఉన్నప్పుడు అది దురదృష్టం, తెలివి ఉండి అపార్థం చేసుకోకుండా జ్ఞానాన్ని తెలుసుకోవడం అదృష్టం. కాబట్టి అన్నీ ఉండి ఉపయోగించుకోకపోవడం దరిద్రం. కాబట్టి అది ఏదో డబ్బు లేకుంటే అది లేకుంటే కాదు, తెలుసుకునే తత్వం ఉన్నప్పుడు అది శరీరం ఉన్నప్పుడే ఉపయోగించుకొని దాన్ని ఉపయోగించుకోవడమే సంపద. కాబట్టి ఈ జ్ఞానేంద్రియాన్ని ఎలా మనము ఉపయోగించుకోవాలి, జ్ఞానేంద్రియాలు ప్రకృతి ఎలా ఉందో ప్రకృతితో సమానంగా ఉండి అలా దాన్ని వాటిని ఉపయోగించుకోవాలి. అంటే ఏమి, చర్మము మన చర్మం ద్వారా స్వీకరించాలి, నోరు నోరు ఎలా ఉండాలి, మనం అందుకే మాట మాట్లాడితే కూడా నోరు ఆహారం తినడానికి ఉండాలి. కాబట్టి సరి అయిన భోజనం చేసేటప్పుడు ప్రేమతో భోజనాన్ని ప్రేమిస్తూ స్వీకరించాలి. ముక్కు ఉంది, శ్వాస తీసుకోవాలి, ఎలా, ప్రేమతో తీసుకోవాలి. వారిని ఎవరో వీరిని ఎవరో తిట్టుకుంటా వాళ్ళని అలా చేసుకుంటే ఆ శ్వాస ఎలా పోతుంది, తిట్టుకునే శ్వాసగా పోతుంది. కాబట్టి ఆ శ్వాసను ఎలా తీసుకోవాలి, ప్రేమతో, ఈ శ్వాస నాకు ప్రాణాన్ని కాపాడుతుంది, నాకు ఈ శ్వాస శక్తినిస్తుంది. మరి శక్తినిచ్చేదాన్ని ఏమన్నారు, దైవం అన్నారు కదా. కాబట్టి ఆ యొక్క ముక్కు ద్వారా మనం తీసుకొని ఈ ముక్కు ద్వారానే మన పంచప్రాణాలకు శక్తి వస్తుంది. అందుకే శ్వాస మీద ధ్యాస అన్నారు. ఇది ఏదో ఒక సొత్తు కాదండి, శ్వాస అనేది ఈ భూప్రపంచం మీద ప్రతి మనిషికి ఉంది, ప్రతి జీవికి శ్వాసిస్తుంది. కానీ ఉన్నది ఉన్నది మనము తెలుసుకొని ప్రచారంలోకి మనం తెచ్చుకొని వాడుకోవాలి అంతేకాని ఇది ఎవరు సొంతము కాదు. కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలను ధర్మంగా మనం ఉపయోగించుకోవాలి. తర్వాత కర్మేంద్రియాలు ఉన్నాయి, నాలుక చేతులు పాదాలు మలమూత్ర విసర్జన, అంటే ఇవి కర్మేంద్రియాలు. నాలుక అంటే మనం ఏమి మాట్లాడతామో అదే ఉంటుంది. కాబట్టి ఆ నాలుక ద్వారా, ఈ కర్మేంద్రియం ద్వారా జ్ఞానేంద్రియాలతోటి ఈ కర్మేంద్రియాలు వాడుకోవాలి, అప్పుడు సరి అయిన మాటగా వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ కర్మేంద్రియాలను మనసు ద్వారా పాడు చేసుకోకుండా ఈ కర్మేంద్రియాలను మన లోపల ఉండే ఆత్మశక్తితో ఉపయోగించుకోవాలి. అంటే మన జ్ఞానేంద్రియాలను కూడా కర్మేంద్రియాలుగా ఆత్మశక్తితో ఉపయోగించుకోవాలి. చేతులు ఉన్నాయి, చేతులు అంటే మనకు చేతి వ్రేళ్ళు ఉన్నాయి కదా, మన ఈ చేతులతో ఏమి చేస్తామో అది కర్మనే. కాబట్టి మనము ఈ చేతులతో కూడా మంచి పనులే చేయాలి, చెడు పనులు చేయకూడదు. ఈ చేతి వ్రేళ్ళు అంటే ఒక విషయం చెప్తాను, మనకు ఒక కుడి చేయి ఉంది కదా, ఒక మీ యొక్క బ్రొటన వేలు ఉంది కదా, అది అగ్నితత్వము, చూపుడు వేలు వాయుతత్వము, మధ్యమ వేలు ఆకాశము, ఉంగరం వేలు భూమి, చిటికెన వేలు నీరు. కాబట్టి ఈ పంచభూతాలు ఎక్కడ ఉన్నాయి, మన ఐదు వేళ్లలో ఉన్నాయి. అలాగే ఆ బొటన వేలు పరమాత్మ, చూపుడు వేలు ఆత్మ, మధ్యమ వేలు బుద్ధి, నాలుగు ఉంగరం వేలు మనసు, చిటికెన వేలు శరీరము. సో ఈ అందుకే ఈ ఐదు వేళ్ళు అనేటివి కర్మేంద్రియం. కాబట్టి ఈ ఐదు వేళ్ళను ఎలా ఉపయోగించుకోవాలో జ్ఞానేంద్రియాలు కావాలి.

0: కాబట్టి జ్ఞానేంద్రియాలు కూడా మనసు చెప్పినట్లు కాకుండా మన ఆత్మతత్వంతో పోవాలంటే మన లోపలికి మనం వెళ్ళి ఆత్మతో ఉన్నప్పుడు మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, ఉపప్రాణాలు కూడా మనకు సమానంగా పనిచేస్తాయన్నమాట. కాబట్టి పాదాలు, రెండు కాళ్ళు, పాదాలు మనం నడుస్తాం కదా, నడిచే దాన్ని ఏమంటారు ప్రయాణం, మన జీవితం యొక్క ప్రయాణం. ఈ పాదాలు కూడా కర్మేంద్రియ. ఇంకా మలమూత్ర విసర్జన అనేది మీకు తెలుసు. కాబట్టి మనం ఏమైతే ఆలోచిస్తామో, ఏ రకంగా ఉంటుందో మన యొక్క పంచప్రాణాలు, ఉపప్రాణాలు ఏ రకంగా ఉంటుందో మన శరీర వ్యవస్థ ఆ రకంగా ఉంటుందండి. కాబట్టి ఐదు పంచప్రాణాలు, ఐదు ఉపప్రాణాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కోశాలు అంటే అన్నమయ కోశం, ఆహారం తినేది కర్మ మార్గం, ప్రాణమయ కోశం యోగ మార్గం, మనోమయ కోశం భక్తి మార్గం, విజ్ఞానమయ కోశం జ్ఞాన మార్గం, ఆనందమయ కోశం. కాబట్టి ఈ ఐదు ఐదు ఐదు కలిపితే 20 అవుతుంది. తర్వాత మనకు అంతఃకరణాలు బుద్ధి, చిత్తము, అహము, మనస్సు. కాబట్టి ఈ 24 తత్వాలతో మన శరీరం నడుస్తుంది. ఈ 24 తత్వాలను కూడా మన మనసుతో కాకుండా మన లోపల ఉండే ఆత్మతో మనము నడిపించాలి. దానికి ఏం చెప్తామంటే, మన లోపలికి మనం ఎలా వెళ్ళాలి సార్ అంటే, మీకు మీ వేలు ఉంది కదా, ఒక వేలు ఉంగరం మీకు చూపుడు వేలు తీసుకొని ముక్కు దగ్గర పెట్టుకొని మీరు ఒకసారి ప్రశాంతంగా గమనించండి, మీ వేలు బాగా గమనించండి. మీ వేలు వేడిగయ్యిందంటే, బాగా గుర్తుపెట్టండి, మీ వేలు వేడిగయ్యిందంటే మీరు శ్వాస లోపల నుంచి వదులుతున్నారు కదా, ఆ శ్వాస యొక్క స్పర్శతో ఆ శ్వాసలో కూడా మన మనసును కలిపి దాని వెంబడి బయటికి రండి. తరువాత మీ వేలు చల్లగా అయిందంటే శ్వాస బయట నుంచి లోపలికి పోతుంది. ఆ లోపలికి పోయేటప్పుడు ఆ శ్వాస యొక్క స్పర్శను గమనిస్తూ మనసును కూడా దాని వెంబడి లోపలికి వెళ్ళాలి. దానికోసమని ఎక్కువ తీసుకోకూడదు, ఎక్కువ వదలకూడదు, తక్కువ తీసుకోకూడదు, తక్కువ వదలకూడదు. ఎంత తీసుకుంటారో అంతే తీసుకొని అంతే గమనించాలి. ఎంత వదులుతారో అంతే వదిలి అంతే గమనించాలి. ఇప్పుడు మీకు శ్వాస అర్థమైంది కదా. ఇప్పుడు మీరు చేతిలో చేతులు వేసుకొని, వ్రేళ్ళలో వ్రేళ్ళు వేసుకొని, రెండు కాళ్ళు ఆసన వేసుకొని కూర్చొని ఒక నిమిషం కండు తెరిచి ఒక నిమిషము ఈ శ్వాస నిశ్వాసాలను ప్రశాంతంగా గమనించండి. ఒక నిమిషం తర్వాత కళ్ళు మూసుకోండి, హాయిగా ఉంటుంది. మీకు వీలైన నిమిషాలు చేయండి, 2 నిమిషాలు 3 నిమిషాలు, కానీ రోజు ప్రతిరోజు మీ శరీరాన్ని ధ్యానానికి అలవాటు చేయండి. అప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నా అవి సక్రమంగా పనిచేస్తాయి. మీకు ఆరోగ్యం వస్తుంది, అంతా వస్తుంది, ప్రశాంతత వస్తుంది, అన్నీ వస్తాయి. కాబట్టి ఈ యొక్క ప్రక్రియ మీరు ప్రయత్నం చేయాలి. శ్రోతలు, మీరు నాకు టైం లేదని చెప్పకండి. 2 నిమిషాలు 3 నిమిషాలు చేసుకొని మీరు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి సిబ్బందికి, అలాగే ఈ కార్యక్రమం వింటున్న శ్రోతలందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు తెలియచేసుకుంటూ, జీవించు జీవించనివ్వు అని యొక్క తో మనం కూడా కొన్ని విషయాలు మళ్ళీ కుందాం. మీరు కూడా మీటా ఏ ఉంది, పిల్లలు మీ దగ్గర గడపడం లేదని చాలామంది చెప్తుంటారు కదా, తల్లిదండ్రులు పిల్లల దగ్గరకు వచ్చి పెట్టుకుని సెల్ ఫోన్లో పెట్టి ఆ మీటా ఏని గోధుమ గింజ అంటే ఏమి, దాంట్లో ఏం విటమిన్స్ ఉన్నాయి నాకు చెప్పున్నానని చెప్పి తల్లిదండ్రులు ఒక పుస్తకం పెట్టుకొని రాసుకుంటే పిల్లలు కూడా దాన్ని సెర్చ్ చేస్తారు. కాబట్టి సెల్ ఫోన్ ఆ రకంగా ఉపయోగిస్తే పిల్లలు మీ దగ్గర ఉన్నట్లుంటాయి, వాళ్ళు కూడా నాలెడ్జ్ పెంచుకుంటారు, మీరు కూడా నేర్చుకోవచ్చు. నవధాన్యాల గురించి, బియ్యం గురించి, కందిపప్పు గురించి సెర్చ్ చేయండి. ఒక్కొక్క రంగుకు ఒక్కొక్క శక్తి ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకొని నమస్తే.
1: మిగతావరకు మనసుకు ధ్యానం, శరీరానికి యోగా, ఎయిమ్సింగ్ గురించి శ్రీ బచ్చు రమేష్ గారి ప్రసంగం విన్నారు.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బల
3: సై బాల్,
2: నడుగులో తామరా
3: సై బాల్,
2: బురద పుల్ల
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
5: ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం నుంచి మీరు వింటున్నారు కాంతిరేఖలు కార్యక్రమం. శ్రోతలకు పత్రికా ప్రకటన. కర్నూలులోని మహిళా ప్రాంగణంలో APSSDC ఆర్థిక సహాయంతో మహిళలకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నారు. జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ట్రైనీ నర్సింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్, అసిస్టెంట్ క్రష్ కేర్ టేకర్, జెరియాట్రిక్ కేర్ గివర్, ఈ కోర్సులకు కనీసం విద్యార్హత, పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన మహిళలు అర్హులు. ఈ శిక్షణ పూర్తిగా ఉచితం. ప్రాక్టికల్ మరియు ఉద్యోగ ఆధారిత శిక్షణ అనుభవజ్ఞులైన శిక్షుల చేత బోధన, సురక్షితమైన మరియు అనుకూలమైన వాతావరణం, శిక్షణ పూర్తి చేసిన వారికి ప్లేస్మెంట్లలో సహాయం అందించడం ఈ శిక్షణ కార్యక్రమాల ప్రత్యేకతలు. సంప్రదించవలసిన చిరునామా: NTR CSD 4th ఎంప్లాయీస్ వీకర్, మహిళా ప్రాంగణం, కర్నూలు. ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి వెనుక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణం, ఓల్డ్ స్టేట్ హోమ్, కర్నూలు. పత్రికా ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ఏంటో ఒకసారి చూద్దాం. 1948 జూలై 31వ తేదీన కలకత్తా స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ స్థాపించబడింది. భారత్లో స్థాపించబడిన మొదటి ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇది. ఇక ఈరోజు ప్రేమ్చంద్ జయంతి. ప్రముఖ హిందీ రచయిత అయిన ప్రేమ్చంద్ 1880 జూలై 31వ తేదీన కాశీకి సమీపాన ఉన్నటువంటి గ్రామంలో జన్మించారు. వాస్తవిక సామాజిక జీవితాన్ని తన రచనలలో కళ్లకు కట్టినట్లు చిత్రించారు. 1936 అక్టోబర్లో లక్నోలో జరిగినటువంటి అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం మొదటి మహాసభకు అధ్యక్షతను వహించారు. నిర్మల, రంగభూమి, గబన్, గోదాన్, ప్రేమాశ్రం, ప్రతిజ్ఞ మొదలైన నవలలు, అనేక కథలు, సాహిత్య వ్యాసాలు వీరు రాశారు. వీరి రచనలు వివిధ భారతీయ భాషలలోనే కాకుండా చైనా, జర్మనీ, ఫ్రెంచ్ మొదలైన భాషలలోకి కూడా అనువాదం చేశారు. కథల్లో ఈద్గాహ్, షత్రంజ్, కే ఖిలాడి, గోధులి, ఒక ఊరి కథ, గబన్, సేవ సదన్ వంటివి ఈయన తీసినటువంటి సినిమాలు. భారతదేశం గర్వించదగ్గ హిందీ, ఉర్దూ భాషల రచయిత ప్రేమ్చంద్. ఈయన 1936 అక్టోబర్ 8వ తేదీన అనారోగ్య కారణంతో కన్నుమూశారు. ఇది ఈనాటి చరిత్రలో ఈరోజు ప్రత్యేకత.

ఇంతటి కాంత్రికులు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8 గంటలకు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 8:15కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 8:30కు వార్తా వ్యాఖ్య వింటారు విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం అభిరుచి కార్యక్రమంలో 8:35కు కలుసుకుందాం.

0: Bulletin, the headlines once again. Parliament passes Public Examinations Prevention of Unfair Means Amendment Bill with stricter punishment for paper leaks. Prime Minister Narendra Modi welcomes passage of the bill, saying it will make examination system more robust. Saudi Arabia and 13 other countries announce Maritime Defence Alliance to protect shipping in key waterways of West Asia. US President Donald Trump announces deal for complete disarmament of Hamas and other armed groups in Gaza. IMD forecasts extremely heavy rainfall in several parts of Gujarat during next 48 hours. Fishermen advise not to venture into sea till tomorrow. And weightlifter Lovepreet Singh wins silver medal at Commonwealth Games. Seema Kali Ramana bags bronze medal in discus throw. And with that, we end the morning news. Have a nice day.
1: ആകാശവാണി
2: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై వార్తా వ్యాఖ్య మీరిప్పుడు వింటారు. భారత విమానయాన రంగాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా అనేక విప్లవాత్మకమైన చర్యలు చేపట్టింది. సామాన్యులకు సైతం విమాన ప్రయాణం అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పౌర విమానయాన ముఖ చిత్రాన్ని మార్చేలా పలు పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని చిన్న నగరాలకు సైతం విమాన ప్రయాణాన్ని సరసమైన ధరల్లోకి తీసుకువచ్చే ఉద్దేశంతో 2016లో ప్రారంభించబడిన ఉడాన్ పథకం ద్వారా ఇప్పటివరకు 670కి పైగా మార్గాల్లో విమాన సేవలు ప్రారంభమయ్యాయి. సుమారు 95 విమానాశ్రయాలను కొత్తగా అనుసంధానించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే 10 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 29,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఇటీవల ఉడాన్ 2వ దశకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా 2030 నాటికి ఏటా 50 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించే స్థాయికి భారత విమానయాన రంగాన్ని తీర్చిదిద్దాలని చేపట్టిన చర్యలు అనేక సత్ఫలితాలనిస్తున్నాయి. 2014 నాటికి దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా 2024 నాటికి ఆ సంఖ్యను 159కి పైగా చేర్చారు. అంటే 10 ఏళ్ల వ్యవధిలోనే విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు పైనే పెరిగింది. రాబోయే 5 ఏళ్లలో మరో 50 విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు సుమారు 2,200 ఎకరాల వైశాల్యంలో దాదాపు 4,700 కోట్ల రూపాయల వ్యయంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఎయిర్ బస్ A380, బోయింగ్ 747 వంటి భారీ అంతర్జాతీయ విమానాలు సులభంగా ల్యాండ్ అయ్యే విధంగా 3,800 మీటర్ల పొడవైన రన్వే నిర్మించబడింది. మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రయాణికుల సంఖ్యను 4 కోట్లకు పెంచేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఇది సముద్ర తీర ప్రాంతమైనందున ఆ సంస్కృతి ప్రతిబింబించేలా ఎగిరే చేప ఆకారంలో నిర్మించిన భోగాపురం విమానాశ్రయ టెర్మినల్ పైకప్పు తెలుగు సంప్రదాయ రంగవల్లుల నమూనాతో రూపకల్పన చేశారు. అంతర్జాతీయ ప్రయాణికులకు స్థానిక సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసేలా ప్రవేశ ద్వారం వద్ద ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణను ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక రవాణా సౌకర్యాల విషయానికి వస్తే విశాఖపట్నం జాతీయ రహదారి NH-16, NH-26లను విమానాశ్రయానికి అనుసంధానిస్తారు. ప్రయాణికుల కోసం APSRTC పర్యావరణ హిత ఎలక్ట్రిక్ బస్సులను, GMR సంస్థ ప్రత్యేక మెట్రో బస్సులను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట ప్రభుత్వం అనుసంధాన రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక వసతులను కల్పించింది. విమానాశ్రయ పరిసరాల్లో ఏవియేషన్ సిటీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హబ్ ఏర్పాటు కావడం ద్వారా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావచ్చని, సుమారు 60,000 ప్రత్యక్ష, 1.2 లక్షల పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. అంతేకాకుండా 136 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఏవియేషన్ విశ్వవిద్యాలయం ద్వారా ఏటా 9,000 మంది విద్యార్థులకు ఏరోస్పేస్, డ్రోన్ టెక్నాలజీ అంశాల్లో శిక్షణ లభిస్తుంది. ఇప్పటి వరకు

0: విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉపయోగిస్తున్న వీటీజెడ్ అంతర్జాతీయ పర్యాటక నియమావళి ఆగస్టు 17 అర్ధరాత్రి 12 గంటల నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది. మెరుగైన విమాన అనుసంధానం లభించడం వల్ల ఈ ప్రాంతంలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కడమే కాకుండా భారీగా పారిశ్రామిక పెట్టుబడులు వచ్చేందుకు, ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమయ్యేందుకు ఒక ప్రధాన వనరుగా పనిచేయనుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ అభివృద్ది దిశలో ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి మీరు కోరే సినిమా పాటలు ఈనాటి అభిరుచి కార్యక్రమంలో ఆకాశవాణి కర్నూలు ఫిల్మ్ ద్వారా మీరు కూడా సినిమా పాటలు వినాలనుకుంటే ఉత్తరాలు రాయండి. కేరఫ్ స్టేషన్ డైరెక్టర్ అభిరుచి, ఆకాశవాణి, బళ్ళారి రోడ్, కోడుమూరు రోడ్, కర్నూలు, పిన్కోడ్ 5180003. ఈ చిరునామాకు మీ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, సినిమా పేరు, పాట పేరు రాసి ఉత్తరం పంపండి. మీరు కోరిన సినిమా పాటలు వినండి. ముందుగా రాజన్ నాగేంద్ర సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట పంతులమ్మ చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోతర గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీయుత, రిషికేష్, అక్షయ్ వారి కుటుంబ సభ్యులు మరికొందరు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వారి కుటుంబ సభ్యులు

తర్వాత మూగ మనసులు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన పాట, స్వరాలు సమకూర్చిన వారు కేవీ మహాదేవన్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుంచి నాగేశ్వరరావు, బండారు, త్రిమూర్తులు, గుప్తా, బాబురావు, పోలేరయ్య, పోలెం పోలయ్య, మాణిక్యరావు, రజని, రాజశేఖర్, రవికుమార్, సుధీర్, దేవాన్ష్, లక్ష్మణరావు, ఈశ్వర్రావు, రాణి, స్వరూప, గృహలక్ష్మి, నాగనాథ్ గుప్తా, ప్రసాద్ వారి మిత్రులు. ఇంకా రంగారెడ్డి జిల్లా ముచ్చట్ల నుంచి మారెల యాదయ్య, చంద్రకళ, రాధిక, రచిత, సునీత, చిట్టిరిక్కి, విఘ్నేష్.

కార్యక్రమంలో తర్వాత పండగ చిత్రం నుంచి మనో చిత్రాల పెంచిన పాట ఎంఎం కీరవాణి స్వర నిర్వహణ వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా చిత్తూరు నాగారం నుంచి దుర్గయ్య లావణ్య లక్ష్మణ్ విశ్రాంత్ లోకేశ్వర్ రాజేశ్వర్ లక్ష్మి దుర్గారెడ్డి వారి కుటుంబ సభ్యులు మరికొందరు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుంచి వన్మ శేఖర్ రేఖ లక్కీబాబు అశోక్ బాబు నవీన్ కుమార్ అవియ బ్లెస్సీ శ్యామ్ వెంకటేష్ బాబు అఖిల భన్నా దశరథ నజా బాలు నరసింహ వారి మిత్రులు మొహమ్మద్ సుబాన్ మొహమ్మద్ రజాక్ మొహమ్మద్ సనత్ ఉల్లా

ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం నుంచి మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు. శ్రోతలకు పత్రికా ప్రకటన. కర్నూలులోని మహిళా ప్రాంగణంలో ఏపీఎస్ఎస్డిసి ఆర్థిక సహాయంతో మహిళలకు వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నారు. జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ట్రైనీ నర్సింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ ట్రైలింగ్, అసిస్టెంట్ కేర్ టేకర్, జెరియాట్రిక్ కేర్ గివర్. ఈ కోర్సులకు కనీస అర్హతలు: కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి మహిళలు అర్హులు. ఈ శిక్షణా కాలం పూర్తిగా ఉచితంగా ఇస్తారు. ప్రాక్టికల్ మరియు ఉద్యోగ ఆధారిత శిక్షణ, అనుభవజ్ఞులైన శిక్షకుల చేత బోధన, సురక్షితమైన మరియు అనుకూలమైన వాతావరణం కల్పించటం, శిక్షణ పూర్తి చేసిన వారికి ప్లేస్మెంట్లో సహాయం అందించటం ఈ శిక్షణ యొక్క ప్రత్యేకతలు. అర్హులైనటువంటి, ఆసక్తి ఉన్నటువంటి మహిళలు సంప్రదించండి. ఎన్టీఆర్ సిఎస్డి మహిళా ప్రాంగణం కర్నూలు ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి వెనుక, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణ, ఓల్డ్ స్టేట్ హోమ్, కర్నూలు. ప్రకటన విన్నారు అభిరుచి కార్యక్రమంలో. తర్వాత జై చిరంజీవి చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర ఆలపించిన పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుంచి గోనే రవి, అరుణ, కీర్తన, విజయకుమార్, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వారి మిత్రులు, మరికొందరు కర్నూలు బి క్యాంప్ అరోరా నగర్ నుంచి శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, మోక్షిత, గురునందన్, లక్ష్మీ, చంద్రశేఖర్, పావిక, సాలమ్మ, రవిచంద్ర, దివ్య, మద్దయ్య వారి కుటుంబ సభ్యులు, అలాగే బంధుమిత్రులు.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత నీకు నేను నాకు నువ్వు చిత్రం నుంచి రాజేష్ చిత్రాలపించిన పాట ఆర్పి పట్నాయక్.

సంగీత నిర్వహణ వినిపించమంటూ కోరుతున్నాను శ్రోతలు. నిజామాబాద్ జిల్లా ఏడ్పల్లి మండలం జక్కపేట నుంచి చిలక నారాయణ, అనసూయ, యమున వారి కుటుంబ సభ్యులు, అలాగే బంధుమిత్రులు మరికొందరు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యుష, దిలీప్, శాన్విక, చంద్రారెడ్డి, బ్రహ్మయ్య, పోలయ్య వారి కుటుంబ సభ్యులు అలాగే బంధుమిత్రులు

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: కార్యక్రమంలో తర్వాత లక్ష్మి చిత్రం కోసం రాజేష్ గంగా బృందమాల పిచ్చిన పాట

రచన చంద్రబోస్, సంగీత నిర్వహణ రమణ గోగుల. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు వెల్దుర్త మండలం రామలకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర వారి కుటుంబ సభ్యులు, మరికొందరు రంగారెడ్డి జిల్లా కడతల నుంచి కనుగుల గోపాల్ వారి బంధుమిత్రులు, అలాగే కుటుంబ సభ్యులు.

0: స్థాన మొటిమలా
1: సై బాల్
0: గజ్జా బొబ్బలా
1: సై బాల్
0: నడువుల తామరా
1: సై బాల్
0: బురద పుల్లా
1: సై బాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్
3: ఆకాశవాణి కర్నూలెఫ్ఎం నుంచి మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో తర్వాత ఎస్ఏ రాజ్ కుమార్ సంగీత సారథ్యంలో చిత్ర ఉన్నికృష్ణన్ ఆలపించిన పాట మా అన్నయ్య చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు.

నిజమపాదు సిరికొండ మండలం న్యావనంద నుంచి వసంత భారతి లాస్య శాన్విక హనుమంతు హరీష్ అరుణ్ అజయ్ ఆర్థిక్ శ్రీశాంత్ వారి కుటుంబ సభ్యులు

0: ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కి యాత్రి
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీ కోసం కాదు దీని కోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
1: బుర్రని ఛార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: కార్యక్రమంలో తర్వాత రమణ గోగుల స్వీయ సంగీత సారథ్యంలో సున్నితతో కలిసి ఆలపించిన పాటను తమ్ముడు చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. జోగులమ్మ కొత్తూరు జిల్లా అలంపూరు ఇంద్రమ్మ కోలం నుంచి దేశమే సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, ఆనందమ్మ, చిన్నారే, కళ్యాణి, కీర్తన, మహిమ, కళ్యాణ్, ఆరాధ్య వారి మిత్రులు మరికొందరు. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ నుంచి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్, సింహ, యమున, లుమిని కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెల తేజ, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, గౌతమ్

కార్యక్రమంలో తర్వాత ఉత్సాహం చిత్రం కోసం సాయి కిరణ్, ఉష ఆలపించిన పాట అనురాగ్, సంధిక నిర్వహణ వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, వీపనగండ్ల మండలం కల్వరాల నుంచి చెంచల శ్రీనివాసులు, శంకరయ్య, లక్ష్మీదేవమ్మ, రాజు, అనసూయమ్మ, రామకృష్ణ, మంజుల, కస్తూరి, హిమబిందు, కవిత, కావేరి, సమంతకమణి, ఉషారాణి, కల్పన, శీను, మానస, లావణ్య, రాజు, రాణి, బిందు, గణేష్, లావణ్య, శేఖర్, రామకృష్ణ వారి కుటుంబ సభ్యులు

కార్యక్రమంలో చివరికి మన సినిమ సంగీత సారథ్యంలో చిత్ర ఆలపించిన పాట శశిరేఖా పరిణయం చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇళ్లందు బస్తీ నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయా వారి కుటుంబ సభ్యులు.

మరింతవరకు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. ఇదే కార్యక్రమం ఈ సాయంత్రం 6:25 వింటారు. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం, చిత్రాంజలి. ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో మాటలు పాటలు విందాం. పని పాట అన్నారు పెద్దలు, ఎందుకంటే పనితోనే అనుభవసారం వస్తుంది, అనుభవంతో జ్ఞానం వృద్ధి చెందుతుంది, మంచి జీవితానికి పునాది వేస్తుంది పని, ఎంతోమంది జీవితాలకు మార్గదర్శకం చూపుతుంది. చేసే పని ఏదైనా సరే, అది కాయకష్టం కావచ్చు, కూర్చొని చేసే ఉద్యోగం కావచ్చు, అది ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగం ఏదైనా సరే, అది మన మనసుకు ఆనందం చేకూరుస్తూ ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తూ మన చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా ఆనందంతో ఆరోగ్యంగా ఉండేటట్టు చూడగలగాలి, అది పని. ఆ పని లభించడం కూడా మనిషికి కలిగేటువంటి ఒక అదృష్టమనే చెప్పాలి.

పని లేకపోతే మనిషి జీవితం, మెదడు, శరీరం మొద్దుబారిపోతుంది. అందుకే ప్రతి మనిషి పనిచేయాలి. ఆ పనికి మనకు, మన కుటుంబ సభ్యులకు ఆలన కావాలి, బాసటగా నిలవాలి. అందుకే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలను మంచి చదువుతో విజ్ఞానాన్ని అందించి సత్ప్రవర్తనతో పెంచుతారు. చదివిన చదువుకు సార్థకత లభించి ఉద్యోగాలు పొంది పిల్లలు వారి తల్లిదండ్రులను ఆదరిస్తూ సమాజానికి మంచి చేయాలని ఆశిస్తారు.

0: ఎన్నో చదువులు చదివి ఎన్నో పోటీ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగం సంపాదిస్తారు చాలామంది. అబ్బా ఉద్యోగం వచ్చింది ఇక జీవితం హాయిగా ఉంటుంది అనుకునేలోపే ఎన్నో బాధ్యతలు ముందుకొచ్చి పడతాయి. వాటన్నిటినీ సక్రమంగా నెరవేరుస్తూ న్యాయం చేయాలి వాటికి. ఆ పరంపరలో ఎన్నో ఒత్తిడులు ఎదుర్కొంటూ వ్యయ ప్రయాసలు ఎదుర్కోవలసి వస్తుంది ఆ ఉద్యోగ ప్రయాణంలో.
1: Bunch of

మనం పనిచేసే చోట మన చుట్టూ ఉండే సహోద్యోగులతో ప్రవర్తనతో తెలివితో సహృద్భావంతో మెలగాలి. ఒకరి పనిలో ఒకరు చేయూతనిస్తూ కలిసిమెలిసి నడవాలి. అప్పుడే ఉద్యోగ ప్రయాణం సాఫీగా సాగుతుంది. అంతేకాదు, పై అధికారులు తోటి సహ ఉద్యోగుల ప్రశంసలకు పొంగిపోకుండా, విమర్శలకు కుంగిపోకుండా నిబద్ధతతో క్రమశిక్షణతో ఉద్యోగ జీవితాన్ని సాగించాలి.

ఈరోజు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందుతున్నారు. వృత్తి జీవితంలో అంకిత భావంతో, నిజాయితీతో, అంతేకాకుండా బాధ్యతాయుతంగా నిర్వర్తించిన వారి సేవలు ఎంతో ప్రశంసనీయం. తోటి ఉద్యోగులకు మార్గదర్శకులుగా నిలుస్తూ సంస్థ అభివృద్ధికి తమ వంతు కృషిని ఎన్ని సంవత్సరాలుగా అందిస్తూ వచ్చారు. మరి అలాంటి ఉద్యోగ జీవితంలో వారు ఎన్నో మలుపులను చూసి ఉంటారు. వారి కుటుంబ సభ్యులను, అలాగే వారి ఆనందాలను త్యాగం చేసి వృత్తికి

అంకితం చేశారు వారి జీవితాలను. మరి అలాంటి వారికి ఈ పదవీ విరమణ అనేది ఒక ముగింపు అనకుండా కొత్త జీవితానికి, అంటే రేపటి కొత్త జీవితానికి ప్రారంభమని చెప్పాలి.

పదవీ విరమణ అనేది ఉద్యోగి చేసినటువంటి అమూల్యమైన సేవలకు పొందేటువంటి గొప్ప సత్కారం. ఉద్యోగ విరమణ అనంతరం తాము కొత్తగా ప్రారంభించేటువంటి జీవన ప్రయాణంలో ఆనందంగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాశవాణి ఈరోజు పదవీ విరమణ పొందేటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది.

మరింతవరకు చిత్రాంజలి విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. అనంతరం 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు

0: భారత విమానయాన రంగాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా అనేక విప్లవాత్మకమైన చర్యలు చేపట్టింది. సామాన్యులకు సైతం విమాన ప్రయాణం అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పౌర విమానయాన ముఖచిత్రాన్ని మార్చేలా పలు పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని చిన్న నగరాలకు సైతం విమాన ప్రయాణాన్ని సరసమైన ధరల్లోకి తీసుకువచ్చే ఉద్దేశంతో 2016లో ప్రారంభించబడిన ఉడాన్ పథకం ద్వారా ఇప్పటివరకు 670కి పైగా మార్గాల్లో విమాన సేవలు ప్రారంభమయ్యాయి. సుమారు 95 విమానాశ్రయాలను కొత్తగా అనుసంధానించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే 10 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 29,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఇటీవల ఉడాన్ 2వ దశకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వ్యవసాయ రంగాన్ని విమానయానంతో అనుసంధానించేందుకు ప్రారంభించబడిన కృషి ఉడాన్ పథకం ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లోని రైతులు పండించే పండ్లు, కూరగాయలు, చేపలు వంటి త్వరగా పాడైపోయే వ్యవసాయ ఉత్పత్తులను దేశ విదేశాల మార్కెట్లకు వేగంగా రవాణా చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతోంది. సుస్థిర అభివృద్ది లక్ష్యాల్లో భాగంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విమానాశ్రయాలను పర్యావరణ హితంగా మారుస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా 2030 నాటికి ఏటా 50 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించే స్థాయికి భారత విమానయాన రంగాన్ని తీర్చిదిద్దాలని చేపట్టిన చర్యలు అనేక సత్ఫలితాలనిస్తున్నాయి. 2014 నాటికి దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా 2024 నాటికి ఆ సంఖ్యను 159కి పైగా చేర్చారు. అంటే 10 ఏళ్ల వ్యవధిలోనే విమానాశ్రయాల సంఖ్య రెట్టింపుపైనే పెరిగింది. రాబోయే 5 ఏళ్లలో మరో 50 విమానాశ్రయాలను అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్దిని వేగవంతం చేసేందుకు సుమారు 2,200 ఎకరాల వైశాల్యంలో దాదాపు 4,700 కోట్ల రూపాయల వ్యయంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఎయిర్బస్ A380, బోయింగ్ 747 వంటి భారీ అంతర్జాతీయ విమానాలు సులభంగా ల్యాండ్ అయ్యే విధంగా 3,800 మీటర్ల పొడవైన రన్వే నిర్మించబడింది. మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రయాణికుల సంఖ్యను 4 కోట్లకు పెంచేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఇది సముద్ర తీర ప్రాంతమైనందున ఆ సంస్కృతి ప్రతిబింబించేలా ఎగిరే చేప ఆకారంలో నిర్మించిన భోగాపురం విమానాశ్రయ టెర్మినల్ పైకప్పు తెలుగు సంప్రదాయ రంగవల్లుల నమూనాతో రూపకల్పన చేశారు. అంతర్జాతీయ ప్రయాణికులకు స్థానిక సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసేలా ప్రవేశ ద్వారం వద్ద ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణను ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా నిలుస్తోంది. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రకు చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రవాణా అనుసంధానం మరింత మెరుగుపడుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ
1: ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక సొంత పండగ లాంటి కార్యక్రమం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఒక చిరకాల కోరికగా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ని మనం వీక్షిస్తూ వస్తున్నాం. ఎప్పుడు అవుతుందా అన్నటువంటి ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి, అందరూ కూడా పాల్గొనాలి, విజయవంతం చేయాలని మీ అందరికీ కూడా ఇక్కడ కోరుకుంటున్నాను. ఈ ఎయిర్పోర్ట్ వల్ల వేలాది మందికి, మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పిల్లలకి అందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి.
0: పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ లీడ్ ప్లాటినం గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో దీనిని నిర్మించారు. ఇందులోని నీటి అవసరాలలో 30% పునర్వినియోగ నీటి ద్వారానే తీర్చుకునేలా ఏర్పాట్లు ఉండటం విశేషం. గంటకు 200

0: 75 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా పటిష్టంగా సురక్షితంగా విమానాశ్రయ నిర్మాణం జరిగింది. సంవత్సరానికి 25,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల అధునాతన కార్గో కేంద్రం ఔషధ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల కోసం కోల్డ్ చైన్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఉష్ణోగ్రత నియంత్రిత కోల్డ్ చైన్ వ్యవస్థలు ఉండటం వల్ల ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల నుండి ఫార్మా ఉత్పత్తులు, సముద్ర ఆహారాలు, వ్యవసాయ ఉత్పత్తుల వేగవంతమైన అంతర్జాతీయ ఎగుమతులకు మార్గం సుగమమవుతుంది. ఇక రవాణా సౌకర్యాల విషయానికి వస్తే విశాఖపట్నం జాతీయ రహదారి NH-16, NH-26లను విమానాశ్రయానికి అనుసంధానిస్తారు. ప్రయాణికుల కోసం APSRTC పర్యావరణ హిత ఎలక్ట్రిక్ బస్సులను, GMR సంస్థ ప్రత్యేక మెట్రో బస్సులను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట ప్రభుత్వం అనుసంధాన రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక వసతులను కల్పించింది. భవిష్యత్లో వైజాగ్ బీచ్ కారిడార్, మెట్రో కనెక్టివిటీకి ప్రతిపాదనలు ఉన్నాయి. ఇలా ఉండగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్ణీత గడువు కంటే దాదాపు 5 నెలల ముందే కేవలం 31 నెలల్లోనే పూర్తి చేయడంతో అత్యంత వేగంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల్లో ఒకటిగా ఇది రికార్డు సృష్టించింది. విమానాశ్రయ పరిసరాల్లో ఏవియేషన్ సిటీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హబ్ ఏర్పాటు కావడం ద్వారా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావచ్చని, సుమారు 60,000 ప్రత్యక్ష, 1.2 లక్షల పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. అంతేకాకుండా 136 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఏవియేషన్ విశ్వవిద్యాలయం ద్వారా ఏటా 9,000 మంది విద్యార్థులకు ఏరోస్పేస్, డ్రోన్ టెక్నాలజీ అంశాల్లో శిక్షణ లభిస్తుంది. డ్రోన్ సాంకేతిక శిక్షణ, విమానాల నిర్వహణ, మరమ్మత్తు తదితర సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యాటక, రవాణా, పారిశ్రామిక రంగాలు ఊపందుకుని ఉత్తరాంధ్ర ముఖచిత్రం పూర్తిగా మారనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు నిర్ణీత గడువు కంటే ముందే పూర్తయ్యాయని విజయనగరం పార్లమెంటు సభ్యులు కె. అప్పలనాయుడు తెలిపారు. విజయనగరంలోని ఈ విమానాశ్రయం ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు దోహదపడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ,
1: ఉపాధి అవకాశాలు ఏ రకంగా కల్పించాలి, ప్రజలు ఉత్తరాంధ్ర నుంచి వలస ఎలా నివారణ చేయాలి, మనం రాష్ట్రంలో గానీ, దేశంలో గానీ, విదేశంలో గానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఉత్తరాంధ్ర నుంచి ఒక సభ్యుడు ఉంటాడు మనకి, అది ఎయిర్పోర్ట్ లావచ్చు, మిగతా ప్లేస్ లావచ్చు, ఎక్కడైనా సరే కనిపిస్తుంటారు. అలాంటి సందర్భంలో భోగాపురం నేషనల్ ఎయిర్పోర్ట్ చేసి అనుబంధ సంస్థలు కూడా ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ సంస్థలు చాలా మంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు. వ్యవసాయ ఆధారపై ఉన్న ప్రజానికానికి కమర్షియల్ క్రాప్ ను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, పైడి బీమర్ ఇండస్ట్రీ గానీ లేకపోతే బొబ్బులి ఇండస్ట్రీలు గానీ పారిశ్రామిక రంగం కూడా ముందుకెళ్తుంది కనుక ఈ రంగాన్ని కూడా
0: ఈ విమానాశ్రయానికి ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి ఏరోడ్రోమ్ లైసెన్స్తో పాటు అవసరమైన భద్రత, అగ్నిమాపక, పర్యావరణ అనుమతులు లభించాయి. వాణిజ్య విమాన కార్యకలాపాలకు పూర్తిగా సిద్దమవడంతో భోగాపురం విమానాశ్రయం నుంచి 17 నుంచి షెడ్యూల్ వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తున్న విశాఖపట్నం ఐఎన్ఎస్ డేగా ఎయిర్పోర్టు నుంచి పౌర విమాన సర్వీసులను 30 ఏళ్లపాటు నిలిపివేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. అయితే జాతీయ అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. అదేవిధంగా భారతీయ వాయుసేన, ఇతర సాయుధ దళాలు, పోలీస్ శాఖకు చెందిన విమానాలు, ప్రభుత్వ అతిథుల రాకపోకల కోసం వినియోగించే ప్రత్యేక విమానాలు, లీజ్ విమానాలు, VIP ఎయిర్ క్రాఫ్ట్లు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. అలాగే నాన్ షెడ్యూల్డ్ వాణిజ్య విమాన సేవలకు కూడా అనుమతి కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రానున్న 5 ఏళ్లలో లక్షలాది మందికి ఉద్యోగాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, దేశంలోనే ప్రతిష్టాత్మక గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం భోగాపురంలోనే ఉందని, ఇది రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ముఖద్వారం అవుతుందని అన్నారు. 25,000 మెట్రిక్ టన్నుల కార్గో కెపాసిటీ ఉన్న భోగాపురం విమానాశ్రయం ద్వారా ఆక్వా, ఫార్మా, వ్యవసాయ రంగాల ఎగుమతి, దిగుమతులకు ఆదాయ వనరుగా మారనుందని తెలిపారు.
2: 25,000 మెట్రిక్ టన్నుల కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయడం మూలంగా ఈ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులకి, ఆక్వా ఉత్పత్తులకి, ఫార్మా ఉత్పత్తులకి ఎగుమతులు చేయడానికి చాలా సౌకర్యాలు, ఆర్థిక పరమైన లాభాలు కూడా పొందటానికి ఈ ఎయిర్పోర్ట్ దోహదపడుతుందని చెప్పి చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను.

0: అంతేకాకుండా ఐటీ సెక్టర్ కానివ్వండి, సీ కోస్ట్ కానివ్వండి, అదేవిధంగా హిల్లీ టెరైన్ కానివ్వండి, అరకు ఇటువంటివన్నీ కూడా వీటిని ఆసరా చేసుకుని టూరిజం హబ్ గా కూడా ఈ ప్రాంతం అభివృద్ది చెందిద్దని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను.
1: ఇప్పటి వరకు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉపయోగిస్తున్న వీటీజెడ్ అంతర్జాతీయ పర్యాటక నియమావళి 17 అర్ధరాత్రి 12 గంటల నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది. మెరుగైన విమాన అనుసంధానం లభించడం వల్ల ఈ ప్రాంతంలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కడమే కాకుండా భారీగా పారిశ్రామిక పెట్టుబడులు వచ్చేందుకు, ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమయ్యేందుకు ఒక ప్రధాన వనరుగా పనిచేయనుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ అభివృద్ది దిశలో ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుంది. ఈ విమానాశ్రయం ద్వారా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రవాణా, పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉంది. స్వాతంత్ర్య సమరయోధ

0: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది. మెరుగైన విమాన అనుసంధానం లభించడం వల్ల ఈ ప్రాంతంలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కడమే కాకుండా భారీగా పారిశ్రామిక పెట్టుబడులు వచ్చేందుకు, ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమయ్యేందుకు ఒక ప్రధాన వనరుగా పనిచేయనుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ అభివృద్ది దిశలో ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుంది. ఈ విమానాశ్రయం ద్వారా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రవాణా, పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉంది. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరుతో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ది చేయటం ఆయనకు నిజమైన నివాళిగా నిలుస్తుంది. భవిష్యత్తులో ఈ విమానాశ్రయం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, ప్రజల సౌకర్యాలకు మరియు ప్రపంచంతో అనుసంధానానికి కీలక కేంద్రంగా ఎదుగుతుందని ఆశించవచ్చు. ఈ విమానాశ్రయం కేవలం రవాణా సౌకర్యానికే పరిమితం కాకుండా ఉత్తరాంధ్ర సామాజిక ఆర్థిక చిత్రపటాన్ని సమూలంగా మార్చి కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుందని చెప్పవచ్చు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చిన్నతుమ్మలగూడ గ్రామం నుంచి శివకోటి, శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య వీరు కోరుతున్నారు సీతాకోకచిలుక. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమం తర్వాత కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరు కోరుతున్నారు యువరాజు ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన దాసరి నారాయణరావు.

ఎద్దు మైలారం శ్రోతలు, బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరు కోరుతున్నారు శభాష్ సూరి ఈ చిత్రానికి ఘంటసాల పాడిన పాట, గీత రచన ఆత్రేయ.

తర్వాత తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి త్రిమూర్తులు గుప్త, నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి వీరు కోరుతున్నారు శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం. ఈ చిత్రానికి మహమ్మద్ రఫీ పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సి రామచంద్ర.

తరువాత నీరాజనం. ఈ చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట వినబోతున్నారు. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు చౌటుప్పల్ నుంచి

తరువాత మీరు వినబోతున్న పాట షబాష్ రాజా. ఈ చిత్రానికి కె జమునారాణి గానం చేశారు. గీత రచన సముద్రాల జూనియర్, సంగీతం ఘంటసాల. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత ఆత్మకూరు నుంచి ఆదిశేషు.

కార్యక్రమంలో తర్వాత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, వీరు కోరుతున్నారు త్రిశూలం. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన ఆత్రేయ.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట భాగ్యచక్రం. ఈ చిత్రానికి పి సుశీల గానం చేశారు, గీత రచన పింగళి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు సొత్తపల్లి నుంచి లలిత మల్లిక్, వీరి కొరకుపై ఈ పాట.

తర్వాత భట్టిప్రోలు శోత, మురళి వీర్కొరికపై తోటరాముడు ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన దాశరథి, సంగీతం సత్యం.

మీరింత వరకు రాబోయే అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆదుర్తి లక్ష్మీబాయమ్మ, గాంధీజీ మొదలు ప్రతిదేశ నాయకుడు వీరింట ఆతిథ్యం పొందినవారే. భారతదేశ అధ్యక్షులుగా పనిచేసిన వివి గిరి ఈమె సోదరుడు. ఇంత దేశభక్తి ప్రపూరితమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆదుర్తి లక్ష్మీబాయమ్మ గాంధీజీ ఆదేశానుసారం ఇంటింటికి వెళ్లి ఖాదీ ప్రచారం చేశారు. విదేశీ వస్త్ర దుకాణాలు, కళ్ళు, సారా దుకాణాలు మూసివేతలో కీలక పాత్ర వహించారు. లక్ష్మీ

ప్రతి నీటి పొట్టు ఎంతో విలువైనదని, కాలువల్లో పొడికి తీయడం, గట్ల లీకేజీ లేకుండా మరమ్మతులు చేయడం వంటి చర్యల ద్వారా నీటి వృధాను అరికట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. సూపర్ ఎల్నినో కారణంగా రాష్టంలో నెలకొన్న పరిస్థితులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సమావేశమై చర్చించారు. రాష్టంలో నెలకొన్న సాగునీటి సంక్షోభంపై రైతుల అవగాహన కల్పించాలని, ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. భూసేకరణ విషయంలో విస్తృత ప్రజా ప్రయోజనం, వ్యక్తిగత ప్రయోజనం మధ్య సంఘర్షణ ఉన్నప్పుడు విస్తృత ప్రజా ప్రయోజనానికే ప్రాధాన్యత ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. చిన్న స్థలమైనప్పటికీ ఆ భూమిని సేకరించే విషయంలో చట్టంలో నిర్దేశించిన విధానాన్ని అనుసరించాల్సిందేనని పేర్కొంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి కృష్ణానదులకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని పలు ప్రధాన ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టుల గేట్లెత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాజమహేంద్రవరం వద్ద ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతోంది. బ్యారేజీ నుంచి 2.25 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటి మట్టం 10.9 అడుగులకు చేరింది. రాబోయే రోజుల్లో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద నీరు క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయానికి 143,615 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. అవుట్ఫ్లోను ప్రస్తుతం నిలిపివేశారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 830.70 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 50.2658 టీఎంసీల నీరు నిల్వ ఉంది. తాటి ఆధారిత పరిశ్రమల కోసం తాటి అభివృద్ది బోర్డును ఏర్పాటు చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో జాతీయ స్థాయి ఫాల్మిరా అభివృద్ది బోర్డును ఏర్పాటు చేసి తాటి పరిశ్రమలకు ప్రోత్సాహకం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు స్వయం సమృద్ది సాధించవచ్చునని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ అన్నారు. విజయవాడలో ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్ స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ ఆధ్వర్యంలో వస్తుసేవల పన్ను జీఎస్టీపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఇన్కంట్యాక్స్ ఫైల్ చేయడానికి గడువు ఈ రోజుతో ముగియనుంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

ఎస్ బ్రాండ్ బాబు ఈ చిత్రం సూపర్ సాంగ్ అయితే తెలిసి మీరు ట్యూన్ చేస్తున్నారు రేడియో భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 11:09 అవుతుంది. నేనైతే మీ ఆర్జే నగేష్ మాట్లాడుతున్నాం. అందరూ ఎలా ఉన్నారు? చాలా చక్కగా ఉన్నారని చెప్పనుకున్నాను. సో ఇప్పుడు కూడా సూపర్ హిట్ సాంగ్స్ తో అలరించేసింది మన ఆర్జే. సో ఇప్పుడు నేనైతే మీకోసం వచ్చేసాను. ఇప్పటి నుంచి నన్ను మీరు భరించాల్సిందే. 5 గంటల వరకు కూడా చాలా మంచి మంచి సాంగ్స్ అయితే ప్లే చేస్తూ అండ్ మంచి మంచి విషయాలు అయితే మోసుకొచ్చాను. సో ఆలస్యం చేయకుండా మీకోసం అయితే మంచి పాటలతో పాటు మంచి మంచి విషయాలు చెప్పాలనుకుంటున్నాను అన్నమాట. సో మన విజయవాడలో ఒక సినిమా రిలీజ్ అయిందంటే వరల్డ్ వైడ్ గా ఎక్కడైనా సరే ఆటోమేటిక్ గా సినిమా రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. కానీ మన విజయవాడలో రిలీజ్ అయ్యి అది హిట్ అయ్యినా లేకపోతే ఇంకా ఏదైనా జరిగిందా అనేది ఫస్ట్ టాక్ అనేది ఇక్కడ బాగా స్టార్ట్ అయిపోతుంది. మెయిన్ తర్వాత హైదరాబాద్ ఆ ఏరియాలో కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. సో విజయవాడలో ఒక టాక్ వచ్చిందంటే ఈ సినిమా థియేటర్లలో కనుక ఒక టాక్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆ సినిమా ఆ టాక్ నే వరల్డ్ వైడ్ గా కూడా మరి ఎస్టాబ్లిష్ అవుతుందన్నమాట. సో అలా అయినప్పుడు ఏమవుతుంది, సినిమా హిట్టా ఫట్టా అనేది అర్థమైపోతుందన్నమాట. సో అలాంటి సినిమాకి సంబంధించిన సాంగ్స్ ఎవరైతే ఆ విషయాల గురించి అబ్బోతుందన్నమాట. మెయిన్ మనకు తెలుసు కదండి, శ్రీరామ్ హీరోగా నటించిన ది మేజ్ అనే మూవీ ఒకటి రాబోతుందన్నమాట. సో ఫస్ట్ సింగిల్ కూడా ఆల్రెడీ విడుదలైంది. నిన్ననే మొన్న ఆనంద్ దేవరకొండ ఒక పాటను కూడా ఆవిష్కరించడం జరిగిందనమాట. సాంగ్ నన్నే నన్నే అనే నేమ్తో స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ సినిమా కూడా మరి త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పినట్లుగా అన్నారు. ముందైతే కనుక నన్నే నన్నే సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. శ్రీరామ్తో పాటు ప్రియాంక, హృతిక, మరి తర్వాత శ్రీనివాస్, కమల్ కామరాజు వీళ్ళందరూ కూడా, వీళ్ళ కాంబినేషన్ అంతా కూడా వస్తుంది ఈ సినిమాలోకి. వాస్తవం బ్రహ్మ

మధ్యలో అనే కాన్సెప్ట్, అంటే వాస్తవానికి బ్రహ్మకి మధ్యలో ఉన్న ఒక కాన్సెప్ట్తో వాటి సరిహద్దులను తుడిచే విధంగా చెరిపేస్తూ ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా ఉంటుంది చెప్తున్నారు. వాళ్ళకి చిన్న లైన్ వదిలేరు ఏమంటే కనుక జైన్.

ఉత్కంఠభరితంగా ఉంటాం కదా, అలాంటి ఆలోచనలు మనకైతే వస్తాయంటే అని చెప్పి చిత్ర బృందం మరి మేకర్స్ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. చూద్దాం శ్రీరామ్ కొన్ని రోజుల తర్వాత మరి కొత్త సినిమాతో రాబోతుందన్నమాట. సో ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. ఆయన పాట కూడా ఒకటి ప్లే చేయబోతున్నాను. మరి ఇంకా ఇదేనా, ఇంకా చాలా ఉన్నాయి మంచి మంచి పాటలు అయితే మీకోసం వచ్చేస్తాయి. సో వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

కాసుల శ్యామ్ లిరిక్స్ అందించగా మరి మహతి స్వరసాగర్ మ్యూజిక్ కంపోజర్ గా రాహుల్ నంబియార్ పాడిన సూపర్ హిట్ సాంగ్ అయితే వేశారు చలో మూవీ నుంచి. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 11:22 ఉంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సినిమా కబుర్లో మనమైతే ఉన్నాం. సినిమా కబుర్లో అనగానే మనకి గుర్తొచ్చే సినిమాలు ఎప్పుడెప్పుడు ఏమేమి సినిమాలు రిలీజ్ అవుతాయి, మన హీరో ఎవరున్నారు, తర్వాత మన హీరో నెక్స్ట్ సినిమా ఏముండబోతుంది, అసలు సినిమా ఇంతకుముందు సినిమాకి ఇప్పుడు సినిమాకి ఏమన్నా వేరియేషన్ చూపిస్తున్నారా, డైరెక్ట్ మారారా లేదా, ఇలాంటి విషయాన్ని గుర్తొచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సినిమా దానిలా కాకుండా డిజాస్టర్ లా కాకుండా హిట్ కొట్టాలి అనే ఉద్దేశంతో మరి హీరో కంటే దర్శకుడి కంటే ఒక నిర్మాత కంటే ఎక్కువగా ఒక ఆడియన్ ఒక ప్రేక్షకుడు మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడంట. ఇది ఫ్యాక్టా కాదా, నిజమే కదా? సో ఇలాంటి చాలా విషయాలన్నీ. ఇంకా అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఆల్రెడీ వారణాసి సినిమాలో బిజీగా ఉంటాయి. ఈ మధ్యనే ఒక గాసిప్ బయటకు వచ్చింది, అది మ్యాక్సిమం 99% నిజమే అని నేను అనుకుంటున్నాను. ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు మరి సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కాంబినేషన్లో ఒక భారీ యాక్షన్ చిత్రం, ఆల్రెడీ యాక్షన్ చిత్రం వారణాసిలో మరి సైంటిఫిక్ ఫిక్షన్ అన్నిటిలో కలిపి ఒక సినిమా రాబోతుంది కదా, మరి ఇవన్నీ అవ్వాలంటే అయ్యే పనేనా అని చెప్పి మనకు డౌట్ రావచ్చు. కానీ విషయం ఏంటంటే మరి ఇంత మన దాకా వచ్చిందంటే ఖచ్చితంగా అది నిజమే ఉండదు. కాబట్టి మరి మహేష్ బాబు అండ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక భారీ యాక్షన్ చిత్రం రాబోతున్నట్లుగా ఒక వినికిడైతే వినిపిస్తూ ఉంది. టాలీవుడ్లో ఈ టాక్ అయితే గట్టి గట్టిగా నడుస్తూ ఉంది. సో ఆల్రెడీ వారణాసి నడుస్తుండగా ఎలా అవుతుందంటే ఇదైన తర్వాత ఎన్టీఆర్ డ్రాగన్ కానీ ఇవన్నీ అయిన తర్వాత మాత్రమే ఇవన్నీ కూడా మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఏది మన ప్రశాంత్ నీల్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా అనేది పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే కథ అయితే రెడీ చేసుకుని మరి ఉన్నారన్నమాట. వారణాసి అంటే తెలుసు కదా, మన రాజమౌళి గారి దగ్గర ఆల్రెడీ బందీ అయిపోయారు మహేష్ బాబు గారు. సో అక్కడ నుంచి బయటకు రావాలంటే కనుక మన సినిమా పూర్తవ్వాలి, అది రిలీజ్ అవ్వాలి, చాలా చాలా ఉన్నాయి. కాబట్టి అది అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని బయటకు వచ్చే అవకాశాలన్నీ ఉన్నట్లుగా సన్నాహాలు చేస్తున్నారు అన్నమాట. సో అలాంటి విషయాలన్నీ కూడా ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే కానీ మీకోసం సూపర్ సాంగ్ అయితే చూసింది, ఆ తర్వాత మిగతా విషయాలని మానేస్తున్నాను. ఇప్పుడైతే మీకోసం భరత్ నాని చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాట వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

సుబ్రీడ్ సాంగ్ అయితే వినేశారు లైక్ త్రిబుల్ ఆర్ మూవీ నుంచి. మీరు చూసి చేసుకుంటున్నారు కదా భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. నేను ఏదో మాయలో అంటే ఒక ఒక కాన్సెప్ట్ గురించి చెప్దామని చెప్పి అనుకుంటున్నాను. యాక్చువల్గా అనుకున్నది ఒకటైతే ఇప్పుడు ఇంకోటి చెప్పాలి అనిపించింది అనమాట, అందుకనే నేను కొంచెం ఆగాల్సి వచ్చింది. సో ఏంటంటే కనుక సార్ మూవీ తెలుసు కదా, సార్ మూవీ కానీ లక్కీ భాస్కర్ మూవీ కానీ ఇవన్నీ గుర్తురాగానే మనకు తెలిసిన తర్వాత ఎవరు అనుకుంటే కనుక వెంకీ అట్లూరి మరి మనకు అర్థమైపోతుంది ఆయనే ఈ సినిమాలను నిర్మించడం జరిగిందని చెప్పి. సో సార్ అంత హిట్ అయింది, చాలా బాగా హిట్ అయింది. లక్కీ భాస్కర్ అంటే ఒక ఎమోషన్స్తో మనీని ఎలా సంపాదించవచ్చు, ఎన్ని దారుల్లో మనీని సంపాదించవచ్చు, మనీ ఎలాగ వస్తుంది, సో మనీ ఉండటం వల్ల మనిషికి ఎంత వాల్యూ ఉంటుంది అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టు ఆ సినిమాలో చూపించడం, దాని తగ్గట్టుగానే హీరో హీరోయిన్ కూడా అంతే చక్కగా మరి ఆ సినిమాలో కనిపించడం జరుగుతుంది అనమాట. సో అంత బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత మరల అంటే మన ఇండస్ట్రీలో ఏమవుతుందంటే ఒక సినిమా ఆటోమేటిక్గా హిట్ అయిందంటే కనుక మనం తదుపరి

చిత్రం కోసం ఆ దర్శకుడు ఏమైనా వేరే చిత్రాన్ని రూపొందించబోతున్నారా, అలాంటి చిత్రాలు ఏమైనా వస్తాయా అనుకున్నప్పుడు నేను సెర్చ్ చేస్తే ఇప్పటికిప్పుడు డౌట్ వచ్చింది ఏంటంటే కదా, మరలా ఇంకేమైనా సినిమాలు వస్తున్నాయా అంటే ఖచ్చితంగా వస్తున్నాయని చెప్పి తెలుస్తుంది. కాకపోతే వెంకీ అట్లూరి ఈ మధ్య కొత్త సినిమాతో అంటే సూర్యతో ఒక సినిమా రిలీజ్ చేయడానికి మరి ఆ మరి రెడీగా ఉన్నారు. అది సూర్యతో సినిమా అవుతుంది కదండి, అది విశ్వనాథన్ అండ్ సన్స్ మూవీ అనేది రాబోతుంది. ఇది కూడా దీని మీద కూడా పెద్ద పెద్ద మంచి మంచి అంచనాలు ఉన్నాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్తో మరి ఈ సినిమా అయితే రాబోతుంది అనమాట. మరి తాజాగా ఇంకొక అప్డేట్ అయితే రాబోతుంది. సో మీరు అనుకున్నట్టుగానే లక్కీ భాస్కర్ వచ్చింది కదా, లక్కీ భాస్కర్కి సెకండ్ వర్షన్ ఏమైనా వస్తే బాగుండు అనిపించినప్పుడు లక్కీ భాస్కర్ 2 కూడా ఉంటుందని చెప్పి అది త్వరలోనే మొదలవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా సార్ గురించి మాట్లాడాం కదా, సార్ మరి ధనుష్ కాంబినేషన్లో కూడా ఈయన ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారు, పవర్ఫుల్ క్యాబ్ డ్రామా అంటే ఒక పోలీస్ తరహా చిత్రం అయితే రాబోతుందని చెప్పి మనకైతే తెలుస్తుంది. ఇదే కాకుండా మరి వెంకీ అట్లూరి దగ్గర ఒక చిన్న పిల్లలతో ఎప్పటి నుంచో కథ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లున్నారు. సో ఆయన చిన్నపిల్లల కథ సారాంశంగా ఒక సినిమాని అయితే రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ అప్డేట్స్ అన్ని కూడా వస్తున్నాయి. అన్నట్లు మరి సూర్య నటిస్తున్న విశ్వనాథన్ అండ్ సన్స్ అనే సినిమా ఈ పద్నాలుగు ఒక 15 రోజుల్లోపే సినిమా రిలీజ్ అవడానికి అవకాశం ఉంది. 14వ తారీఖున రిలీజ్ అవుతుందని చెప్పి మరి టీం అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. చూద్దాం మరి మరి సార్ లాగా లక్ష్మి లక్కీ భాస్కర్ లాగా విశ్వనాథన్ అండ్ సన్స్ ఈ సినిమా కూడా అదే కావాలి అంటే అర్థమైపోతుంది విశ్వనాథన్ అండ్ సన్స్ అంటే ఏదో థీమ్తోనే ఫ్యామిలీ థీమ్తోనే రాబోతున్నారు, దానికి తగ్గట్టుగా బ్యాక్డ్రాప్ ఏమైనా ఉంటుందా అనే ఉద్దేశం ఉందన్నమాట. సో ఎలా ఉంటుందో చూడబోదాం. మరి ఇంకా మరిన్ని విషయాలు ఒక పాట వినేద్దాం. మరి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 104.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: కార్తీక్ అండ్ హరిణి వంటి అద్భుతమైన పాట ఘటఘట మూవీ నుంచి విన్నారు. మీరు ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో సమయం 11:47 ఉంది. మంచి పాటలు అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. సినిమా కబుర్లో మనమైతే ఉన్నాం. సినిమా కబుర్లో మంచి మంచి విషయాలు అయితే తెలుసుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ చాలా విషయాలు తెలుసుకున్నాం. మరి సార్ లక్ష్మీ భాస్కర్, విశ్వనాథన్ అండ్ సన్స్ ఇలాంటివన్నీ కూడా మన ముందుకు రాబోతున్న సినిమాలు. సో దీంతోపాటు ఆల్రెడీ వచ్చేసిన సినిమాలకి సీక్వెన్స్ గా సార్ టూ కాదు, మరి దానికి డిఫరెంట్ గా అయితే రాబోతున్నాడు. పవర్ఫుల్ బ్యాక్ డ్రాప్ సార్ అయితే దాంట్లో మాస్టర్ గా కనిపించారు, దీంట్లో అయితే కానీ కాప్ గా కనబడుతున్నారని చెప్పి మనం అనుకున్నాం కదా. లక్కీ భాస్కర్ టూ అంటే యాజ్ యూజువల్ గా సీక్వెల్ అంటే మనం ఆలోచించేది ఏంటి, అదే ఇంకా కొంచెం కొత్త కొత్త విశేషాలతో మనీ ఎలా సంపాదించాలనే విషయం గురించి చెప్పబోతున్నారేమో అనే ఇంతలా ఉంటుంది. మన ఊహ మాత్రమే కానీ కథ మాత్రం ఇంకా బయట రాలేదు అబ్బా, జస్ట్ ఊహిస్తున్నాం. సో మీరైనా అలాగే ఊహిస్తారు ఒక ఆడియన్స్ గా. సో ఇంకా నెక్స్ట్ కార్తీ తెలుసు కదండి, మరి సర్దార్ మూవీతో హైపర్ క్రియేట్ చేశారు తన గెటప్ తో, ఆ స్టేషన్ లో ఎలా కనిపించారనేది తెలుస్తూ ఉంటుంది. సో అలాంటి సినిమా మరలా రావాలని కోరుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వస్తుందన్నమాట. కార్తీ పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ఈ మూవీ అయితే మోస్ట్ అవైటెడ్ స్పై థ్రిల్లర్ కింద రాబోతుంది. సో అదైతే కనుక ఒక టైప్ సినిమా అయితే ఇది ఒక స్పై థ్రిల్లర్ గా రాబోతుంది అనమాట. సో ఈ థ్రిల్లర్ అనేది సర్దార్ టూ అనే నేమ్ తో కూడా మరి ప్రేక్షకుల ముందు రావడానికి ట్రై చేస్తుంది. కానీ చాలా మంది కోరుకుంటున్నారు త్వరగా రావాలి సర్దార్ టూ అని కార్తీ ఫ్యాన్స్. అంటే కార్తీ ఒక డిఫరెంట్ యాంగిల్లో ఆ సినిమాలో కనిపించడం జరిగిందనమాట. సో ఈ మూవీ నుండి సాలిడ్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఏంటంటే కనుక ఈ సీక్వెల్లో ఎస్జే సూర్య అనే ఒక కీలక పాత్ర కూడా ఉందంట. ఆ కీలక పాత్రలో ఆయన నటించడం జరుగుతుంది. 2026 ఆల్రెడీ ఈ సినిమా రాబోతుంది. మరి 10 వినాయక చవితి ఈ సంవత్సరంలోనే పైవచ్చి నెలలో ఇంకా 1 మంత్ తర్వాత అనమాట ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లుగా కూడా సినిమా బృందం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. సో ఎనీవే సర్దార్ను మించి అయితే ఉంటుందని చెప్పి వాళ్ళు అయితే చెప్తుంది. ఎందుకంటే ఇది స్పై థ్రిల్లర్ కింద రాబోతుందని చెప్పి వాళ్ళే హింట్ ఇస్తున్నారు. కొంచెం డిఫరెంట్గా ఒక లుక్ కూడా మరి కార్తీ ఒక టాప్ లెవెల్లో చూస్తున్నట్లుగా తన చుట్టూ ఏదో స్పై ఉన్నట్లుగా కూడా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. చూద్దాం ఎలా ఉండబోతుంది. కార్తీ తన యాక్షన్తో మెస్మరైజ్ చేయబోతున్నారనే విషయం గురించి కూడా మనం అయితే ఆలోచిస్తూ ఉందాం. మరి ఎంతైనా మరి ఫ్యాన్స్ కదా అందరం కూడా. సో చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటనేది. మొత్తం మీద ఈరోజు చాలా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే మీకోసం సాంగ్ అయితే వచ్చేస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: అయ్యో అయ్యో అయ్యో అయ్యో చందమామ కిందికొచ్చి ముద్దు పెట్టే

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Vivid Bharati FM News Headlines.
1: వివిధ భర్తీ న్యూస్ హెడ్లైన్స్ తో మస్తన్బి. నమ్మదగిన పరీక్షా విధానాన్ని రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం ఒక్కో అడుగు ముందుకు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో మోదీ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా విద్యా పరీక్షా విధానంలో సంస్కరణలు చాలా ముఖ్యమైనవని, కఠినమైన చట్టపరమైన నిబంధనలతో కూడిన బిల్లును పార్లమెంట్ ఆమోదించిందని ప్రధాని తెలిపారు. పారదర్శకమైన సాంకేతికత ఆధార పరీక్షా విధానం, బలమైన పేపర్ లీక్ వ్యతిరేక చట్టాలు చాలా ముఖ్యమైనవని అన్నారు. సముద్రయాన రంగంలో నిర్దేశిత గడువును ఖచ్చితంగా పాటిస్తూ ప్రధాన ప్రాజెక్టు అమలును వేగవంతం చేయాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో అధికారులతో మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల బలోపేతం చేయడం, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచంలోని ప్రముఖ సముద్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెట్టాలని మంత్రి చెప్పారు. రాష్టంలోని విశ్వవిద్యాలయాల్లో పరిపాలనా వ్యవహారాలపై నిర్ణయాలు తీసుకునే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లను ప్రభుత్వం రద్దు చేసింది. రాష్టంలోని మొత్తం 18 యూనివర్సిటీల్లోని మండళ్లను రద్దు చేస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆంధ్ర, నాగార్జున, పద్మావతి యూనివర్సిటీలకు కొత్త కౌన్సిళ్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్టానికి ప్రతిష్టాత్మకంగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట ప్రజల తరపున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నట్లు బీజేపీ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్రతో పాటు రాష్ట వ్యాప్తంగా పెట్టుబడులు, పారిశ్రామికీకరణ, పర్యాటకం, ఐటీ, ఎగుమతుల రంగాలకు కొత్త ఊపునివ్వడంతో పాటు లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలను విస్తృతం చేయనుందని అన్నారు. కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఏలూరు జిల్లాలో ప్రత్యేక కేంద్రాల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ అధికారులను ఆదేశించారు. రాష్టంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల కౌన్సిలింగ్ విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న అన్ని సీట్లకు కలిపి ఒకేసారి వెబ్ ఆప్షన్ ఇచ్చుకునే విధానాన్ని రద్దు చేసింది. ప్రతి దశకు ముందు కొత్త ఆప్షన్లు ఇచ్చుకునేలా నిబంధనలు సవరించింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత

0: ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సామవేదం షణ్ముగ శర్మ లిరిక్స్ అందించగా, మరి సూపర్హిట్ సాంగ్ అయితే సుఖ్వీందర్ సింగ్ అనురాధ శ్రీరామ్ అన్న పాట విన్నారు మా అన్నయ్య మూవీలో నుంచి. మీరు ట్యూన్ చేస్తుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 12:49 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మనమైతే వచ్చేసాం కదా, ఏదైనా ముఖ్యమైన విషయం తెలుసుకున్నాము అంటే కనుక అది 10 మందికి చెప్పలేకుండా ఉండలేకపోతున్నానండి. సో మీకు కూడా నేను చెప్పే విషయాలు అంటే అలాగే అనిపిస్తూ ఉంటుంది. అవునా, ఇది నిజమా, అవునా, ఇట్లాగే ఉంటాయా, ఇలాగ ఉంటాయా.

సో ఇంతది ఎన్నాళ్ళ నుంచి నేను ఇప్పుడు ఎలా మిస్ అయ్యాను ఈ విషయాన్ని అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. అలాంటి విషయాన్ని ఈరోజు తెలియజేస్తూ ఉంటాను. సో మెయిన్ బాడీ పార్ట్స్లో అన్నింటిలో కూడా నడిపించే యంత్రం, ఇంజన్ ఏదైనా ఉంది అంటే కనుక అది ఏంటి అంటే కనుక మన బ్రెయిన్, మెదడు. మరి ఈ మెదడు గురించి చాలా చాలా ముఖ్య విషయాలు చెప్పు, ఎన్ని చెప్పుకున్నా కానీ కొన్ని గంటల పాటు చెప్పినా కానీ ఆ మెదడు గురించి. సో అలాగే 1320 గ్రాములు ఉండేటువంటి ఈ మెదడులో చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకో విషయం చెప్పాలంటే కనుక మన మెదడు ఒక పెద్ద విద్యుత్ శక్తి కేంద్రంగా ఉందంట. నిజమే, చాలా మందికి ఈ విషయం తెలియదు అనమాట. సో మన బ్రెయిన్ లో ఉన్న పవర్ గురించి, మనలో ఉన్న అది చేసే ఆశ్చర్యకరమైన మరి క్రియల గురించి మరి చాలా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ తెలుసుకుందాం ఈరోజు. దాంట్లో మొచ్చుగా మీకు ఒక విషయం తెలుసా ఏంటంటే కనుక మన బ్రెయిన్ లో ఉన్న పవర్తో మన లైట్ వెలిగించవచ్చు అంట. మన రోజువారీ లైట్ అని చూసారా, అది వెలిగించవచ్చు. ఈ విషయం తెలుసా, చాలా మందికి తెలియదు. సో ఇంకా మన బ్రెయిన్ అనేది మన బాడీలో 2% మాత్రమే ఉంటుందంట, అది విషయం. సో ఇంకా చాలా, ఇంకా బ్రెయిన్కి స్పర్శ కూడా ఉండదంట. కితకితలు పెట్టినా కానీ అసలు కితకితలే తెలియవంట. అసలు డాక్టర్లు ఎలా వైద్యం చేస్తారు మరి బ్రెయిన్కి అనే విషయం గురించి కూడా ఒక చిన్న టాపిక్ మీద మాట్లాడదాం. సో చాలా చాలా విషయాలు ఉన్నాయి. మెదడు ఒక విద్యుత్ కేంద్రం ఎందుకు అయింది, ఎలా అయింది, దీని కథ ఏంటి అనే విషయం గురించి మరికొద్ది క్షణాలు చెప్పేస్తాను. అప్పుడైతే మీకోసం ఇప్పుడు సాంకేతం చేస్తాం, మరి వింటూ ఎంజాయ్ చేయండి. నువ్వు వస్తావు అని చిత్రం నుంచి ఈ పాట మీకోసం వింటూ వినిపించండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. Oh!

ఎస్, మీరు ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 12:20:09. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడే బద్రి మూవీలో నుంచి చంద్రబోస్ లిరిక్స్ అందించగా మరి రమణ గోగుల అండ్ సునీత గారు పడిన అద్భుతమైన పాటైతే వినేశారు. మీరు ట్యూన్ చేసి ఉన్నారు. మరి మనమైతే మీకు తెలిసాలో మనం చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం కదండి. మన మెదడు ఒక పెద్ద విద్యుత్ శక్తి కేంద్రంగా అయితే అవతరించింది అనుకోవచ్చు. అది గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అనుకోవచ్చు అనమాట. బ్రెయిన్ లో ఎంత పవర్ ఉందో తెలిస్తే కనుక చాలా చాలా ఆశ్చర్యం అయిపోతుంది మన చేత. అంటే మామూలుగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి అది తిను ఇది తిను అది అది చెయ్యి ఇది చెయ్యి అలా కాలు ఇలా చెయ్యి మరి అట్లకి వెళ్ళి ఎక్కడ వెళ్ళు అని చెప్పి చెప్తుంది. మనం ఆటోమేటిక్గా చేసేస్తాం అనుకుంటున్నాం కానీ అది చెప్తేనే చేస్తాం. ఇంకొక పర్ఫెక్ట్ విషయం ఏంటి తెలుసా, బ్రెయిన్ కనుక ఒక సిగ్నల్ మిస్ అయిందంటే కనుక మన వేలు కూడా కదలటానికి ఆలోచిస్తుంది. ఎందుకంటే సిగ్నల్ అక్కడి నుంచే రావాలి, ట్రాన్స్ఫార్మర్ అదే కాబట్టి, మెయిన్ మెషిన్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఎన్ని నరాలు ఉన్నా, ఎన్ని కీళ్ళు ఉన్నా, ఎన్ని రక్త ప్రసరణ జరగాలన్నా, ఏం జరగాలన్నా సరే ఆ పంపింగ్ అంతా కూడా గుండె చూసుకుంటుంది. అండ్ అవన్నీ చేయాల్సిన పనులన్నీ, ఆజ్ఞల్ని, పలానా వేలుని ఇన్ని సెకండ్లు కదపాలి, ఇన్ని నిమిషాలు కొట్టుకోవాలి అనే సిగ్నల్స్ అన్ని ఇచ్చేది ఎవరు అంటే కనుక బ్రెయిన్ మాత్రమే. ఈ బ్రెయిన్ మెలకుగా ఉన్నప్పుడు దాదాపు 10 నుంచి 23 వాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుందంట. మరొకసారి చెప్తున్నాను, మెలకు మన మెదడు మెలకుగా ఉన్నప్పుడు దాదాపు 10 నుంచి 23 మెగావాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తితో ఒక ఎల్ఈడి బల్బ్

నిరంతరంగా వెలిగించవచ్చు అని చెప్పి పరిశోధనలో తేలిందనమాట. ఇంకా విషయం అంటే, ఇంకా చెప్పాను కదా, మన మెదడు మన శరీరం బరువులో మొత్తం మీద ఒక 2% మాత్రమే ఉంటుంది. మామూలుగా అయితే 1,350 గ్రాములు ఉన్న, అంటే దాదాపు కేజీనర్ ఉన్న మన మెదడు దీని మన బాడీలో మొత్తం మీద కలిపితే 2% మాత్రమే ఉంటుందంట. కానీ ఇది పీల్చుకునే ఆక్సిజన్ మాత్రం గుండె పంపు చేసే రక్తంలో ఏకంగా 20% మెదడే లాగేసుకుని మెదడే ఆక్సిజన్ని లాక్కుంటుందన్నమాట. 100% మరి పంప్ చేసే దాంట్లో 100కి 20% మొత్తం ఆక్సిజన్ని మన గుండె కాకుండా మరి మన మెదడు మాత్రమే ఉపయోగించుకుంటుందంట. ఇది విషయం. ఇంకా చాలా చాలా విషయాలున్నాయి. మన బ్రెయిన్లో శరీరం మరి మిగతా భాగాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చే నొప్పులను గుర్తించి మనకి మామూలుగా తెలియజేస్తుంది. సో మనకి ఏదన్నా దెబ్బ తగిలినా అమ్మ అయ్యా అబ్బా ఏదోటి అంటాం కదా, సో ఆ సిగ్నల్ కూడా అక్కడి నుంచే వస్తుంట. నీ కాలుకి దెబ్బ తగిలింది, మరి నీకు ఇంత పెయిన్ వస్తుంది, మరి నువ్వు ఈ సిగ్నల్తో ఇలా ఒక సౌండ్ని బయటికి ఇవ్వాలి అనే అవుట్పుట్ కూడా చెప్తుందంట. కానీ మెదడుకు మాత్రం సొంతగా నొప్పి తెలిసే అవకాశం అయితే లేదంట. ఎందుకంటే పెయిన్ రిసెప్టర్లు దానికి ఉండవు కాబట్టి ఆ పెయిన్ని అనేది తెలియదంట, దానికి తగిలినా కానీ తెలియదంట, అంటే మందపడిపోయి ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకే కాబోలు మన డాక్టర్లు వైద్యం చేసేటప్పుడు పేషెంట్ స్పృహలో ఉండగానే బ్రెయిన్ సర్జరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారనమాట. ఇది విషయం. సో అలాగా మరి చాలా చాలా విషయాలు అయితే మనతో ఇంకా ఉన్నాయి. మరి ఇంకా చాలా చాలా విషయాలు మీతో పంచుకోవాలని చెప్పనుకుంటున్నాను. మరి నర్వస్ సిస్టమ్ని ఎలా మెయింటైన్ చేస్తుంది, తర్వాత వచ్చేసి అత్యంత వేగంగా మరి ఎలా పరిగెత్తగలుగుతుంది, సో మన ఆలోచనలను ఎలా నిలపగలుగుతుంది, మన కళ్ళను ఎలా రప్పిస్తుంది, సో ఇలాంటివన్నీ. మరి ఇంకొక విషయం కూడా, మరి బ్రెయిన్కి అసలు గిలిగింతలే ఉండమంట, చెక్కల గింతలు పెట్టాలన్నా కానీ పెట్టలేమన్నమాట. సో ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు ఎలా ఉంటాయనే విషయం గురించి చెప్పాలంటే కనుక మరి కొద్ది నిమిషాలు చెప్పేస్తాను. ఇప్పుడు మీకోసం సోపటి సాంకేతం చేస్తున్న మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ആർതി എഫ് എം 101.3.
1: വീണ വേണുവൈന സരിഗമവിന്നാവാ.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
5: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, మీరు వింటున్నారు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. సమయం 12:30 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తులగా ఉషారమణి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీస్ చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభ రేపటికి, లోక్సభ 12 గంటలకు వాయిదా పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ అభివృద్ది ప్రాజెక్టుల్లో పాల్గొంటారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధ ఉపయోగానికి సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ల ప్రీత్ సింగ్ పురుషుల 110 కిలోగ్రాముల శ్రేణిలో వెండి పతకం గెలుచుకున్నారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీస్ చర్యల ఆరోపణలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఇదే అంశంపై లోక్సభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు రాజ్యసభ సమావేశమైనప్పుడు పలువురు కేంద్ర మంత్రులు సభలో పత్రాలు సమర్పించారు. గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘ నివేదికను కూడా సభలో ప్రవేశపెట్టారు. సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన నకిలీ వార్తలను అరికట్టే మెకానిజం సమీక్షపై కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ 22వ నివేదికలోని సిఫారసుల అమలు స్థితిపై ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ జీరో అవర్ ప్రారంభించారు. పలువురు సభ్యులు అత్యవసర

0: ప్రాముఖ్యత కలిగిన అనేక అంశాలను ప్రస్తావించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లను కోరుతూ నినాదాలతో నిరసన ప్రారంభించారు. గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను సోమవారం ఆగస్టు 3వ తేదీ వరకు వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు సభాపతి ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. కానీ విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని ప్రతిపక్ష సభ్యులందరికీ ఓం బిర్లా అభ్యర్థన చేశారు.
1: आपको जनता ने चुनकर भेजा है संसद में चर्चा संवाद के लिए. आप सदन की पवित्रता को समाप्त कर रहे हैं, उसकी गरिमा को समाप्त कर रहे हैं. मैं आपसे पुनः आग्रह करता हूं कि आप अपनी अपनी सीट पर विराजें.
0: ప్రశ్నోత్తరాలు సభ్యులకే చెందినవని, ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టడానికి ఇది అత్యంత ముఖ్యమైన సమయమని ఓం బిర్లా చెప్పారు. సభలోకి ప్లాకార్డులు బ్యానర్లు తీసుకురావడం పార్లమెంట్ సంప్రదాయాలు సభ మర్యాదలకు విరుద్దమని ఆయన చెప్పారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026ను పార్లమెంట్ ఆమోదించింది. బుధవారం లోక్సభ ఆమోదించిన బిల్లును రాజ్యసభ నిన్న ఆమోదించింది. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై 7 గంటల పాటు చర్చ జరిగింది. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో పాటు అనేక ముఖ్యమైన నిబంధనలు చేర్చినట్లు సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. కేసుల సత్వర పరిష్కారం జరిగేలా చూసేందుకు ప్రతి రాష్ట ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చట్టంలో నిర్దేశించారు. చార్జ్షీట్ దాఖలు చేసిన తేదీ నుంచి 3 నెలలలోపు విచారణ పూర్తి కావాలి. ఈ సమస్య భారతదేశంలోని ప్రతి పౌరుడిని ప్రభావితం చేస్తుందని, దేశంలోని ప్రతి పౌరుడితోనూ దీనికి సంబంధం ఉందని జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో పేపర్ లీక్లు నివారించేందుకు, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కూడా ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. మహిళలు, పిల్లల కోసం కీలకమైన హెల్ప్ లైన్ సేవలను త్వరగా పొందేందుకు పౌరులు మిషన్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ఈ రోజు విజ్ఞప్తి చేశారు. ఈ యాప్ ఒకే వేదికపై అనేక అత్యవసర సహాయ సేవలను సులభంగా అందజేస్తుంది. మహిళలు, పిల్లల భద్రత, సహాయం, సాధికారత పట్ల ప్రభుత్వ నిశ్చయాన్ని మిషన్ శక్తి యాప్ మరింత బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. మహిళల హెల్ప్ లైన్ 1-1, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ 1-1-2, పోషణ్ ప్రధాన మంత్రి మాతృవందన యోజన హెల్ప్ లైన్ 1-5-1-5, జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1-9-3-0, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా న్యాయ సహాయం కోసం 1-5-1-0-0, టెలిమానస్ 1-4-4-1-6, చైల్డ్ హెల్ప్ లైన్ 1-0-9-8 వంటి ముఖ్యమైన హెల్ప్ లైన్ సేవలను ఈ యాప్ ద్వారా సౌకర్యవంతంగా పొందవచ్చునని మంత్రి తెలియజేశారు. పౌరులందరూ మిషన్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ ముఖ్యమైన సేవల గురించిన సమాచారాన్ని తమ కుటుంబ సభ్యులకు, పరిచయస్తులకు తెలియజేయాలని కూడా అన్నపూర్ణాదేవి కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఒకరోజు పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్లో భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో 5,600 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకల వీలు కోసం రూపకల్పన చేశారు. విమానాశ్రయం ఈ ప్రాంతంలో విమాన కనెక్టివిటీని బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు గణనీయంగా ఊపునిస్తుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో 460 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేస్తున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆయన కర్ణాటకకు ప్రయాణిస్తారు. కర్ణాటకలో కూడా అనేక అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇండియా ఏఐ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

సంప్రదాయ వైద్యంలో పరిశోధనలు, డిజిటల్ ఆరోగ్యం, సామర్థ్యాల పెంపుదల, ఆవిష్కరణలు బలోపేతం చేయడానికి ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పరిశోధనలు, మూలికా మొక్కలు, ఔషధ నిర్వహణతో సహా కీలకమైన ఆయుష్ రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని ఈ భాగస్వామ్యం వేగవంతం చేస్తుందని, అలాగే సాంకేతికతతో కూడిన భవిష్యత్తుకు సిద్దంగా ఉన్న ఆయుష్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. స్వాతంత్ర్య పోరాట అమరవీరుడు షహీద్ ఉధమ్ సింగ్ వర్ధంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుడు ఉధమ్ సింగ్ అంతులేని ధైర్యం, భారత విముక్తి కోసం ఆయన చేసిన త్యాగం భారత చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. దేశం ఆయన త్యాగాన్ని ఎల్లప్పుడూ స్మరించుకోవడంతో పాటు ఆయన నుంచి నిరంతరం స్ఫూర్తి పొందుతూనే ఉంటుందని కూడా రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారతీయ సాహిత్య దిగ్గజం మున్షి ప్రేమ్చంద్ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘనంగా శ్రద్దాంజలి ఘటించారు. ప్రేమ్చంద్ తన రచనల ద్వారా సాహిత్యాన్ని సామాజిక మార్పుకు ఒక శక్తివంతమైన సాధనంగా మలిచారని, రైతులు, కార్మికులు, మహిళలు, సామాన్య ప్రజల కష్టాలను, ఆత్మగౌరవాన్ని, ఆశలను అత్యంత సున్నితంగా ఆవిష్కరించారని ఓం బిర్లా పేర్కొన్నారు. సామాజిక రుగ్మతలు, ఆర్థిక అసమానతలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రేమ్చంద్ రచనలు ప్రజా చైతన్యాన్ని పెంపొందించాయని, సమానత్వంతో కూడిన సామరస్యపూర్వకమైన సమాజ నిర్మాణానికి ప్రేమ్చంద్ ఆలోచనలు, సాహితీ కృతులు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఓం బిర్లా ప్రశంసించారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ భద్రతా బలగాలు ఈ వారం ప్రారంభంలో జరిపిన అణచివేత కారణంగా 40 మందికి పైగా మరణించడంతో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. రావల్కోట్ మీర్పూర్లో ప్రాథమిక హక్కులు డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేస్తున్న మహిళా ఆందోళనకారులపై ఇప్పుడు లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో నిన్న రాత్రి జరిగిన పోటీల్లో పురుషుల 110 కేజీల విభాగంలో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. మహిళల డిస్కస్ త్రోలో సీమా కలీ రామ్నా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. పోటీల 8వ రోజున నిన్న భారతదేశం 17 పతకాలతో పదస్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభ రేపటికి, లోక్సభ 12 గంటలకు వాయిదా పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధ ఉపయోగానికి సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్ప్రీత్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: Shakti FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఏం రత్నం, శివగణేష్ లిరిక్స్ అందించగా, ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేయగా, మైనా అండ్ ఫెబ్రీ బ్యాండ్స్ ప్రైడ్ సాంగ్ అయితే వేశారు నరసింహ మూవీ నుంచి. మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మీకు తెలిసేలా మనం చాలా చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకా కొన్ని విషయాలు మిగిలి ఉన్నాయి, అవి కూడా చెప్పేస్తానమాట. మన బ్రెయిన్ పవర్ ఏంటో నేనైతే చెప్పేస్తున్నాను. ఇంతవరకు కొన్ని చాలా విషయాలు తెలియవు. మన బ్రెయిన్ పవర్ ఎంతో కూడా తెలియదు, అండ్ మన బ్రెయిన్ బరువు ఎంతో కూడా చాలామంది తెలియదు. ఇలా చెప్పేది 1350 గ్రాములు బరువు ఉంటుందండి.

కేజీన్నర మెదడండి అంటూ ఉంటారన్నమాట. కరెక్ట్గా చెప్పాలంటే 1350 గ్రాములు మన మెదడు బరువు. సో మెదడులో నరాలని గురించి కూడా మనం మాట్లాడుతున్నాం కదా, మెదడులో నరాలు ఒకదానికొకటి సమాచారాన్ని మార్పిడి చేసుకునే వేగం గంటకు, అంటే మన సమాచారం మామూలుగా ఫోన్ కాల్ చేస్తే ఎంత వెళ్తుందో దానికంటే కూడా 268 మైళ్ళ స్పీడ్తో వెళ్తుందంట. దాన్ని చెప్పాలంటే 430 కిలోమీటర్ల పరిధిలో వెళ్తూ ఉంటుంది. ఇది ప్రపంచంలో అత్యంతమైన రేస్ కార్ కంటే కూడా చాలా చాలా చాలా చాలా వేగమైంది అనమాట. సో అంత ఫాస్ట్గా అయితే సమాచారం ఇన్ఫర్మేషన్ని ఇచ్చేస్తారు. అందుకే మన చిన్న సింపుల్ విషయం చెప్తాం, మన కాలుకి దెబ్బ తగలగానే సమాచారం వెంటనే టక్మని మన మెదడు వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి రియాక్షన్ మళ్ళీ మన నోటి ద్వారా కానీ చేతి ద్వారా కానీ వస్తూ ఉంటుంది. అంత ఫాస్ట్గా రాబట్టే మనం రియాక్ట్ అవుతున్నాం. కొంతమంది కొంచెం రియాక్ట్ అవ్వరు, అదే అప్పుడు ఏమంటారంటే వీడి బుద్ధి మందగించిందనో, లేకపోతే మెదడు పనిచేయట్లేదనో, లేకపోతే మందకొడిగా ఉన్నాడను అని చెప్పి అంటూ ఉంటారనమాట. సో అలాంటి వారికి ఈ స్పీడ్, నేను చెప్పాను చూసిన 430 కిలోమీటర్ల స్పీడ్ అనేది తగ్గిపోయిందని అర్థం చేసుకోవాలి. ఇంకా వచ్చేసి మనం నిద్రపోకముందు చెప్పాను కదా, ఇప్పుడు నిద్రపోయేటప్పుడు గురించి ఎలా ఉంటుందంటే, మనం రెస్ట్ తీసుకున్న టైంలో మన మెదడు మనం నిద్రపోయే టైంలో ఎలా ఉంటుందంటే, మామూలుగా నిద్రపోతుందిలే, మనం నిద్రపోతున్నాం కాబట్టి అది కూడా కామ్గా పడుకుంది, పగలంతా మనతో పాటు పనిచేయించింది, మనల్ని పనిచేయించింది అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా. అజ్ఞాతగా అది నిజం కానే కాదు, ఎందుకంటే పగటి కంటే రాత్రిపూట నిద్రలోనే మెదడు చాలా చాలా చాలా చురుగ్గా ఉంటుందన్నమాట. సో ఈ పగటిపూట సేకరించిన సమాచారాన్ని మొత్తాన్ని కూడా మరి కొన్ని కొన్ని శాశ్వత జ్ఞాపకాలుగా మరి మనం పెన్ డ్రైవ్లో సేవ్ చేస్తాం చూసారా, హార్డ్ డిస్క్లో సేవ్ చేస్తాం చూసారా, అలాగే సేమ్ అలాగే మొత్తం మార్చేసి మొత్తం ఒక కొన్ని గిగాబైట్లలో సేవ్ చేసి అలా ఉంచుతుంది. ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు పలానా డబ్బు ఆ టైంలో ఇచ్చాను, పలానా అచీవ్మెంట్ ఈ టైంలో చేశాను, పలానా జాబ్ ఆ టైంలో వచ్చింది, పలానా బర్త్డే ఈ రోజు ఉందని చెప్పి జ్ఞాపకాలన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే లోపల మన లోపల ఉన్న చెత్త చేతరాన్ని కూడా కొన్నిసార్లు తీసేస్తుంది. అవి గుర్తుంచుకోవడం వల్ల మనకు ఉపయోగం లేదన్న విషయం బ్రెయిన్కి కూడా తెలిసి వెంటనే ఆ చెత్తను తీసేసి మెయిన్ స్పెషల్ థింగ్స్, మ్యారేజ్ డే లేకపోతే ఫేర్వెల్ డే లేకపోతే స్కూల్ డేస్లో గడిపినటువంటి మంచి మంచి విషయాలు, మనం చేసిన చిరుపు చేష్టలు లేకపోతే ఇవన్నీ కూడా ఒక్కోసారి నెంబర్ వేస్తుందంటే మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో మన బ్రెయిన్ పవర్ ఏంటి అనేది, సో ఇవన్నీ గమనిస్తూనే ఉంటుంది. మొత్తం కూడా మనం పడుకున్నప్పుడు అది పడుకుంటుందంటే మాత్రం ఖచ్చితంగా అది కానే కాదు, ఖచ్చితంగా వీటిని శాశ్వత జ్ఞాపకాలుగా మరి ఉంచుతుందన్నమాట. మెదడులో 73% నీరే ఉంటుందంట. సో అందువల్ల ఈ నీటి శాతం తగ్గించడం వల్ల మరి కొన్నిసార్లు ఏంటంటే 73% నీరే ఉంటుంది, కానీ ఒక్కోసారి కొంతమంది ఎక్కువగా నీరు తీసుకుపోవటం లేకపోతే డ్రై అయిపోవడం జరగడం వల్ల కొంతమందికి కంటి సమస్యలు, దృష్టిలోపాలు కానీ, జ్ఞాపశక్తి సంబంధించిన సమస్యలు కానీ, తలనొప్పులు కానీ బాగా వస్తుంటాయి. అందుకే బాగా అలసిపోయినప్పుడు వెంటనే ఏదైనా తిను అనరు, కొంచెం వాటర్ తాగు అంటారనమాట. ఖచ్చితంగా వాటర్ తాగితే మాత్రం ఖచ్చితంగా మనకైతే అప్పటికప్పుడు కొంచెం రిలాక్సేషన్ అనిపిస్తుంది, చెమటలు పడతాయి, బ్రెయిన్ కూడా రిలాక్స్ అవుతుంది, మన చెమటలు పడితే కొంచెం బ్రెయిన్ రిలాక్స్ అవుతుందని అర్థం. ఇంకోటి అంటే మనకు పడని కారం కానీ లేదా మసాలా కానీ ఇప్పుడు తిన్నప్పుడు మీరు గమనించారో, సో అది బ్రెయిన్ సిగ్నల్ ఇస్తూ ఉంటుందన్నమాట, నేను భరించలేకపోతున్నాను, లోపల పవర్ మించి పెరిగిపోతుంది, గమనించు మిత్రమా అని చెప్పి సిగ్నల్ ఇస్తూ బ్రెయిన్లోంచి తలలోంచి కొంచెం వాటర్ వస్తూ ఉంటుందన్నమాట. అది గమనిస్తే కనుక మనం ఆ మసాలాని అప్పటికప్పుడు ఆపేయడం శ్రేష్టమని చెప్పి మన వైద్యులు చెబుతూ ఉన్నారన్నమాట. ఇంకోటి మరి 50,000 నుంచి 70,000 ఆలోచనలను మన బ్రెయిన్ చేస్తూ ఉంటుందంట. ఈ ఆలోచనలు వస్తుంటాయి, వీటిలో కొన్ని మాత్రమే మనకి ఇచ్చి మిగతాయని కూడా దాచేయడం లేకపోతే తుడిచేసి పక్కన పడేయడం చేస్తూ ఉంటుంది. నిమిషానికి దీని లెక్క ప్రకారం చూస్తే 35 నుంచి 45 ఆలోచనలు ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని పట్టుకున్నప్పుడే మనం జస్ట్ ఒక మంచి ఆలోచన వస్తే మంచి పని చేస్తాం, చెడ ఆలోచన వస్తే చెడ పని చేస్తాం అనమాట. ఇది విషయం. సో మెదడుకి గెలిగింతలు లేవని చెప్పి ఎంత చెప్పే కదా. సో ఇలాంటి మంచి మంచి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మన బ్రెయిన్లోనే ఉన్నాయి, ఇప్పటికీ తెలియకపోతే తెలుసుకున్నారు కదా. తెలుసుకుంటే ఏం చేయాలి, మిగతా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకోసం ఇంత మంచి సాంగ్స్ వస్తుంది, ఎప్పుడైనా కుదిరినప్పుడు ఇంకా మంచి మంచి విషయాలు అయితే మీకోసం చెప్పేస్తాను. ఇప్పుడు మీకోసం సోపెట్ సాంగ్ అయితే ప్రేమలో పావలి కళ్యాణ్ చేతుల నుంచి సాంగ్ వచ్చేస్తుంది, మీరు ఇంటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్ బి. ఎల్నినో సమయంలో ప్రతి నీటి పొట్టు ఎంతో విలువైనదని, కాలువల్లో పుడిక తీయడం, గట్ల లీకేజీ లేకుండా మరమ్మతులు చేయడం వంటి చర్యల ద్వారా నీటి వృధాను అరికట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. సూపర్ ఎల్నినో కారణంగా రాష్టంలో నెలకొన్న పరిస్థితులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రితో సమావేశమై చర్చించారు. రాష్టంలో నెలకొన్న సాగునీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలని, ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. భూసేకరణ విషయంలో విస్తృత ప్రజా ప్రయోజనం, వ్యక్తిగత ప్రయోజనం మధ్య సంఘర్షణ ఉన్నప్పుడు విస్తృత ప్రజా ప్రయోజనానికే ప్రాధాన్యత ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఉభయ తెలుగు రాష్టాల్లో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి కృష్ణా నదులు వరద ఉధృతి కొనసాగుతోంది. రాజమహేంద్రం వద్ద ధవళేశ్వరం కటన్ బ్యారేజీకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతోంది. బ్యారేజ్ నుంచి 2.25 లక్షల క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద నీరు క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయానికి 143,600

15 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. అవుట్ఫ్లోను ప్రస్తుతం నిలిపివేశారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 830.70 అడుగులుగా ఉంది. ఇన్కంటాక్స్ ఫైల్ చేయడానికి గడువు ఈరోజుతో ముగియనుంది. తాటి ఆధారిత పరిశ్రమల కోసం తాటి అభివృద్ది బోర్డును ఏర్పాటు చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు స్వయం సమృద్ది సాధించవచ్చునని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసగిల్ అన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

జోడి సినిమా నుంచి భువన్ చంద్ర గారు సంబంధించిగా జీన్ శ్రీనివాస్ అండ్ సుజాత వారిని శుభ్ర సాంకేతం వేశారు. మీరు చూపించే చుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం మరి 1:09:34 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, మనమైతే ధీరాలకు వచ్చేసాం. సో ఈ హడావిడి జీవితంలో ప్రతి లేడీస్ కి, అంటే చిన్న పిల్లలు మొదల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా, వారు ఇంట్లో చాకరీ చేస్తూ ఉంటారు. కొన్ని వాళ్ళు పాటించాల్సిన విషయాలు, వాళ్ళు చేయాల్సిన వృత్తులు చాలా ఉన్నాయి. వాళ్ళు వాటి వైపున ఉద్యోగాలు చేస్తూ, ఇటు ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ, మరి సొసైటీని మేనేజ్ చేస్తూ, సో ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటూ ఉంటారు. దీని సమయంలోనే చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కానీ ఈరోజు నేను ఒత్తిడికి గురవటం వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా వాటి గురించి మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నాను. కానీ విషయం ఏంటంటే, ఒత్తిడిని జయించడానికి ఒక బెస్ట్ టిప్స్ అయితే చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను అన్నమాట. ఆ బెస్ట్ టిప్స్ ఏంటి అనేది అంటే కనుక, మహిళలు గురవడానికి సపోజ్ ఒక 4-5 మార్గాలు అయితే నేను చెప్పడానికి అవకాశం ఉంది. సో ఆర్థిక స్వాతంత్రం, ఉద్యోగం లేదా వ్యాపారంతో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉంటే కనుక, అవకాశం ఉంటే కనుక, వాటి మీద కానీ, ఇన్వెస్ట్మెంట్ మీద కానీ, మనీ మేనేజ్మెంట్ కానీ, లేదా నిరంతరం ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవడం కానీ, లేదా బుక్ లెర్నింగ్ కానీ, ఇలాంటివన్నీ కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీతో నేర్చుకోవడం, డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవడం, పుస్తక పఠనం చేయటం, అలవాటు చేసుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల కూడా కొన్ని పనులు ఈజీగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. మెయిన్గా మీరు ఫోకస్ చేసే విషయం ఏంటంటే కనుక, ఒకటి ఫ్యామిలీ, రెండు ఉద్యోగం. మరి ఇంకోటి ఏంటంటే, ఇప్పటి కాలంలో మహిళలు ఎక్కువగా ఫోకస్ చేసే విషయం ఏంటంటే కనుక, మరి నేను అనుకున్న వృత్తి ఏదైనా సరే ఖచ్చితంగా చేయాలి, నేను అనుకున్నది సాధించాలి, నేను చిన్నప్పటి నుంచి ఒక గోల్తో ఉన్నాను, మరి నా ఫ్యామిలీని వదిలిపెట్టను, అలాగే నా గోల్ని, మరి నా ప్యాషన్ని కూడా వదులుకోలేను అనుకున్న వాళ్ళు ఈ పనులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇంకా దాంతోపాటు ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యం మీద శ్రద్ధ ఉంచాలి. కొంతమంది అయితే పొద్దున్నే టిఫిన్ మానేసి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను చాలామంది చూశాను కాబట్టి విషయం చెప్తున్నాను, చాలామంది టిఫిన్ మానేసి మరి ఆఫీస్కి వెళ్ళిన తర్వాతనో, లేకపోతే కుదిరితే కుదరకపోతేనో

రే ఏ 11 ఇంటికో 11:30కో టిఫిన్ బయట నుంచి తెప్పించుకొని ఇంట్లో టిఫిన్ చేసి కూడా ఇంట్లో టిఫిన్ తయారు చేసి కూడా మరి అక్కడికి వెళ్ళి టిఫిన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి జరగడం వల్ల మీ ఆరోగ్యం మీద శ్రద్ధ ఉందని మీరు అనుకుంటున్నారా? అనుకోవటం లేదు కదా. ఖచ్చితంగా ఇలాంటప్పుడే మీకైతే ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడైతే కనబడింది, ఎందుకంటే మీరు సర్టెన్ ఏజ్లో ఉన్నప్పుడు మీకు ఆలోచన రాకపోవచ్చు, ఏమని ఏముందిలే టిఫిన్ చేయకపోతే మధ్యాహ్నం ఎలాగో భోంచేస్తాంగా అన్నట్లుగా అనిపించినప్పుడు మీరు ఖచ్చితంగా మరి మరి పొద్దున్నే టిఫిన్ చేయకపోతేనే చాలా ఇబ్బందులు పడతారని చెప్పి డైరెక్ట్గా డాక్టర్లు అందరికీ చెప్తున్నారు. కానీ ఆ విషయం మీకు తెలిసి కూడా

ఆలోచన రాకపోవచ్చు, ఏమని ఏముందిలే టిఫిన్ చేయకపోతే మధ్యాహ్నం ఎలాగో భోంచేస్తాంగా అన్నట్లుగా అనిపించినప్పుడు మీరు ఖచ్చితంగా మరి మరి పొద్దున్నే టిఫిన్ చేయకపోతేనే చాలా ఇబ్బందులు పడతారని చెప్పి డైరెక్ట్గా డాక్టర్లు అందరికీ చెప్తున్నారు. కానీ ఆ విషయం మీకు తెలిసి కూడా మీరు స్కిప్ చేస్తున్నారని కనుక బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించాలి. ఇంకోటి ఏంటంటే ఆ ఎఫెక్ట్ మధ్యాహ్నం ఫుడ్ మీద పడే అవకాశం ఉంటుంది. ఆ ఫుడ్ మీద పడిన ఎఫెక్ట్ అనేది ఈవినింగ్ మీద పడే, అంటే ఇట్లా ఒకటి ఒకటి మీ బాడీలోనే కొన్ని ఎఫెక్ట్స్ని, నెగిటివ్ ఎఫెక్ట్స్ని రావడానికి క్రమం తప్పకుండా కొంతసేపు నడవటం కానీ, లేదా ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు 40 45 స్టేజ్లో ఉన్నవాళ్ళు, ఆ పైన స్టేజ్లో ఉన్నవాళ్ళు నిదానంగా నడవడానికి లేదా కొంతసేపు వ్యాయామం చేయడానికి కనుక ప్రయత్నం చేస్తే కనుక సరిపడా నిద్ర పడుతుంది. అండ్ భోంచేసిన తర్వాత చాలామంది కూడా నడవలేక ఏముందిలే ఇంట్లో మళ్ళీ రేపొద్దున పనికి ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారన్నమాట. సో ఆలోచనలో పడి మరలా పని చేసుకోవటం, మరి ఈ లోపల నైట్ అయిపోవడం, మరలా పడుకోవడం, మళ్ళీ నిద్రలోకి జారుకోవడం, మరి పొద్దున్నే మరలా లేచి వ్యాయామం చేయడానికి అవకాశం లేక ఇలా గడిపేస్తున్నారు. ఈ డైరెక్ట్ ఇలా ఇంతకుముందు అంటే ఏది కల్తీ లేకుండా మనకు దొరికేది కాబట్టి ఫ్యాట్ అనేది అంత బాగా వచ్చేది కాదు ఎక్కడో ఒకరికి ఎదురు, కానీ ఇప్పుడు అందరికీ కూడా ఫ్యాట్ రావడం జరుగుతుంది. దానివల్ల మరి మన కాన్ఫిడెంట్ లెవెల్ అన్నీ కూడా పోతూ ఉన్నాయన్నమాట. సో కొన్ని పనులకి అంటే ఎక్కువగా అంటే బాస్ చెప్పినా లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పినా కానీ కొన్ని పనులకి చేయలేని పని కూడా ఒప్పేసుకొని చేయటం వల్ల కూడా ఇబ్బందులు పాలవుతున్నారని చెప్పి ఒక సర్వేలో తెలియంది. సో చేద్దాంలే అని వదిలేయటం, మళ్ళా వాళ్ళతో తిట్లు తినటం, తర్వాత ఇబ్బంది పడటం, బాస్తో అనుకోని మాటలు అనిపించుకోవటం జరగటం వల్ల మరి నిరుత్సాహానికి గురవుతున్నారు. ఆ ఎఫెక్ట్ అనేది తర్వాత చేసే పనుల మీద బాగా పడుతుందని చెప్పండి. అంటే దీనికి ఏం చేయాలంటే శక్తి మించి పనులు ఏదైనా వస్తే కనుక మర్యాదగా చాలా చాలా పొలైట్గా ఈ పని నేను చేయలేను, ఇది నా వల్ల అవ్వదేమో, నాకు సమయం అంత లేదేమో అన్నట్లుగా వాళ్ళకి మర్యాదపూర్వకంగా చెప్తే వాళ్ళు మీ మీద ఆధారపడకుండా ఉంటారు. అండ్ మీ మీద బర్డెన్ పడకుండా ఉంటుంది, మీ పనులు మీరు ఈజీగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఏమంటారు? ఇంకా చాలా చాలా విషయాలని. సో మరికొన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే విందాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

శ్రోతలంతవరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి నిలువ విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేయనుంది. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పలు సాగునీటి కాలువలను పరిశీలించారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. భోగాపురంలో 17,900 కోట్లకు పైగా విలువైన అభివృద్ది పనులను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో రూపొందించింది. అలాగే విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన, పునరుత్పాదక ఇంధన ప్రసార వ్యవస్థలు, జాతీయ రహదారి ప్రాజెక్టులతో సహా పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారని అధికారులు తెలిపారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ పనులు పూర్తయ్యాయని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి

0: పి నారాయణ తెలిపారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజల కోసం 5,000 బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని 2-చక్ర, 4 చక్రాల వాహనాలకు కూడా అనుమతిస్తామని చెప్పారు. ప్రారంభోత్సవ వేడుకల్లో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. భోగాపురం విమానాశ్రయం రేపు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు కార్యక్రమంలో భాగంగా జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈరోజు 5K రన్, వాక్థాన్, సైక్లింగ్ ర్యాలీలను నిర్వహించారు. పార్క్ హోటల్ జంక్షన్ నుంచి తెన్నేటి పార్క్ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ రవినాయుడు, స్థానిక శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, క్రీడాకారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం శాసనసభ్యులు రామకృష్ణబాబు పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే నామకరణం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా విశాఖ ప్రజల తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన విశాఖ నగరం ఎంత అభివృద్ధి చెందుతుందో మీ అందరికీ తెలుసు. గూగుల్ లాంటి అనేక సంస్థలు ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళా ఇప్పుడు ఎయిర్పోర్ట్ రేపు ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుంది.
0: విజయనగరం ఆర్టీసీ జోనల్ వర్క్షాప్ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఈరోజు సందర్శించి పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఎఫ్ఐఎఫ్ ఇంజన్, ఎలక్ట్రికల్తో పాటు పలు సాంకేతిక విభాగాలను పరిశీలించిన మంత్రి బస్సుల నిర్వహణ, మరమ్మతుల నాణ్యత, విడిభాగాల వినియోగం తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు బస్సులు ఎప్పటికప్పుడు సాంకేతికంగా సన్నద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సూచించారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేయనుంది. విడుదలైన ముసాయిదా జాబితా ఓటర్లు తమ పేరు, వ్యక్తిగత వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవచ్చు. ఓటర్ల జాబితాలో పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులు ఉన్నా లేదా ఇతర అభ్యంతరాలు ఉంటే ఈరోజు నుంచి వచ్చే నెల 30వ తేదీ వరకు అభ్యంతరాలు దాఖలు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితా సీఈఓ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్లో, ఎన్నికల అధికారి కార్యాలయాలు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి కార్యాలయాలు, బీఎల్ఓల వద్ద కూడా జాబితాలు అందుబాటులో ఉంటాయి. ఓటర్ల ముందుగా పేరు జాబితాలో ఉందో లేదో, అనంతరం పేరు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. అభ్యంతరాల పరిశీలన అనంతరం 3వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కాకినాడ జిల్లాలో 2వ రోజు పర్యటించారు. ఇందులో భాగంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఏలేరు జలాశయం కాలువలను పరిశీలించారు. పిఠాపురం నియోజకవర్గంలోని వీరవాడ కాలువతో పాటు పెద్దాపురం మండలం దివిలి వద్ద కాలువను తనిఖీ చేసి నీటి ప్రవాహం, కాలువల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దివిలి, చంద్రమామపల్లి వంతెనకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, సమస్యను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ,
2: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏలేరు రిజర్వాయర్ గాని, ఈ గోదావరి డెల్టాలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసే 36 ప్రాజెక్టుల ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి చేయడానికి తీసుకుంటే, ఆ 3 ఏళ్లలో పూర్తి చేసేటువంటి ప్రాజెక్టుల్లో గోదావరి మోడరేషన్ కూడా ఒకటిగా చంద్రబాబు నాయుడు గారు క్యాలెండర్ లో ప్రకటించారు. ఏలేరు రిజర్వాయర్ కూడా దీర్ఘకాలికంగా ఏదైతే ఇబ్బందులు ఉన్నారో వాటిని కూడా తొలగించేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రజలు, రైతులు అందరూ కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నాను.
0: అనంతరం తుని నియోజకవర్గంలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను మంత్రి పరిశీలించి పనుల పురోగతిపై అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. విజయనగరంలోని భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు

0: ప్రారంభించనున్నారని, ఈ సందర్భంగా ప్రధానమంత్రికి రాష్ట ప్రజల తరపున స్వాగతం పలుకుతున్నామని బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఈ మేరకు ఈరోజు విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో భోగాపురం విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసి విదేశీ పెట్టుబడులు, పారిశ్రామిక విస్తరణకు దోహదపడుతుందని తెలుపుతూ,
1: ఆగస్టు 1వ తారీఖు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ని ఆయన ప్రారంభిస్తున్నారు. దేశంలో అతిపెద్ద రన్వే గా ఉండటం, సముద్రానికి ఆనుకుని ఉండటం ఒక అద్భుతమైన, అందరికి కూడా ఒక అనుభూతి ఇవ్వబోతుంది. దీని ద్వారా సుమారు 100,000 మందికి ఉపాధి కలిగే అవకాశం. అలాగే ఎయిర్పోర్ట్ కి అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు చెక్ఇన్ కౌంటర్స్ ఉండటం కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ప్రత్యేకత. స్వతంత్ర సేనాని విప్లవీయుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ఏదైతే ఉందో ఇది మనందరికీ గర్వకారణం.
0: ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని ముప్పాళ్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈగిల్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పి రాంబాబు పాల్గొని డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండాల్సిన అవసరం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే ఈగిల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 ఆపరేషన్ సేఫ్ క్యాంపస్, ఆపరేషన్ గరుడ కార్యక్రమాల గురించి వివరించారు. గోదావరి నదిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. వరద కారణంగా గోదావరి నదిలో పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద వరద ప్రవాహం పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 10.90 అడుగులకు చేరింది. దీంతో బ్యారేజ్ గేట్లను ఎత్తి 2,25,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసి పట్టడం క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ, 2026 ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేయనుంది. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పలు సాగునీటి కాలువలను పరిశీలించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: मुझे नहीं लगता कि आज 46 साल गुजर जाने के बाद भी गायक रफ़ी साहब के इर्द गिर्द भी कोई हो. और इन्होंने मोहम्मद रफ़ी साहब को फरिश्ता कहा है कि फरिश्ते कभी मरते नहीं तो अजर अमर रहते हैं. गायकी के मामले में रफ़ी साहब तो वो एवरेस्ट हैं जिस पर फतेह पाना नामुमकिन है. और एक और श्रोता ने लिखा है कि एक ऐसी आवाज़ जो हमारी आत्मा में रची बसी है और जिसे हम बचपन से सुनते आ रहे हैं, उसे भला हम कैसे भूल सकते हैं. तुम मुझे यूं भुला ना पाओगे, इस गीत को उन्होंने याद किया है. इस गीत को आप सुनिए श्रोताओ, क्या ये गीत आपके दिल के करीब है, हमें जरूर बताइए. मोहम्मद रफी साहब की आवाज का एक अलग ही ये नशा है.

की महफिल, महफिल में हम अकेले, दामन को कोई चूमे, जुल्फों से कोई

భువన్ చంద్ర గారు లిరిక్స్ అందించగా హరీష్ జయరాజ్ మ్యూజిక్ కాంపోజ్ చేయగా జెస్సీ గిఫ్ట్ కేకే సుజాత వీళ్ళందరికీ కలిసి పడిన అద్భుతమైన పాట అపరిచితులు చిత్రించి ఉన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3. మరి మనమైతే మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. 2:43:54 అవుతుంది స్టూడియో సమయం. మనమైతే సందర్శనలో మంచి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్లు టప టప టప వచ్చేస్తున్నాయి. మరి మీకు కూడా ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. ఒక్కసారి మీకోసం క్వశ్చన్ రిపీట్ చేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఫస్ట్ క్వశ్చన్, మనిషి ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే ముందుగా మనిషి చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? ఫోన్ ఆపడమా, తలుపులు వేసుకోవడమా, లైట్లు వేసుకోవడమా? ఇది కాదు, కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించండి. కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంతకీ క్వశ్చన్కి ఆన్సర్ చేసిన వాళ్ళు 0800-644-814-086-6268-1 మెసేజ్ చేయొచ్చు. మన వాళ్ళు వరుసనే టక టక టక అని మెసేజ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ మెసేజ్లు ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి పంపించారు చూసేద్దాం. మరి విజయవాడ నుంచి కరుణ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. భాస్కర్పేట నుంచి కరెక్ట్ ఆన్సర్, మంగళగిరి నుంచి కనకం, రాజారావు, లక్ష్మి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ కరెక్ట్గానే ఆన్సర్ చేశారండి. ఇంకా సుకుమారి, కే సుకుమారి విజయవాడ నుంచి, ఓకే ఏదో పెద్ద వేదాంతంగా రాశారు బట్ కానే కాదు, కొంచెం లాజిక్గా ఆలోచించండి. నేను చెప్పిందే రాశారు కానీ నేను అడిగిన దానికి ఆన్సర్ మాత్రం రాయలేదు. కరెక్ట్ కాదండి, రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా కోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేస్తున్నారు. రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అంటే మీరు చెప్పింది కరెక్టే కానీ మనం సందేశంలో ఉన్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఆన్సర్ చేయాలి. రొటీన్కి భిన్నంగా ఆలోచించి మాత్రమే ఆన్సర్ చేస్తే, ఆలోచిస్తే మెసేజ్ వస్తుంది. సో అది విషయం, ఆన్సర్ తెలిస్తే మెసేజ్ చేయండి. సో ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు ఒకరైతే మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళ ఊరు పేరు గట్రా ఏం రాయలేదు బట్ ఆన్సర్ మాత్రం కరెక్ట్గానే పంపించేశారు, రైట్. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు సాంగ్స్ బాగున్నాయి అండ్ మైండ్ ఫ్రెష్ ఉంచుకో అబ్బు. రాంగ్ ఆన్సర్ అండి. గడ్డం అంకయ్య బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. పెడన జోగాంధ్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమోహన్ జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా సగం ఆన్సర్ అయితే పంపించారు, ఇంకో ఆన్సర్ కరెక్ట్ కాదండి. ఆయన ఏదో యోగా గురించి చెప్తున్నారు. ఇంకా నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య వారు, లక్ష్మీకృష్ణమ్మ, మధుర, రవి, నవీన, రాధికా, త్రిలోక్, నేహా, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాస్, ఇంకా ఉన్నాయండి పేర్లు, ఇవేనా చూసుకోండి. నేను చెప్పింది ఏంటి, మీరు చేసేది ఏంటి, మళ్ళీ తగులుకొని వారు ఈసారి 1-2 అంతకంటే ఎక్కువ వచ్చినాయి పేర్లు, తెలుసు కదా మీ సంగతి. సో ఓకేనండి, రైట్. అయితే ఇంతకీ మీ ఆన్సర్ కరెక్టేనండి, కాకపోతే మీరు పంపించిన విధానం కరెక్ట్ కాదు. ఓకేనా, రాజేశ్వరి సత్యమల్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి ఇంకోళ్ళు అయితే ఎవరో ఫుడ్ బాగా తినాలా అంటూ మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి, బట్ మీ పేరు కూడా పంపిస్తే బాగుంటుంది. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. పురుషోత్తం శ్రీనివాస రాజా గారు పంపిస్తున్నారు తిరుపతి నుంచి, రాంగ్ ఆన్సర్. అశోక్ గణవర్ నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇవన్నీ ఆన్సర్లు, మరి కొంతమంది ఇప్పుడే వినట్టున్నారు, నిదానంగా ఆన్సర్లు వస్తే వెయిట్ చేద్దాం ఉన్నాం. సో ఇంతకీ కరెక్ట్ ఆన్సర్, చాలామంది కూడా టీవీ స్విచ్ ఆఫ్ చేయాలి, ఫోన్లు పక్కన పెట్టేసేయాలి, లైట్లు ఆఫ్ చేయాలి, ప్రశాంతంగా పడుకోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ఇంకా అలాంటివన్నీ పంపించారన్నమాట. ఆన్సర్ ఏంటి అంటే కనుక కళ్ళు మూసుకోవాలి. ఫస్ట్ ఏం జరిగినా సరే ముందు కళ్ళు మూసుకోవాలి. నువ్వెన్ని చేసినా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ముందు కళ్ళు మూసుకోమని ఎదురు వస్తుంది అంటారు, అది విషయం. సో మీరు చెప్పినవి అయితే కరెక్టే. అంటే ఎలా కరెక్ట్ అంటే, ఫోన్ కానీ టీవీ, ఎల్ఈడి కానీ, ఎల్సీడీ కానీ, లేకపోతే ఫోన్ కానీ, స్క్రీన్స్ కానీ, ఇవన్నీ చూడకుండా దాదాపు మనం పడకగదిలోకి వెళ్తున్న ముందు ఒక అరగంట 30 గంటల ముందు కానీ ఆపేస్తే కనుక నిద్ర రావడానికి

ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే ఫోన్ మా పక్కనే ఉంటే నోటిఫికేషన్స్ నోటిఫికేషన్సో లేకపోతే ఇంకేదైనా ఫోన్సో లేకపోతే మనమే ఏదైనా మర్చిపోయి దాంట్లో వెతకడమో చూస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా సర్దు మణగాలంటే మాత్రం ఖచ్చితంగా ఇంట్లో అయితే ఆ ఫోన్ని కొంచెం పక్కన పెట్టేసేయాలి. పద్దాక 9 గంటలు 10 గంటలు 12 గంటలు మనతో ఉంటుంది కదండి, మిగతా 7-8 గంటలు వదిలేస్తే ఏమైనా అయిందంటారా? అవదు కదా. సో అలా అనుకునే చాలామంది వదలకుండా ఉండిపోతున్నారు అనమాట. ఇది విషయం. అందుకే క్వశ్చన్కి ఆన్సర్ కళ్ళు మూసుకోవాలి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇది ఆన్సర్. సో ఇంకా చాలా చాలా ఆన్సర్ల క్వశ్చన్స్ అయితే వచ్చేస్తున్నాయి, మంచి పాటలు అయితే వచ్చేస్తున్నాయి. మరి నెక్స్ట్ క్వశ్చన్కి అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. కడుపు నిండాలంటే ఏం చేయాలి? భోజనం టైం కాబట్టి అడుగుతున్నాను. కడుపు నిండాలంటే ఏం చేయాలి? సో బిర్యానీయో లేకపోతే మామూలు పులిహోరో లేకపోతే రైసో ఏదో ఒకటి తినాలి కదా. కానీ కొంతమంది అయితే కాయలు అలములు ఆకుకూరలు ఇవన్నీ తింటూ ఉంటారు. కానీ నేను అడిగే క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ కాయలు ఎన్ని తిన్నా కానీ కడుపు నిండమంట, ఆ కాయలు ఏంటి? తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. ఈ కాయలు ఎన్ని తిన్నా కానీ తనివి తీరం అనమాట. కానీ ఆ కాయల వల్ల మన కడుపు అయితే నిండదు. సో ఈ కాయలు ఎన్ని తిన్నా కడుపు నిండిన కాయలు ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన నా వాట్సాప్ నెంబర్ 0866-24-888-14 0868-84-88-81 మెసేజ్ చేయండి. మీకోసం ఇది సూపర్ సాంగ్ అయితే టక్కర్ దొంగ ఈ చిత్రం చూసేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. భోగాపురంలో 17,900 కోట్లకు పైగా విలువైన అభివృద్ది పనులను జాతికి ప్రధానమంత్రి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 5,640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో రూపొందింది. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ పనులు పూర్తయ్యాయని రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్టంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసింది. విడుదలైన ముసాయిదా జాబితా ఓటర్లు తమ పేరు, వ్యక్తిగత వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవచ్చు. ఓటర్ల జాబితాలో పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులు ఉన్నా లేదా ఇతర అభ్యంతరాలు ఉంటే ఈ రోజు నుంచి వచ్చే నెల 30వ తేదీ వరకు అభ్యంతరాలు దాఖలు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితా సీఈఓ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్లో ఎన్నికల అధికారి కార్యాలయాలు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్టేషన్ అధికారి కార్యాలయాలు, బీఎల్ఓల వద్ద కూడా జాబితాలు అందుబాటులో ఉంటాయి. ఓటర్లు ముందుగా పేరు జాబితాలో ఉందో లేదో, అనంతరం పేరు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. అభ్యంతరాల పరిశీలన అనంతరం 3 అక్టోబర్ తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. గోదావరి నదిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. వరద కారణంగా గోదావరి నదిలో పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద వరద ప్రవాహం పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 10.90 అడుగులకు చేరింది. దీంతో బ్యారేజీ గేట్లను ఎత్తి 2,25,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కాకినాడ జిల్లాలో 2వ రోజు పర్యటించారు. ఇందులో భాగంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఏలేరు జలాశయం కాలువలను పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ముప్పాళ్ల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ఐపి రాంబాబు పాల్గొని డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండాల్సిన అవసరం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిగా మను అండ్ రాధిక వాడిని అద్భుతం పాట సీమసింహం మూవీ నుంచి విన్నారు. మీరు జూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 3:09 ఉంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సందడి సందర్లో మనమైతే ఉన్నాం. సో మీకు నచ్చిన మంచి పాటలతో పాటు అండ్ సూపర్ క్వశ్చన్స్ అయితే మిమ్మల్ని అడగడం జరిగింది. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్లు మరి ఒక్కొక్కటి వచ్చేస్తూ ఉన్నాయి. మరి నేను అడిగిన క్వశ్చన్కి మీ ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ 0866 24 888 14, 0866 24 888 14 మెసేజ్ చేసేయచ్చు. మీ ఆన్సర్, మీ పేరు, మీ ఊరు. సో చెప్పాను కదండి, లిస్టులు పెట్టకండి, పేరాలు పేరాలు ఆరాలు తీయకండి. ఏదో చిరంజీవి గారు చెప్పినట్టుంది కదా. అలా కాకుండా మామూలుగానే 1, 2 మించితే 3 అందరబ్బా పెద్ద పెద్ద పంపించమోకండి. నేను కష్టంగా చదవాలంటే కష్టంగా ఉంది ఈ విషయం. ఇంతకి క్వశ్చన్ ఏంటి కనుక, ఈ కాయలు అంటే మామూలుగా ఏదైనా భోజనం చేయడం కానీ పలావ్ తినడం ఏదైనా చేయొచ్చు కడుపు నిండడానికి, కానీ ఈ కాయలు ఎన్ని తిన్నా కానీ కడుపు నిండదంట. ఏం కాయలు? ఆ కాయలు ఏంటో తెలిసిన మెసేజ్ చేయండి. నేను కూడా తిన్నాం, కొంచెం కష్టం అన్నమాట తింటాం. సో ఇంతకీ క్వశ్చన్కి ఆన్సర్ పంపించేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే కనుక, శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేసిన కరెక్ట్ ఆన్సర్ అంటే పెడన జోగనందరకాల నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు. విజయవాడ నుంచి కరుణ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్, 2-3 కాయలు పంపిస్తున్నారు. మార్కెట్లో చాలా కాయలు ఉన్నాయి, అయితే మీరు 2 కాయలు పంపించారు. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు ఎవరో మాత్రం 3 కాయలు పంపించారు. మరి ఇంతకీ వాళ్ళ పేరు, ఊరు గట్రా పంపించారు. శాంతం అసలు పంపించొద్దు అన్నాను కానీ శాంతం పంపించొద్దు అనలేదండి. 1, 2 పంపించమని చెప్పారండి. మీ పేరో ఊరో పంపించండి. ఏంటండి ఇదే మరే. ఓకే, అయితే సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారని. ఇంకా మెసేజ్ చేస్తున్న వాళ్ళలో మెసేజ్ చేశారు కానీ వాళ్ళ పేర్లు గట్రా ఏం రాయలేదండి. కర్నూలు జిల్లా గోనెగంట గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి పంపిస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నల్గొండ జిల్లా చిత్తిటాల గ్రామం నుంచి, అబ్బా ఇప్పుడు రిలీజ్ అయ్యారండి మొత్తం ఓటర్ లిస్ట్ మొత్తం తొలగించేసి, దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన. అబ్బా ఎక్కడ కూడా తగ్గలేదు, 5-6 పేర్లు మాత్రం పంపించారు. ఎందుకు కరెక్ట్గానే ఆన్సర్ చేస్తారండి. ఇంకా వచ్చేసి గౌస్ మెసేజ్ చేస్తున్నారు, ఈయన బాగా రియాలిటీగా ఆలోచించినట్టున్నారు. సో ఆన్సర్ మాత్రం పనసపండని పంపించారు. ఓకే చూద్దాం, అది కరెక్ట్ ఆన్సర్ కాదు, కసేపా చెప్తాను అనమాట. బ్రహ్మయ్య కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్ణాటక నుంచి, తిరుపతి నుంచి, చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చేస్తారండి. మరి ఇంకా వచ్చేసి మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు గారు కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చి ఎర్రమల్లి సీతాభాగలక్ష్మి గారు అమలాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా అనంతపురం నుంచి న్యూ రెవెన్యూ కాలనీ నుంచి రాజేశ్వర సుదేష్ణ పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం బ్రహర్యశోధ జానకీరాజు గారు మెసేజ్ చేస్తున్నారు. ఎంత కరెక్ట్గా రాంగ్ ఆన్సర్ పంపించారంటే రాంగ్ ఆన్సర్ కరెక్ట్గా పంపించారు. ఇంతకీ మీరు పంపించిన ఆన్సర్ రాంగ్ ఆన్సరే. ఓకేనండి. సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి నంద్యాల జిల్లా నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. ఇంకా వచ్చేసి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య పంపిస్తున్నారు. ఓకే నిదానంగా చదువుతానండి, కరెక్ట్గానే ఆన్సర్ చేశారండి. పూజారి ధనంజయ అనంతపురం జిల్లా నుంచి సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా పంపించారు కాయల్ని. మరి ఇంకా కాయలు అయితే మనకు వచ్చేస్తున్నాయి, అవన్నీ కలిసి తినేద్దాం. అంటే తినలేనండి, కొంచెం కష్టం. నేను హింట్ ఇస్తున్నాను, మీరు హంట్ కొడతానే ఉన్నారన్నమాట. కనకం రాజారావు గారు

రాజారావు లక్ష్మి మంగళగిరి నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఆన్సర్ నేను పంపించమంటే ఆళ్లే క్వశ్చన్ వేశాను నన్ను, చూద్దాం. కే సుకుమారి విజయవాడ నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి పంపిస్తున్నారు స్పందన, కృష్ణ, సంతోష కలిసి కరెక్ట్గా ఆన్సర్ చేశారని. ఇంకా వచ్చేసి చిరంజీవి నాగభూషణి వగ్గ శివయ్య వీళ్ళందరూ ముంత పెద్దన్న హంపాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. అనంతపురం మస్తాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి మెసేజ్ చేస్తున్నారు. రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. ఒరవకొండ నుంచి ఈశ్వరయ్య.

పెద్దన్న హంపాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ గా ఆన్సర్ చేశారండి. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ గా ఆన్సర్ చేశారండి. అనంతపురం మస్తాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఒరవకొండ నుంచి ఈశ్వరయ్య పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మరి వచ్చేసి మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారండి. రాములకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. ఇంకా మెసేజ్లు అయితే వచ్చేస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుంచి వాణి, భార్గవి, పల్లవి, ప్రవీణ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు. మీకా యాపిల్ కాయలు అంట, ఎన్ని తిన్నా కడుపు నిండదా? తినండి, ఒక నాలుగు పట్టుమని తినండి, ఎందుకు నిండదా? నేను వస్తాను. ఓకేనా? కాదండి, రాంగ్ ఆన్సర్ అండి. కర్ణాటక నుంచి హానూరు తాలూకు నుంచి చామరాజనగర్ జిల్లా నుంచి పంపిస్తున్నారు, పూర్ణచంద్ర తేజస్వి, ఎం చెన్నారావు, పూర్ణిమ, అరుణకుమారి వీళ్ళందరూ కలిసి ఇంతకీ కరెక్ట్గా ఆన్సర్ పంపించేశారు. మొదట ఇంకొచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళు కేదర్ వీరేష్ రాజులమండ్రి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస మచిలీపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకో ఆన్సర్ రాంగ్ పంపించారు, ఒక ఆన్సర్ మొదలు కరెక్ట్ పంపించారు. నన్ను నుంచి శోభారాణి రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రీయాన్, శృత్విక వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేశారు. వీళ్ళు కూడా పెద్ద లిస్టులే పెడుతున్నారు. ఓకేనండి, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాద్ జైనుద్దీన్ కలిసి మెసేజ్ చేస్తున్నారు. కాపీ కొట్టి మరి పంపించారు, కరెక్ట్ ఆన్సరే. మరి ఇది విషయం. తిరుపతి నుంచి పురుషోత్తం శ్రీనివాసరాజు పంపిస్తాను, ఇందాక పంపించారు కదండి, నేను చదవకూడదు. పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఓకే, ఇంకా వచ్చింది మంగళగిరి నుంచి యశోద పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మూసపేట మహబూబ్ నగర్ నుంచి రోజా, శిరీష, వంక, లక్ష్మీ నరసింహ, యదోజీ, సక్కుబాయ్, మెర్సీ, విజయ, నరేష్ వీళ్ళందరూ కలిసి పంపించారు. ఏంటది రాంగ్ ఆన్సర్? బాబా ఏం ఆన్సర్లేండి. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి, అనంతపురం నుంచి మెసేజ్ పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కొల్లిపారి నుంచి మౌలని పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఎవరో పంపించారు, రాంగ్ ఆన్సర్. మరి వాళ్ళ ఊరి పేరు గట్ట రాలేదు కదండి, అందుకే అటాక్స్ అవుతాను. మరి ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, బా నాలుగైదు కాయలు పంపించారు, ఏంటో చెప్పేస్తాను అనమాట, కరెక్ట్ ఆన్సర్. కనకాల గారు పెడ నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఎంత కరెక్ట్ గా రాంగ్ ఆన్సర్ పంపించారండి. నందిగాం నుంచి పి జానకిరామ్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళలో నాగమణి, నాయుడుపేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, తిరుపతి డిస్టిక్ట్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య, బందరపల్లి, నెల్లూరు జిల్లా నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా మెసేజ్ చేస్తున్న వాళ్ళలో కొల్లాపూర్, కురుమూర్తి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి ఇంకా ఎవరో పంపించారు, వాళ్ళ ఊరు పేరు గట్టడం లేదు. సూర్యకుమారి పాలకొల నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంతకీ ఆన్సర్ పంపించేసిన వాళ్ళలో చాలా మంది కూడా మంచి డిప్పకాయ, లెంపకాయ, ఇక రకరకాలు పంపించారు. ఇంతకీ ఏ ఆన్సర్ పంపించిన కరెక్టే, కానీ మీ అది ఫ్రూట్ అయి ఉండకూడదు. సో నేను చెప్పే ఆన్సర్లు ఏంటంటే కనుక, ఎన్ని కాయలు తిన్నా మనకి కడుపు నిండిన కాయలు ఏమైనా ఉన్నాయంటే లెంపకాయలు, చెమటకాయలు ఇలాంటివి అనమాట. ఆ కాయలన్నీ కూడా మనం తినలేం, కానీ తిన్నట్టే ఉంటాయన్నమాట. సో ఇది ఆన్సర్. ఈ ఆన్సర్ పంపించేసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్ చెప్పేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నా, ఏమాత్రం ఆలోచన చేయకుండా, చాలా చాలా టైం అయిపోతుంది కాబట్టి. ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే కనుక, డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, హెల్మెట్ లేకుండా కూడా రోడ్డు మీద ఎవరెవరు తిరగొచ్చు? మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను, మీరు విన్నది కరెక్టే, నేను అన్నది కూడా కరెక్టే. సో డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, హెల్మెట్ లేకపోయినా ఎవరు రోడ్డు మీద తిరగవచ్చు? తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేస్తున్న వాట్సాప్ నంబర్ 0866 24 8 14, 0866 24 8 14 మెసేజ్ చేసేచ్చు. ఇది జనరల్ థింకింగ్ క్వశ్చన్, ఒక్కసారి ఆలోచిస్తే వచ్చేస్తుంది. సో అంతవరకు ఆలోచిస్తుండండి, నా నెంబర్కి మెసేజ్ చేస్తుండండి మీ ఆన్సర్ని. ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, కళ్ళకున్న కటుక చూడు అంటూ వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

కబై కిచి ఒకటి వస్తావా వస్తావా. ఎస్, సూపర్ సాంగ్ అయితే వినేశారు. వేటూరి గారి రచనలో ఎస్వి బాలు గారు, చిత్ర గారు పెట్టిన అద్భుతమైన పాట, ఘరాన బుల్లుడు చిత్రం నుంచి ఉన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోస్ సమయం 3:27:33 అవుతుంది. మంచి పాటలు అయితే వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం సందర్భంలో. మరి సందర్భంలో నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్లు వచ్చేస్తున్నాయి. మరి మీకు కూడా ఆన్సర్ తెలిస్తే నాకైతే మెసేజ్ చేసేయచ్చు. నేను అడిగిన క్వశ్చన్ కొంచెం జనరల్ క్వశ్చన్ అనుకోవచ్చు, లేదా డెఫినెట్ క్వశ్చన్ అనుకోవచ్చు. సందర్భంలో అడగడం జరిగింది. ఇందుకు క్వశ్చన్ ఏంటంటే కనుక, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా హెల్మెట్ లేకుండా కూడా రోడ్డు మీద ఎవరెవరు వెళ్ళగలరు, ఎవరెవరు తిరగొచ్చు అని చెప్పి అడగడం జరిగింది. ఇంతకి ఎవరు ఎవరో ఎవరో తెలుసు, నాకు మెసేజ్ చేయండి అబ్బా, అది తెలుసుకుందామని నాకు తెలియక మెసేజ్ చేశాను. సో అడగడం జరిగింది. ఇంతకి క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే ఇప్పుడే తెలుసుకున్నారు కదండి, మెసేజ్ చేయండి. ఇంతకీ మన వాళ్ళు ఎవరెవరు ఆన్సర్ పంపించారు చూద్దాం. చాలామంది కూడా పంపించారు, మొదలు పెడదామని చెప్దాం.

రైట్, మొదలు పెట్టేస్తానండి. ఎందుకు పంపించేసిన వాళ్ళలో కేదారి వీరేష్ రాజవర్మన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వచ్చేసి శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి కరుణ మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కొంచెం డిఫరెంట్గా ఆలోచించారండి కరుణ గారు. సో నేను చెప్తాను కాసేపట్లో, మీరు పంపించిన ఆన్సర్ కొంచెం కరెక్ట్గా ఉంది కానీ నేను అనుకున్నట్లేదు, అది విషయం. సత్యనారాయణ దేవినగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కనకర గారు పేడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కనకర గారు పోపులే కాలేశారని నేను చెప్తాను, ఎట్లా చేశారో చెప్తాను కాసేపట్లో. మరి ఇంతకీ సాయి కుమారి రామనగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. రమేష్ దొంతి అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. పాలోజీ గోపాలకృష్ణమాచారి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య వృద్ధుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఆరగిడ్డ విలేజ్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాహుల్, శాంతి, శేఖర్, కోషన్, వీళ్ళందరికీ నుంచి మెసేజ్ చేస్తున్నారు. కొంచెం కరెక్ట్ ఆన్సర్, కొంచెం రాంగ్ ఆన్సర్. ఏంటి కొంచెం కరెక్ట్ కొంచెం రాంగ్ అనుకుంటున్నారా? చెప్తా. మరి తర్వాత వచ్చేసి నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కాళ శ్రీనివాస గారు కోదాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి కనకం రాజారావు లక్ష్మి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. చిలుక మహేశ్వరి నందికొట్కూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా వచ్చేసి సో వాళ్ళ ఊరు పేరు కూడా ఏం రాలేదు కానీ, బట్ ఏదో పంపించారు నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇంకా వచ్చేసి భాస్కర్ పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి అమర్నాథ మహబూబ్ పాషా గొట్టపాలెం గ్రామం కలికిరి మండలం అన్నమయ్య జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. వరవకొండ నుంచి ఈశ్వరయ్య మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి ఎర్రమెల్లి సీతమహాలక్ష్మి అమలాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చి దామల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు కలిసి మంగళగిరి నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి న్యూ రెవెన్యూ కాలనీ నుంచి శంకర్ మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ చిత్రియాల గ్రామం నల్లగొండ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అదే విషయం. ఓకే, అయితే ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళలో పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారని. ఇంకా వచ్చేసి దేశీన తిరుపతి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. రామళ్ళకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళు మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభావం జైనుద్దీన్ కలిసి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా వచ్చేసి సిద్ధేశ్వర కొండ పురుషోత్తం మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఎవరెవరు అని చెప్పి అడిగాను, వాహనాలు అడగలేదు నేను, వాహనాలు అడగలేదు. ఎవరెవరు అన్నా ఏవేవి అనలేదు. మీరు అన్ని వాహనాలు పంపిస్తున్నారు గమనించండి. శంకరపల్లి పొద్దుటూరు స్పందన కృష్ణ సంతోష కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస మచిలీపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళలో ఎవరో మెసేజ్ చేశారో వాళ్ళ ఊరు పేరు గట్రా రాయలేదు, కరెక్ట్ రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నన్ను నుంచి శోభారాణి రంగారావు సాగర్ చాందిని వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు, రాంగ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళు మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. వినాయతుల్లా మహమ్మద్ వినాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్న వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చేస్తారని. ఇంకా రమణారావు గారు కొనకొండల నుంచి కవిత జోష్నవి మోహిత్రావు బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా వచ్చి చిలుక నారాయణ అనసూయ ఏమైనా జానకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది విషయం. ఏకలవ్య నగర్ రంగారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, బిజిలి వెంకటేష్ శ్యామల కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఒకటి కాదు నాలుగైదు ఆన్సర్లు పంపిస్తున్నారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అశోక్ గన్నవర్ నుంచి రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా గౌస్ అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్.

పూజారి ధనించి అనంతపురం జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. తర్వాత వచ్చేసి బ్రహ్మయ్య కర్నూలు నుంచి రంగాన్ని పంపించారని, శ్రీకాకుళం నుంచి భాస్కర్ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చేశారు. నంద్యాల పాష మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. గడ్డం అంకయ్య బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ చదవటం కూడా బాగానే ఉంది కదా. ఇది విషయం నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి, నేను జనరల్ క్వశ్చన్ ఒక హింట్ కూడా ఇచ్చాను. నీరు కుక్కలు, పందులు, వృక్షాలు, ఇంకా రకరకాల వాహనాల పేర్లు చెప్తున్నారు. మధ్య మధ్యలో అయితే పోలీసు వాళ్ళు అని చెప్పి అంటున్నారు, రాజకీయ అబ్బో ఇంకా చాలా పంపించారు. సో నేను అడిగింది ఏంటంటే కనుక జనరల్ క్వశ్చన్, మనం అదే ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా రోడ్డు మీద ఎవరు వెళ్ళొచ్చు, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి హెల్మెట్ అవసరం. కానీ కొంతమంది సైకిల్ తొక్కే వాళ్ళకి కూడా హెల్మెట్ అవసరం, ఎందుకంటే అది కూడా ఒక వాహనమే కాబట్టి. ఇది విషయం గుర్తించండి, ఇది జనరల్గా తీసుకోండి. ఓకేనండి, నెక్స్ట్ అయితే క్వశ్చన్కి ఆన్సర్ అయితే పంపిస్తున్నారు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. ఏంటో తెలిసి నాకు మెసేజ్ చేయండి. మనం తడిస్తే అది ఆరిపోతుంది, మనం ఆరిపోతే అది తడుస్తుంది, ఏంటిది? మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను. మనం తడిస్తే అది ఆరిపోతుంది, మనం ఆరిపోతే అది తడుస్తుంది, ఏంటది? తెలుసు నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన నా వాట్సాప్ నంబర్ 08662438114 0868424 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయచ్చు మీ ఆన్సర్లు, మీ పేరు, మీ ఊరు, మీ ఆన్సర్ కలిపి. సో ఇప్పుడు మీకోసం సూపర్ సాంకేతం వచ్చేసి మరి వింటూ చేయండి. సో నా నెంబర్ తెలుసు కదా, 08662438114 0866 24888 మెసేజ్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం సూపర్ సాంకేతం వచ్చేసి మరి వింటూ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

సూపర్ సాంగ్ అయితే వినేశారు. బ్రహ్మ మూవీ నుంచి ఎస్పి బాలు గారు చిత్ర గారు కలిసిపోయిన పాట. సో ఆనాటి పాటలే పాటలు కదండి, అందుకని నేను కొత్త పాటలు పాత పాటలు కలిపి వేస్తున్నాను. ఎందుకంటే మీ టేస్ట్ నాకు తెలుసు కాబట్టి, ఎందుకంటే మీరు మా ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులం కాబట్టి. సో మీకోసం ఇది మంచి మంచి పాటలు అయితే ప్లే చేస్తూ ఉంటాం. మీరు ట్యూన్ చేసి ఉంటారు యూత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 3:46:27 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సందడి సందడి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చాలా మంది కూడా మంచి మంచి ఆన్సర్ పంపించేస్తున్నారు. సో ఎంతైనా మన వాళ్ళు తెలియదండి, క్వశ్చన్ అటు తిప్పడిగినా ఇటు తిప్పడిగినా కానీ ఎరగది చేస్తారు ఆన్సర్లు, మామూలుగా కాదు కుమ్మేస్తున్నారు. నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తానమాట, చాలా మంది ఆన్సర్ కరెక్ట్గా ముంచేశారు. సో మనం తడిస్తే అది ఆరిపోతుంది, మనం ఆరిపోతే అది తడుస్తుంది. అంటే కొంతమంది ఎక్కడో ఎక్కడో కొంచెం వాడు పప్పు అనుకుంటారు, ఆ పప్పులో కాలేశారు. సో ఇంతకీ చాలా మంది గోడు కానీ అదని ఇదని బురదని లేకపోతే ఇంకా ఏదో అని పంపించారు. సో కరెక్ట్ ఆన్సర్ అయితే మాత్రం టవల్, తువాలు. సో అని చెప్పుకోవచ్చు. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ చాలా మంది పంపించారు. సమయం కొంచెం సంబంధం లేకుండా నడుస్తుంది కాబట్టి. సో నేనైతే మరి చాలా మన వాళ్ళు చాలా మంది మంచి మంచి ఆన్సర్లు పంపించారు. ఇప్పుడు చదివే అంటే చదివితే పేరాలు పేరాలు ఆరాలు చేసినట్టుగా ఉంటుందన్నమాట. అందుకని నేను ఇక్కడితో అయితే కనుక టవల్ అనే సమాధానంతో ముగిస్తున్నాను. సో నెక్స్ట్ ఈసారి కలిసినప్పుడు మంచి మంచి క్వశ్చన్స్తో అని కనుక మిమ్మల్ని అలరిస్తూ ఉంటాను. ఈరోజు అయితే చాలా బాగా సందడి సందడిలో సందడి చేస్తూ హ్యాపీగా గడిపారని చెప్పకుండా మంచి పాటలు కూడా మీకోసం అయితే రెడీగా ఉన్నాయి. ఇంకా మరికొన్ని పాటలు మీకోసం వచ్చేస్తుంటాయి. మరి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. నేను మీ నగేష్.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

చంద్రబోస్ లిరిక్స్ అందించగా మనో అండ్ సుమిత పాడిన అద్భుతమైన పాట గంగోత్రి చిత్రంలో నుంచి ఉన్నారు. మీరు జూన్ చేస్తుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 4:36:27 ఉంటుంది. మంచి పాట వినేసాం కదా. సో గంగోత్రి మూవీలో నుంచి మనమైతే ఏమన్నాం వివిధ ప్రోగ్రాంలో ఒక హీరో గురించి, ఆ ఒక హీరో ఎవరో ఈ పాటకి అర్థం అవుతుంది. ఇప్పుడు మీలో కన్ఫ్యూషన్ ఉంది. సో దీంట్లో అల్లు అర్జున్ అండ్ సునీల్ కనిపిస్తున్నారు కదా, ఎవరి పాటలు వేస్తున్నారా అని చెప్పి అనుకుంటున్నారా? సో డెఫినెట్లీ హీరో మెయిన్ రోల్ అయితే ఖచ్చితంగా అల్లు అర్జునే కాబట్టి అల్లు అర్జున్ పాటే వేయాలని చెప్పి అనుకుంటున్నాను. మరి ఏమంటారు? ఖచ్చితంగా కొద్ది సమయం ఉంది కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా మరి అల్లు అర్జున్ సినిమాలు ఎలా ఉంటాయో డిఫరెంట్గా తెలుసు కదా. సో ఆ స్టైలిష్ స్టార్ సినిమా పాటలో నుంచి మీకోసం నెక్స్ట్ ఇంకో పాట రాబోతుంది. డీజే దువ్వాడ జగన్నాథం చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాట మన కోసం. దేవిశ్రీ ప్రసాద్ లిరిక్స్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, బాలాజీ లిరిక్స్ అందించగా జాస్ప్రీత్ జార్జ్ అండ్ రేటా పడిన ఈ పాట మీకోసం వింటూ వినిపించండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ఇప్పటి వరకు మీరు వివిధ ప్రోగ్రామ్ లో అల్లు అర్జున్ ఒకే హీరో శీర్షికన అల్లు అర్జున్ పాటలు విన్నారు. మరి మీరు చూసి ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3. ఇప్పుడు 4 గంటల 50 నిమిషాలు కావాల్సింది. మరి కొద్ది క్షణాల్లో స్పాన్సర్ ప్రోగ్రామ్ వెన్నెలా వింటారు.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ప్రతిరోజులాగా ఇవాళ కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. టాపిక్ చాలా యూస్ఫుల్, అందరికీ యూస్ఫుల్. పేరెంట్స్ టీన్ రిలేషన్షిప్ గురించి ఈ ప్రోగ్రాంలో మనం మాట్లాడబోతున్నాం. అది టీనేజర్స్కి ఉపయోగపడుతుంది, సింగిల్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, పిల్లలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇలా ఉంటే బాగుంటుంది అని అందరికీ తెలుస్తుంది. సో కీప్ లిస్నింగ్ టు వెనిలా విత్ చేతన్. చిన్నప్పటి నుంచే పిల్లలకు తల్లిదండ్రులు మంచి అలవాట్లను నేర్పిస్తే వారు భవిష్యత్తులో ఉన్నత స్థానాలను వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇందుకోసం పేరెంట్స్ వారితో ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బ తీసేలాగా మాటలు మాట్లాడకూడదు. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంకా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బ తీయకుండా చూడాలి. ముఖ్యంగా పిల్లలకు పేరెంట్స్తో ఎంతో రిలేషన్షిప్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళే మొదటి గురువులు కూడా అంటారు. కాబట్టి వారితో ఎలా అంటే నమ్మకంగా ఉండాలి. ఏదో అబద్ధాలు చెప్తున్నట్టు, డ్రామా చేస్తున్నట్టు ఉంటే పిల్లలు ఇట్టే పసిగడతారు. ఏజ్ కదా, వాళ్ళకి ఏం తెలియకూడదు అంటే వర్బల్ లాంగ్వేజే కానివ్వండి, బాడీ లాంగ్వేజే కానివ్వండి, మీరు అబద్ధాలు ఆడితే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పసిగట్టేస్తూ ఉంటారు. అందుకే ఆనెస్టీ అనేది చాలా ముఖ్యం, ఏ రిలేషన్షిప్లోనైనా కానీ. ఈ నమ్మకమే పిల్లలకు తల్లిదండ్రుల మధ్య బలమైన బంధంగా మారుతుంది. తల్లిదండ్రులపై పిల్లలు నమ్మకంగా ఉంటే వారి ఇష్టాయిష్టాలను, కలలను, వారికి ఉన్న సందేహాలను అడుగుతారు. దీనివల్ల మీ పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. మీరు పిల్లలతో ఎంత స్నేహపూర్వకంగా మెదిలితే వారు మీతో అన్ని విషయాలను పంచుకొని జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో నమ్మకంగా ఉండటానికి చేయాల్సిన కొన్ని విషయాల గురించి ఇవాళ మన వెనిలా ప్రోగ్రాంలో చెప్తాను. వింటూ ఉండండి మీ ఆర్జే చేతన్తో. ఫస్ట్ ఈజ్ వేస్ టు బిల్డ్ ట్రస్ట్ విత్ పేరెంట్స్. శ్రద్ధగా వినండి మై డియర్ ఫ్రెండ్స్. పిల్లలు మీతో ఏదైనా విషయం చెప్పడానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు చికాకుగా మాట్లాడకుండా వారిని ప్రేమతో ఆదరించి దగ్గరికి తీసుకోండి. వాళ్ళని సూటిగా చూస్తూ చెప్పే విషయాలన్నీ పూర్తి శ్రద్ధతో వినండి. వారు చెప్పే విషయాలను బట్టి చిన్న చిన్న ప్రశ్నలు వేసి వారితో కలిసిపోయి మాట్లాడండి. దీనివల్ల పిల్లలు మీరు వింటున్నారు అని అర్థం చేసుకొని మరిన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల చిన్న వయసులోనే పిల్లలకు మీపై నమ్మకం కుదురుతుంది. చెప్పడానికి చాలా ఈజీ ఉంది, వినడానికి అంతకంటే ఈజీగా ఉంది, కానీ చేయటమే కష్టం. ఏంటి ఇంత ఈజీగా ఉంది, కష్టం ఎందుకు అంటున్నారా? ఇవాళ పిల్లలు పేరెంట్స్తో ఏమి షేర్ చేసుకోవట్లేదు, పేరెంట్స్ పిల్లలతో ఏమి షేర్ చేసుకోవట్లేదు. ఎవరైనా షేర్ చేసుకుందామని వస్తే ఒకవైపు ఫోన్ చూస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, అంత ఓపెన్గా చెప్పేస్తారా? ఏమన్నా వాళ్ళకు అర్థమైపోయింది, వీళ్ళు మాపైన కాన్సన్ట్రేషన్ చూపట్లేదు, వీళ్ళకు ఇది అనవసరమైన టాపిక్ అనేసి వాళ్ళు ఎంత చెప్పాలో అంతే చెప్తారు, మిగతా అది చెప్పరు. మేబీ వర్చువల్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారేమో. అది మీ పిల్లల్ని అడిగి తెలుసుకోవాలి. మీరు అందుకే నిజాయితీగా ఉండడం చాలా మంచిది. మీరు పిల్లలతో ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండండి. కష్టమైన సమయంలో కూడా వారికి అబద్ధాలు చెప్పకుండా నిజాలే చెప్పండి. మీకు సమాధానం తెలియకపోతే తెలియదని చెప్పేసేయండి. వాట్ సో రాంగ్ ఇన్ ఇట్? అందరికీ అన్ని తెలియాలని లేదు కదా. అంతేగాని టెంపరరీగా వారికి అబద్ధం చెప్పి సంతోషపెట్టినా నిజం తెలిసిన రోజు వారికి మీపై నమ్మకం కలిగించలేరు. రెస్పెక్ట్ దేర్ బౌండరీస్, హద్దులను గౌరవించండి. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, పిల్లలు మర్యాదగా నడుచుకోవాలంటే ముందుగా

పెద్దవాళ్లు ఒకరినొకరు హద్దుల్లో ఉండి పరస్పరం గౌరవించుకోవాలి. ఇంట్లో భార్యాభర్తలు పిల్లల ముందు గొడవలు పడకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఇంట్లో ఎవరిదో ఒకరిది పెత్తన నడవకుండా ప్రతి వ్యక్తి వ్యక్తిగత అంశాలను గౌరవించాలి. అప్పుడే పిల్లలు అందరితో మర్యాదగా ఉంటూ నమ్మకంగా ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులతో చెప్పే విషయాలను చాలా మంది పట్టించుకోరు. వారి నిర్ణయాలను అసలే పట్టించుకోరు, విలువ కూడా ఇవ్వరు. నీకేం తెలియదు, మాట్లాడకు అని అలా కసురుకుంటూ ఉంటారు. దీనివల్ల పిల్లలు తమ మాటలకు గౌరవం ఇవ్వడం లేదని భావించి మీతో అన్ని విషయాలను పంచుకోకపోవచ్చు. అందుకే పిల్లల అభిప్రాయాలను తెలుసుకొని స్థిరమైన నిర్ణయాలను తీసుకోండి. వారి ఆలోచనలను స్వాగతించండి. గివ్ దెమ్ ఫ్రీడమ్, స్వేచ్ఛ ఇవ్వండి. ఎదిగే పిల్లలతో కఠినంగా ఉంటే వారికి క్రమశిక్షణ అలవడుతుందని కొందరు భావిస్తారు. అది అపోహ మాత్రమే. మితిమీరిన స్వాతంత్ర్యం ఆంక్షలు రెండు ప్రమాదమే. అందుకే బ్యాలెన్స్ ఇస్ ద కీ అంటారు. అందుకే వారి వయసుకు తగినట్టు నిర్ణయాలను తీసుకోవడంలో సహాయం చేయండి. ఎలాగంటే వారికి నచ్చిన బట్టలను బొమ్మలను కొనివ్వండి. చిన్న వయసులోనే డిసిషన్స్ తీసుకోవడం నేర్పిస్తే భవిష్యత్తులో వారే ముందుకు కొనసాగుతారు. మీ పిల్లలు ఏదైనా పోటీల్లో గెలుపొందితే వారిని మెచ్చుకోండి. విఫలమైనా తిరిగి ధైర్యంగా ప్రయత్నించమని ప్రోత్సహించండి. విజయానికి గుర్తుగా బహుమతులను అందించండి. దీనివల్ల పిల్లలు మీరు తమ వైపు ఉన్నారని బలంగా నమ్ముతారు. మీరు చెప్పే ప్రతి మాటని నమ్ముతారు. ఏవైనా కొంచెం క్రిటికల్ గా ఉన్నట్టు అనిపించినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే మీతో ఫ్రీగా షేర్ చేసుకుంటారు. ఎందుకంటే పిల్లల జీవితాల్లో ఏమవుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమవుతున్నారు, ఈ మధ్య వర్చువల్ లైఫ్ కాబట్టి, వర్చువల్ ఫ్రెండ్స్ కాబట్టి సైబర్ క్రైమ్స్, సైబర్ బుల్లియింగ్ కూడా పెరిగిపోతున్నాయి. అలాంటప్పుడు చిన్న చిన్న మార్పులు గమనిస్తూ మీరు మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం కదా, ప్రతిరోజు పేపర్లో ఏదో సైబర్ బుల్లియింగ్ అని పిల్లలని చాలా ఇబ్బందులు పెడుతున్నారని తెలుస్తూనే ఉంది. ఇంకా టీనేజ్లో ఏంటంటే తొందరగా హార్మోన్ల ప్రభావంతో మీ పిల్లలు మీతో క్రష్ గురించి మాట్లాడినప్పుడు వాటిని అప్పుడే వ్యతిరేకించొద్దు. ఎందుకంటే వారికి కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండదు. దీంతో మొదట్లోనే అడ్డు చెప్తే మీతో ఏం మాట్లాడరు. క్రష్ అనేది జీవితంలో ఆరోగ్యకరమైన భాగం. ఏంటి, షాక్ అయ్యారా? ఎస్. మనం ట్రెడిషనల్ థింకింగ్, ఓల్డ్ స్కూల్ ప్యాటర్న్ అనుకుంటే ఇది షాక్ అవుతాం, కానీ అది కూడా హార్మోన్ ప్రభావం వల్ల ఒక ఫిజికల్ అట్రాక్షన్, మెంటల్గా ఏదో ఒకటి చెయ్యాలని ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ హెల్తీ అంటున్నారు మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్. ఫ్యూచర్ కోసం మంచి ప్రాక్టీస్. ఇలాంటి రిలేషన్షిప్స్ పిల్లలకి చాలా నేర్పిస్తాయట. మరోవైపు వారు ముఖ్యంగా టీనేజ్లో ఉంటారు, హార్మోన్స్ ప్రభావం ఉంటుంది. పిల్లలు క్రష్కి ఎక్కువగా శారీరక ప్రతిస్పందన ఉంటుంది, అది కూడా గందరగోళంగా ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలు మీకు వారి క్రష్ గురించి చెప్తే మీరు ఎదురు చెప్పకుండా అసలు ఏంటో అని కాన్వర్సేషన్లో ఫస్ట్ ఇన్వాల్వ్ అండి. వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోండి. ఆ క్రష్ తేలిగ్గా ఉంటే మీరు దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. అది కేవలం ఇంట్లో బుజ్జికొక్క పిల్లల్ని ఇష్టపడినట్టుగానే ఉంటుంది. ఒకవేళ సీరియస్ అయితే ఓదార్చండి. ఒకవేళ బ్రేకప్స్ ఇవి అయితే కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అని వాళ్ళకి నేర్పించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళకు క్రష్ అంటే తెలియదు, బ్రేకప్ అంటే అసలే తెలియదు. అది కూడా మొట్టమొదటిసారి అయినప్పుడు వాళ్ళకు ఏం చేయాలి, ఎలా చేయాలి, హౌ టు రియాక్ట్ అనేది తెలియదు. కాబట్టి ఒక్కోసారి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకునే అవసరం ఉంటుంది. వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారని చెప్తారు. ఈ మాటలు వాస్తవమే. అయినా ఇంకా చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల వద్దనే కొట్లాడుకుంటూ పసి మనసులు కదా గాయపరుచుతున్నారా అని కూడా ఒక్కసారి వాళ్ళకి సందేహం రాదు. పిల్లల ముందే అసలు ఈ మధ్యో అసలు పాతకాలం నుంచి కూడా చూస్తున్నట్టుంటే ఒక్కసారి ఎమోషన్ వచ్చిందంటే పేరెంట్స్ చాలా మటుకు ఒక టోన్ అసలు ఇంకో మన ఏంటంటే సీలింగ్కి అందాలి అంతగా అర్చుకుంటూ ఉంటారు. పెద్ద కేకలు వినిపిస్తే పిల్లలు భయపడతారు, ఎవరితోనూ కలవకపోవడం, అడిగితే నోరు మెదలుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఇంకా ఎక్స్పోజర్ ఎక్కువ రాలేదు, ఎవరితో షేర్ చేయాలో తెలియదు. ఇవంతా కొత్తగా ఇంట్లో చూస్తారు కాబట్టి వారు బిగుసుకుపోయి ఉండరు. అలాంటి వాళ్లకు మనస్తత్వ నిపుణులు చెప్పే మాట ఒకటి, ఇంటి వాతావరణం పసి మనసులపై తీవ్ర ప్రభావం చూపుతుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. వారిని కుటుంబంలో గొడవలు, హస్బెండ్ వైఫ్ మధ్య మనస్పర్ధలు మానసికంగా కుంగదీస్తాయని చెప్తారు. పర్యవేక్షణ కరువై
ఆకతాయిలుగా మారుతున్నారని, సెల్ ఫోన్, టూ వీలర్ చోరీలు మొదలైనవి ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ వైట్ కాలర్ అఫెన్సెస్. ఒకసారి మనం చూస్తే జువెనైల్ కోర్టులు అక్కడ ఇక్కడ, ఇదేంటి పిల్లలు మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా, పావర్టీ ఏం లేదు, వీళ్ళు ఎందుకు ఇలాంటివి చేస్తున్నారంటే వాళ్ళ మైండ్ పై ఇంత ప్రభావం పడింది. అందుకే నేను అంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్, మాటలు చిన్న

0: అని ఉండొచ్చు, ఇవన్నీ ఏదో అని అలా తోసిపుస్తుంటారు. కానీ పేరెంట్స్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ డీలింగ్ విత్ చిల్డ్రన్, అండ్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని దాన్ని బట్టి కూడా ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ విత్ ద హస్బెండ్, విత్ ద చిల్డ్రన్ ఆర్ విత్ ఎనీ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్. మీ మాటలు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎమోషన్ని కంట్రోల్లో పెట్టుకోండి, బికాస్ దిస్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ ద చిల్డ్రన్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ వెనిలా ప్రోగ్రామ్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. Call or messages on 0951522703 9, that's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com, that's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lamhe.venela, that's spice.lamhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం సాయంత్రం 5 గంటలు. ఇవాల్టి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం. ఇప్పుడు నరనారాయణ పౌరాణిక నాటకం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
2: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.
3: దేశ్

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. కర్నూలు లలిత కళా సమితి సమర్పించు నరనారాయణ పౌరాణిక నాటకం. రచన శ్రీ పల్లెటి లక్ష్మీ కులశేఖర్. గేయ సంగీతం శ్రీ బీజే రవికుమార్. వాద్య సహకారం హార్మోనియం శ్రీయుతులు ఎన్ గిరిస్వామి. కీబోర్డ్ ఈ పాండురంగయ్య. తబలా ఎంసి నర్సయ్య. దర్శకత్వం శ్రీ టివి రెడ్డి. పర్యవేక్షణ శ్రీపతి ఓబులయ్య, శ్రీ డి ప్రతాప్ గౌడ్. ఇందు పాత్రలు పాత్రధారులు శ్రీకృష్ణుడు, శ్రీయుతులు పి దస్తగిరి, శ్రీ మహావిష్ణువు టివి రెడ్డి, అర్జునుడు శ్రీనివాసాచారి, నరుడు ఎస్ ఆంజనేయులు, కర్ణుడు ఇప్పల పుల్లయ్య, సుయోధనుడు కె రామకృష్ణారెడ్డి, శకుని సుభాన్ సింగ్, ఇంద్రుడు జీకేఎస్సి బోస్, పరశురాముడు పి ఆదినారాయణ, సహస్ర కవచుడు బిడి పాల్, నారదుడు అమల్దాస్ దేవదానం, కుంతిదేవి శ్రీమతి పద్మా జగదీష్, తిలోత్తమ శ్రీమతి ఆర్ శారదాబాయి. నరనారాయణ పౌరాణిక నాటకం.

విజయోస్తు. అర్జున, ధర్మ పరిరక్షణార్థము చెలువొందిన కురుక్షేత్ర సంగ్రామమున విద్యుక్త ధర్మ నిర్వహణోద్యమ దీక్షాలక్షితుడవై సుప్రతిభాయుత శౌర్య సాహస విక్రమ విన్యాస దక్షితుడవై సారథ్యం వహించిన శౌర్యకి అపార కీర్తి తెచ్చినాడవు.

సందనము మీద నందనందనుడుండా ఇది ఏమిటి? ఇంతకు 1000 రెట్లు బలగము మోహరించినను అరిశిరచ్ఛేదనము అవలేశమే కదా. అఖిల జగ

0: మరియు భజనునే బావా.
1: కౌరవ సేనలారా, సంధించిన శరముల పగది దూసుకోపండి. హరిణ సమూహమున పడిన హరిక్షమ పగది దంతావల కపాలములు పెకలించు సింహకిశోరముల వలె విజృంభించండి. విజయం మనదే. విజయమాల ధరించిన జయశ్రీ హస్తుల పట్టమును సుయోధన సార్వభౌముని మెడలో వేయటకు సిద్ధముగా ఉన్నది. విజృంభించండి. సర్వ సైన్యాధ్యక్షుడైన ఈ అంగరాజు మీకు అండగా ఉన్నాడు. విజృంభించండి, విజృంభించండి.
2: అర్జున, ఆరాటము మారామి చేచున్నది. అడుగో, కర్ణుడు సర్వ సైన్యాధ్యక్షుడే ఎట్టే వచ్చుతున్నాడు. రణోన్ముఖుడవు గమ్ము.
0: అవశ్యం.
1: భల అర్జున, త్వరితగతిని ఎదురుపడితి. సముఖమున నిలిచి నీ పరాక్రమం ఏపాటిదో వీక్షింపగల అవకాశము లభించినది.
0: కర్ణ, వృధా ప్రకల్పములతో మేలేమున్నది. శౌర్యమున్నా కథన రంగమున చూపించుకునుట రమ్యమనిపించుకును.
1: మృత్యువును కడుముత్తటగా ఆహ్వానించు వారిలో నీ సాటి ఎవరు లేరు అర్జున. రణోన్ముఖుడవు కమ్ము. అర్జున, నా రథము పుడమిన కృంగిపోతున్నది. నిరాధయ ఉన్నవాడను. శరప్రయోగము మానము.
2: అర్జున, అదిగో గమనించితివా, కర్ణుని రథము పుడమిన కృంగిపోతున్నది. ఇది భూదేవి శాపం, నేడు ఫలించినది. కర్ణుని సంహరించడానికి ఇదే మంచి సమయం. బాణం సంధించు.
0: బావా, నిరాయుధునిపై బాణప్రయోగమా? ఇది వీరుని లక్షణం కాదు.
2: అర్జున, రణధర్మం నీ వలన నేను నేర్చుకోవాలన్నా. ఆనాడు నిరాయుధుడు బాలుడు అభిమన్యుని కడతీర్చిన వారులు ఈ కర్ణుడు లేడా? అప్పుడేమైనది ధర్మం? అర్జున, కర్ణుని సంహరించు.
1: అమ్మా, మాధవుని సారథ్యమున నీవు మంచి మార్గమునే ఎన్నుకున్నావు. నిరాయుధునిపై బాణప్రయోగం చేతువా. ఛీ, నీవు ఒక వీరుడవా.
3: నందనందన వందనం.
2: ఎవరు? శకుని మహాశయ. మీరా? అపరాత్రి వేళ అప్రయత్న దర్శనమా? ఆశ్చర్యముగానున్నది.
3: ఆశయము ఈడేరు, అపూర్వ క్షణములు అతి చేరువగా ఉన్నయవి. ఆనందమనంతమై అంతరంగమును ఊయల లూపుచున్నయవి. ఈ అనుభూతికి ఆధారభూతుడవీవు. అంతిమ క్షణమున నీ దర్శనము అవశ్యము కదా అబ్జనాభా.
2: మహాశయ, ఈ దారుణీతలమున దుష్టజన సంప్రహార రుధిర ధారాపాతమున ప్రక్షాళనమునర్చు. నాదు ధర్మ నిర్వహణకు నీ ప్రతీకారము ప్రకాశజ్యోతి అయి దారి చూపినది. నా ఈప్సితమును నీ పగ ఇంధనమై నడిపించినది. నేనే కాదు, ధర్మదేవత సైతము నీకు రుణపడి ఉన్నయ్యది.

అంతయు నీ నడిచియున్న నా ఆశ నీరాశయ్యుండెడిది కదా మాధవ. ఏమైనా ఏమి, రణరంగము ప్రారంభమైనప్పటి నుండి నా ఆంతర్య వ్రణము ఉపశమనమును అనుభవించుచున్నదే ఉన్నయది అది.

0: దుర్యోధనుని మరణము దృశ్యమును వీక్షించి సంపూర్ణముగా సమసిపోగలదు.
1: అభీష్ట సిద్ధిరస్తు.
0: కానీ నేటి ఉదయము నుండి హృదయము దుఃఖ సంకులమైపోయినయది.
1: ఏమది ఆర్య?
0: ఏమున్నయది మాధవ? భారత కీర్తి మేరుపై దాన వీర శూర తేజో విస్ఫురిత చారిత్రక పతాకమునెగరవేసిన యశ్చంద్ర కళాభిభవుడు కర్ణుడు గతించనున్నాడు కదా కేశవ.
1: అది ప్రారబ్ధము విధిలేఖనం. దానిని

0: శూర తేజో విస్ఫురిత చారిత్రక పతాకమునెగరవేసిన యశచంద్ర కళాభిభవుడు కర్ణుడు గతించనున్నాడు కదా కేశవ.
1: అది ప్రారంభము విధిలేఖనం, దానిని తప్పింప విరించుకు సైతము అసంభవం.
0: జీవితమునకు ప్రారంధము సూత్రధారి వాసుదేవ, నీ పాదార్చిత ప్రసూనమైన ఈ జీవితము రేపు చూచునో లేదో ప్రభు, నీ శాసనము శిరోధార్యముగా నా బాధ్యతను నేను నిర్వహించినాడను. ఇక ఈ భక్తునికి ముక్తి ప్రసాదించు స్వామి, సెలవు.
1: శ్రేయోస్తు.

0: ఇదంతా కుంతీదేవి విలాపం. అత్తను ఓదార్చుట అల్లుని కర్తవ్యము కదా.
1: కాలమా, నీ శాసనమును నేను శిరసావహించుచున్నాను. ఇంకను నీకు కసి చల్లారలేదా? లేదు లేదు, నా కర్ణుని దరిదాపు చేరు ధైర్యము మృత్యువు నాకు లేదు. సహజ కవచ కుండలధారి అయిన కర్ణుని కవచ కుండలమును హరించిన వాడు ఇంద్రుడు. మహేంద్ర, నా కర్ణును కథన స్థలిని కూలిన మరుక్షణం ఆవిర్భవించిన నా గర్భజ్వాల నీ అమరత్వమును సమూలముగా దహించుటకు ఆయత్తము కాకపోవునా?

0: ఉత్తమ స్త్రీ హృదయము క్షమనీయము కావాలి కానీ కఠినతము కాకూడదు.
1: కౌరవ వినాశము నాశించి నీ భావమరుదుల అభ్యర్థనకు అభయము సంగిన ఆర్తత్రాణ పరాయణుడు, ఈ అన్యాయము నీకు ఆనందముగా ఉండవచ్చును.
0: దయాదుల తగవు నడుమ ఒక దయాగుణ విభవుడు అన్యాయముగా అంతమునందనున్నవాడని అతని మాతృమూర్తి అట్టుడికి పోచున్న విషయము నాకెరుకే.
1: నీకెరుకే? నీకెరుక కానిదేది నీలవర్నా? ధర్మజ రాజసూయము నీకెరుక కానిదా? పాండవుల అరణ్య అజ్ఞాతవాసములు నీకెరుక కానివా? సుయోధనుని మాయాద్యూత పన్నాగము నీకెరుక కానిదా? రాయబారము నీకెరుక కానిదా? కురుక్షేత్ర సంగ్రామము నీకెరుక కానిదా? అన్నీ ఎరిగి ఏమియో తెలియని వాళ్ళి వలె నటించుట నవనీత చోరత్వము నుండి నీ కలవడిన విజయే కదా.
0: అత్త, నేను ఎరుక గలవాడనంట నిజమే కావచ్చును, ఎరుగని వాని వల్ల నటించుటయు వాస్తవమే కావచ్చును, కానీ ఆ నటన అధర్మ నిర్మూలనకని నీవెరుగలేవా.
1: కృష్ణ
0: అత్త, అధర్మ వృక్ష పరిచ్ఛేదనమున దానిని ఆశ్రయించుకున్న ప్రతి ఒక్కరికి ఆ రేటు తప్పదు.

0: పృథిమిన పడి తునియాలైన శరీరమును కొస ప్రాణముతో కొట్టుమిట్టాడుచున్న నా కర్ణుని బ్రతికించు తండ్రి, నా కర్ణుని బ్రతికించు. వాని దేహము సుధాతృయము చేసి వానికి పూర్ణాయువు ప్రసాదించు తండ్రి, వానికి పూర్ణాయువు ప్రసాదించు.
1: అత్త, నీ మాతృహృదయమునకు కైమోడ్చి ప్రణమిల్లుచున్నాడను. తల్లిగా నీ ధర్మమున తరించుటకు నువ్వెంత ఉవిల్లురుచున్నదానవో, దుష్ట శిక్షకునిగా నేను స్వీకరించిన కర్తవ్య నిర్వహణ కొనసాగించుటకు నేను అంతే తపన పడుచున్నాడను.
0: దుష్ట శిక్షణ? కర్ణుడు, కర్ణుడు దుష్టుడా కృష్ణ?
1: అవునత్త, కర్ణుడు దుష్టుడే. దుష్టుడే కాదు, లోక కంటకుడు.
0: కృష్ణ,
1: ఈ జన్మన కాదు, పూర్వజన్మమున. అత్త, కర్ణుని పూర్వజన్మ వృత్తాంతము నీకు వివరించదను. కర్ణుడు పూర్వజన్మమున సహస్ర కౌచుడను రాక్షసుడు.
0: రాక్షసుడా?
1: బ్రహ్మ వరబలమున దుర్మదాంధత్వముతో కన్నుగానక దేవతలు హింసించువాడు. అతడు అసుర వల్లభుడు, అతి భయంకరుడు, విచక్షణ విహీనుడు, సర్వ దుర్గుణ సమాహార స్వరూపుడు.
2: విరించి నీ ఆశీస్సులు నన్ను వరించి సర్వశక్తులను హరించి అహమున చరించుచున్నయవి వీక్షించు. మహేంద్ర పరమేష్ఠి వరములు ప్రసాదించినాడు, సహస్ర కవచములు నాకు రక్షగా యొసగినాడు. ఒక్కొక్క కవచమును ఒక్కడే ఛేదించవలే. ఆ ఒక్కడు తపము నరించుచు ధనుర్ధారి అయి రణమున చెలగినే గాని ఆ కవచము ఛేదింపబడు. తపము నరించుట ధనుర్ధారి అగుట ఏకకాలమున ఒకనికి సాధ్యపడునా? ఈ అమరుడు అమరాధిపతి అగుటకు అలకాపురి ఏతెంచుచున్నాడు.

ప్రేమ పరిరక్షకునివి. నీవి మాట అనక తప్పదు. కామాలనుకున్న కాపాడగల సమర్థుడివి. నీకు ఈ పిలుసుదనం ఉత్తమం కాదు నాయన మధుసూదన.

0: నాట్య కేలికన్న ప్రకృతి పరవశమై విశృంఖల విహార విహాంగిని వే చెరియించు. నీ పరవశంబున జనించిన ఈ నాట్యరస విన్యాసము ఓ మిన్నగా ఉన్నది.
1: ధన్యురాలను ప్రభు. నందనము అందముల మందిరము ఇందు కనివిందు సేయు పొందికలను పొంద అనుమతిచ్చిన మీకు కృతజ్ఞతలు.
0: మా వంటి రసిక శిఖామణికి రమణీమణి కృతజ్ఞత ముదావహం. నీ తనువులతక తొలకరించిన వలపుల వాహినిలో మునిగి అలుపు మరచిపోవు అలకాపురాధీశుడు అదృష్టవంతుడు కదా.
1: ఆనందము ప్రభు. ప్రభు, ఈ తిలోత్తమ కూడా ఏ బలవంతుని కోరికకో వినియోగింపబడదు కదా.
0: తిలోత్తమ, సుర సామ్రాజ్యం ఇప్పుడు నిష్కంటకమైనది. ఇందు చొరబడటకు ఏ అసురవర బలమైనా కొరగదు.
2: ఏమంటివి? ఈ సురలోకమును ప్రవేశించుటకు ఏ అసురుని వరబలమైనను కొరగాదా? నీ నమ్మకమును వమ్ము చేయుటకు ఈ సహస్ర కవచుడే తెంచినాడు.
0: సహస్ర కవచుడా? ఎవడెవరా నీవు?
2: ఎవడైననేమిరా, సురులకు వైరుని, అసురాధీశుని. చింతామణి పీఠమును దక్కించుకోటకు అరుదించిన సహస్ర బాష్వంత తేజో విస్ఫురిత స్వరూపుడు ఈ సహస్ర కవచుడు.
0: ఏమిరా నీ పొగరు? భామామణి ప్రక్కన ఉన్నదని నీ ప్రగల్ప పౌరుషములు దిగునికృతమైనయా?
2: ఓ భామయా, భామా, నీవు ఆ దవ్వున నిలిచి ఉండుము. క్షణమున ఈతని జయించి నిన్ను పిలిచేదను.
0: మరణము ఎంత త్వరితముగా కోరుచున్నారో రా దైత్య. రాక్షస నిర్మూలనమును దిశగా తలదాల్చినట్టి దివ్యాయుధము అక్షయ విక్రమ విభవమున

0: మహర్షులకు అభివాదం. మహర్షి వీక్షించిదిరా ఏమి దురాగతము?
1: మహేంద్ర, మిడిమిడి విక్రమము, ఒడిమీరిన దుర్మార్గము, నడిమంత్రపు ఆర్భాటము శాశ్వతములని తలంచినాడవా? కాలఖంటకుల కూలద్రోహికున్న లోకపాలకుల మహిమ లోకువ కాదా? ఇప్పుడు మనము శ్రీమన్నారాయణుని వేడుటయే మన ప్రథమ కర్తవ్యం. ఆదుకో అచ్యుత, కాపాడు కమలనాభ.

0: నారద మహేంద్రులారా, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు.
1: సురులకు ఇక మీదట ఇష్టకామ్యార్థము సిద్ధించదేమోనని భయముగా ఉన్నది స్వామి.
0: కారణము సహస్ర కవచుడేనా?
2: అవును దేవా.

0: భయపడకు హరిహయ. సహస్ర కవచుడు విచిత్ర వరగ్రహీతుడు. 1000 కవచములు ఈతని దేహమును అంటుకొని ఉన్నాయవి. ఒక్క కవచమును ఛేదించుటకు 1 వత్సర కాలము పట్టును. ఒకే వ్యక్తి ఒకే మారు తపము చేయుచు యుద్ధము చేయగలిగిన ఆ కవచమును ఛేదింపబడును.
1: అట్లయినా ఆ దుష్టుడు మృత్యుంజయుడేమో?
0: నారద, దుష్టుడు మృత్యుంజయుడైనాడు విష్ణుదేవుని మహిమకు విలువయే లేదు. సహస్ర కవచ సంహారము అవశ్యం. మహేంద్ర, ఈతడు నరుడు, నా ప్రతిరూపమితడు, అన్నిటా నాకు సమానమైనవాడు. దైవత్వము నాది, మానవత్వము ఈతనిది. మేము నరనారాయణులము, సహస్ర కవచను తప్పక సంహరింతుము.
2: మహాభాగ్యము దేవ.
1: ఆహా, నరనారాయణ స్వరూప, పాహిమాం పాహిమాం.

0: నారాయణ, నన్ను సంహరించడానికి నీలో నుండి నరుని సృజించినాడవా? ఫలా, నీ యుక్తి ప్రవృత్తులు అమోఘము.
1: సహస్ర కవచ హరిణమున వెంటాడుట హర్యక్షమునకును, దైత్యుల నిర్జించుట దైత్యారికి సహజ స్వభావములు. ఎందరో దానవులు మున్నిట్లు మెడిసిపడినారో, మరెందరు నిగిడి నన్ను తెగడి తగవులాడి తెగటార్చబడినారో. నీవెంత
0: ఆడంబర సూర, క్షీరసాగరము నీకు అత్తవారులు ఎందుకనేదో నాకు తెలియను. మానాభిమానమున్న మరి ఒకసారి అత్తవారింటికి జనక, మోహరమున మార్కొని నిలవగలవేమో యత్నించు.

0: దుర్మదాంత, పాపికి భయపడి పరువులెత్తుట పరమాత్మునికైనను అవసరమే. లోక కంటకునికి వెన్ను చూపుట నీకు భయపడి కాదు. నీ భంగపాటనకు సమయం ఇచ్చి
1: కగవాహన మగతనము లేని మాటలేలా కగమము ధరించు.

0: ఓహో, వీడు నరుడు కాబోలు. ఒక్క ఏడు ఈడు తపము నరించి వాడు రణము నరిచి ఒక్క కవచమును ఛేదించగలిగినారు. ఇంకా 999 కవచములు ఉన్నాయవి.
1: వాచాలా, ఏలయ్య ఉడదా ప్రగల్భ సౌరేము, నీవు లోక కంటకుడవు, నీ వలన సుర సామ్రాజ్యము విరపబడి రోధించుచున్నది. ఆ పరివేదన బాపుట పరమాత్ముని కర్తవ్యము. ఆ కర్తవ్య పరిసమాప్తికి ఇసుమంత కాలం అధికం కావచ్చును. అంత మాత్రాన నీ కవచములు శాశ్వతమని భ్రమపడకు. వరము శాశ్వతమని ఎంచి విరపు.

0: మాధవ అతడు సూర్యమండలం నుంచి వచ్చినాడు. సూర్యమండలానికి గురిపెట్టి వాణ్ణి తనువు తునియలు చేయమందురా.
1: సాధ్యపడదు నరా. భాస్కర సహస్ర కవచుడు శననార్తుడని తలచి అభయం ఇచ్చినాడు. నీ ప్రభావమున అతని కవచము సహజ కవచమైపోయినది. అది శత్రుత్వమున ఛేదించబడదు. భవిష్యత్తున నీవు ఎవరికైనాను సంతానము అనుగ్రహించు సమయమున ఈ దానవుని తనయునుగా ప్రసాదించు. ఈతడు భూలోకమున జన్మింపవలే.
0: జన్మింపవచ్చును. అప్పుడు మాత్రం అతని కవచంలో అతడే ఛేదించుకుని అవస్థ ఎట్లు కలుగును?
1: కలుగును, కలిగి తీరును. అడిగిన వారికి లేదనక తడవులేక వసంగార దానగుణంపు నేను అతనికి ప్రసాదింతును. ఆ పవిత్రమైన దానగుణమే అతనికి అనుకూల శత్రువై అతని కవచమును అతనే ఛేదించి దానముగా ఇచ్చు స్థితి కల్పింతును.
0: ఇతడు ఎచ్చట జన్మించగలడు మాధవ?
1: ఇతడు కుంతల దేశాధీశుడకు కుంతి భోజన కుమార్తె కుంతి అను అవివాహిత ఇంటికి కర్ణుడను పేరా జన్మింపగలడు. విద్య సమపార్జనకై పరశురాముని చెంతకు ఏతంచగలడు.
2: దేవా పరమశివ, ఈ జన్మ నారాయణాంశమై కారణ సహితమై సంభవించిన ఇది. ఆ కారణం కార్తవీర్యార్జుని వధతో పరిసమాప్తమైనది. కార్యము సిద్ధించిన పిదప ఇంకా ఎన్ని నాళ్ళీ కాయమును మోయగలవాడను పన్నగ భూషణ? ఈ శేష జీవితమును ఇంకా ఏదైనా విశేషము కొరకు వసుధను ఉంచినాడవా పశుపతి?
3: గురుభ్యో నమః.
2: ఇష్ట కార్యామి సిద్ధిరస్తు. ఎవరినాయనా నీవు? మోముజుడు క్షత్రియులే కనపట్టుతున్నది. విద్యార్థమయ్యే తంచితివా?
3: అవును గురుదేవ.
2: బాలక, నేనెవరో నీకు తెలియనా?
3: తెలియను గురుదేవ. ధరణినంతయు ఇరువది ఒక్కసారి తిరిగి రాజధరణీసుల శిరములు తరిగి వచ్చిన పరశురామ గురుదేవులు.
2: క్షత్రియులు నాకు ఆగర్భ శత్రువులు. విద్యార్జనకై నా ఎదురు నిలబడినాడు. ధైర్యమా లేక వృద్ధుడన నిర్లక్ష్యమా?
3: గురుదేవ, నేను క్షత్రియుడను గాను.
2: క్షత్రియుడు

0: కావా? అసత్యమాడిన ఆ పాపము నీదే ఎగును. నీ పేరు?
1: కర్ణుడు.
0: కర్ణ, మధురవానివి, శరపానివి కావలైనని ఆరాటపడుచున్నాడు. తప్పులేదు కర్ణ, అచిరకాలమునందుననే నీకు అనంత విద్యలను కరతలామలకము గావించద. కర్ణ, నీదు భక్తి ప్రపత్తులు నిరుపమానములు, నీదు శరలాఘవము అద్వితీయము. నిన్నింతటి ధనుర్విద్యా పారంగతుని చేసిన ఈ పరశురాముని జీవితము ధన్యము. కర్ణ, ఇవిగో దివ్యాస్త్రములు, ఇవి అనంత శక్తి సమన్వితములు. ఇవి నీ తూనీరమున ఉన్నంత వరకు ఆ హరి అయినను నీ దరిచేరలేడు.
1: ధనుడను గురుదేవా, ధనులలో ధనుడనైతిని.
2: ఏ సిరి సాటి రాదు గురుదేవా, ఏ సిరి

0: కన్నా అలసటగా ఉన్న ఇది భాస్కర్ని తీక్షణత తిరోముఖం పట్టు వరకు విశ్రాంతిగైకున మనసగుచున్నది.
1: మహాభాగ్యము గురుదేవ, మీరు నా అంకసీమను తలగడగా శయనించుడు. మీకు నిద్రాభంగము కలగకుండా నేను జాగ్రత్త వహించదను.
0: కన్నా, ఏమిటి రక్తం?
1: క్షమించుడు గురుదేవ, మీ శిరము నా అంకంపైనుండగా ఒక దుష్టకీటకం వచ్చి నా తొడను తొలచివేసినది. తొడ కదిలించిన మీకు నిద్రాభంగము కలుగునని భయపడి సహించినాను. ఈ నెత్తురు నా శరీరంలోనిదే గురుదేవ.
0: అవురా, ఎంత మోసగాడివిరా! చరమ జీవితమున పరమ గుణశీల సంపన్నుడు శిష్యుడైనాడని సంతసించి తిని కదరా. నాదు అభిజ్ఞానమును అపశించిన అసత్య సింధు దంగము నంగ

0: 생겨져 버리니까 후드창디나 서다나 서버끼리가 반가무제 찾아 니도 서러파원디디니 부대 무스카라 담아
1: 부대와 నిరుపమ కరుణ అస్వరూపులు అకళంక పుణ్యగుణ గర్భితులు గురుకోటిన స్మరణీయులు మీరా మీరా ఈ దీనుని శపించి తిరి అయినా ఈ సూతసుతుని జాతకము ఆద్యంతము శాపగ్రస్తమే అయినది

0: నాయనా, నా ఆవేశము నా విచక్షణను కప్పివహించినది. నీకు అన్యాయమే జరిగినది. నాచే బహుకృతులైన ఈ దివ్యాస్త్రములు నీకు సమయమునకు గుర్తుకు రాకపోయిన రాకపోవుగాక. కానీ నీవు అనితర ధనురు విద్యా విశారదుడు. నీదు దానశీలతయే నీకు సదా రక్ష.
1: ధన్యుడను గురుదేవా, ధన్యుడను. తండ్రి, దుర్యోధనుని అయోగ్య శాసనమున అన్నమునకు మొగము వాచి తనయులతో నీవు గతించి ఆ మెతుకులతో నిలిపిన ఈ బ్రతుకు సార్థమగుచున్నయది. ఆశీర్వదించు. నీ అస్థికలే పాచికలై మహాభారతమును నడిపించుచున్నయది. వీక్షించు.
2: జయము జయము. సుయోధన సార్వభౌముల వారు ఏ జరుగుతున్నారో.
1: స్వాగతము, స్వాగతము అల్లుడు, సుస్వాగతము. సుయోధన సార్వభౌములకు స్వాగతము.
3: అభివాదములు మామా.
1: ఆశీస్సులు అల్లుడు. వేళగాని వేళ రా రాజులు నా మందిరమునకు రావడము అబ్బురముగా ఉన్నయది.
3: నేటి నుండి ఇది మీ మందిరము కాదు మామా. మీరు, నేను, చెలికాడు కర్ణుడు, సోదరుడు దుశ్శాసనుడు సమాలోచన ఒకటకు ఈ స్థలమే సముచితమనిపించుతున్నది.
1: అంతకన్నను భాగ్యమేమున్నది అల్లుడు? అల్లుడు, విశేషములేమి?
3: ఏమున్నయది మామా? భారత రాజ్యలక్ష్మి కురు ప్రాభవ పూజ.

0: సోభగు కూరు సార్వభౌముని మనసు కురుక్షేత్ర సంగ్రామమునకై త్వరపడుచున్నదన్నమాట.
1: అన్నమాట ఉన్నమాట మీరన్నమాట నేనన్నమాట ఒక్కటి కావాలి మామ, అది పాండవులను పరాభవించి ఈ కురు సామ్రాజ్యమును ఏకఛత్రాధిపత్యముగా పరిపాలించవలె మామ. ఈ కోరిక ప్రబలమయ్యున్నది మామ.
0: పాండవుల పరాభవింతువా మరి పరిమార్చవా?
2: పరిమార్చగా వదలయేటన్న ప్రశ్నే లేదు. పాండవులకు ఆయుస్సునిచ్చుటకు నా అంతరంగం ఇచ్చగించలేదు ప్రభు.
1: నీకు ఇచ్చగించకపోయిన విధవ నాకు నచ్చున ప్రశ్నే లేదు.
2: అది నా అదృష్టం ప్రభు. అనామకుని అంగరాజును చేసి సూతును నేతను చేసిన దాతలు మీరు.
1: నేనా మహాదాతను కన్నా ఈ మహీతరమున కర్ణుడంతటి మహాదాత లేడనిపించినాడు.
0: పుట్టుకతో వచ్చిన దానగుణము మీ మైత్రీ బంధమున మరింత పరిడవిల్లుచున్నయది. సుయోధన, కర్ణుడు దానమిచ్చుటకు వలయు సిరి నీ చెలువయే గదా.
1: సిరి లేకుండా ఏమి మామ, తన శరీరమైన తరిగివ్వగల దాత నా మిత్రుడు కర్ణుడు. ఒక దత్తగుణమునైనా వీరత్వమున మాత్రము.
2: ప్రభు, ఈ కర్ణుని ప్రాణము మీ కృపాణము.

ఏకమ్మును మహిదాత్ముడు బ్రహ్మయజి తదూచిన తలధర కూలు నందనుక మిత్రమ తలధర కూలు నందనుక దాతకు కర్ణుడు ఆప్తమిత్రుడే ఏ

0: గోపాలకృష్ణ నమస్కృతులు.
1: పాండవాగ్రజ ఆశీస్సులు.
0: కృష్ణ, ఎవరు పాండవాగ్రజుడు?
1: ఎవరో అయినా నిన్నెందులకు సంబోధించును కర్ణ.
0: నేను పాండవాగ్రజుడనా?
1: అవును కర్ణ, నీవు రాధేయుడవుగావు, కౌంతేయుడవు.

0: కృష్ణ, ఈ విషయము నీకు తెలిసి ఎన్ని నాళ్ళైనది?
1: నాకు తొలుతునుండే తెలియను కర్ణ.
0: మరి అప్పుడే ఎందులోకి తెలిపోవేతివి
1: కర్ణ?
0: ఎందులోకో నేనే తెలుపుదాను కృష్ణ. కర్ణుడు కులహీనుడు, కులహీనుడను పలుకులు కురుపేరులకు ప్రతిధ్వనించున్నాడు. ఈ సత్యమును ఎవరు నువ్వు తెలుపురైరు? నీవు రాయభారం స్వల్ప సమయమున అశ్వత్థామ కులహీన కర్ణ, కులహీన కర్ణ అని గొంతు చించుకొని అరిచిన నాడు కర్ణుడు కులహీనుడు కాదు, కులీనుడను చెప్పలేకపోయింది. నాడు కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభము కానున్నది. కర్ణుడు కౌరవులకు బాసరగా ఉన్నాడు. అందుచేత పాండవులే ప్రాణభయమున నిన్ను పంపినారు, అవునా
1: కర్ణ? నా మాట సుత యోచిపము కర్ణ.
0: ఈ సూచనీయ చరిత్రుడు యోచించడానికి ఏమున్నదిలే కృష్ణ.
1: కర్ణ, కురుక్షేత్ర సంగ్రామనంతరము

0: కృష్ణ, నీవే కాదు పాండవులే వచ్చిన పాదాక్రాంతులు అర్థించడను పాండవ పక్షమునకు వచ్చడం మాత్రము కల్లా. ఇక నీవు వెళ్ళి వచ్చును.
1: వలదు వలదు, నీ వెచ్చటకు నువ్వు వెళ్ళవలదు.
0: ఎందులకు
1: కొంత తడ ఉండము, నేనే వెళ్ళి వచ్చును.
0: ఎందులకు
1: విషయము నీకే అర్థం కాగలదు. వెళ్ళిరానా.

0: అత్తా కుంతిదేవి, ఇప్పుడు చెప్పము, కర్ణుని నిర్యాణము లోక కళ్యాణ నిమిత్తమా కాదా? అత్త, కర్ణుడు నీ ఒడికై నిరీక్షించుండును, పోదాం పద.
1: కృష్ణ, నా అంతమునకు నీవెన్ని ఉపాయములు ప్రయోగించినను, అంతిమ క్షణమున నా కన్న తల్లి ఒడిలో జీవముల వదులు భాగ్యము ప్రసాదించినాడు. ధన్యుడను కృష్ణ, ధన్యుడు.
0: అత్త కుంతీదేవి, కర్మ దురూపహతం, జన్మ సంస్కారము ప్రారంధమునకు మూలము, అందు అనుభవము నీకైనను నాకైనను అనివార్యము.

భాస్కర అదుగో కర్ణుని జీవం, అతని జీవుని వద్ద భద్రముగా నిక్షిప్తమునర్పము. కర్ణుడు ఈ జన్మన దానగుణం వలన సముపార్జించిన పుణ్యఫలం వలన మరుజన్మన ఆకాశరాజుగా జన్మించి శ్రీలక్ష్మీ స్వరూపినైన పద్మావతికి తండ్రి అయి నాకు బిడ్డనిచ్చే అదృష్టమునకు నోచుకొనగలడు. నేను ఈ పాపమును ఆ రీతిన ప్రక్షాళనమునర్చుకోగలను.

చిత్రకళా సమితి సమర్పించిన నర నారాయణ పౌరాణిక నాటకం విన్నారు. రచన శ్రీ పల్లెటి లక్ష్మీ కులశేఖర్. ఇందు పాత్రలు, పాత్రధారులు: శ్రీకృష్ణుడు శ్రీయుతులు పి దస్తగిరి, శ్రీ మహావిష్ణువు టివి రెడ్డి, అర్జునుడు శ్రీనివాసాచారి, నరుడు ఎస్ ఆంజనేయులు, కర్ణుడు ఇప్పల పుల్లయ్య, సుయోధనుడు కె రామకృష్ణారెడ్డి, శకుని సుభాన్ సింగ్, ఇంద్రుడు జీకేఎస్సి బోస్, పరశురాముడు పి ఆదినారాయణ, సహస్ర కవచుడు బిడి పాల్, నారదుడు అమల్దాస్ దేవదానం, కుంతిదేవి శ్రీమతి పద్మా జగదీష్, తిలోత్తమ శ్రీమతి ఆర్ శారదాబాయి. గేయ సంగీతం శ్రీ బిజే రవికుమార్. వాద్య సహకారం హార్మోనియం శ్రీయుతులు ఎన్ గిరిస్వామి, కీబోర్డ్ ఇ పాండురంగయ్య, తబలా ఎంసి నర్సయ్య. దర్శకత్వం శ్రీ టివి రెడ్డి. పర్యవేక్షణ శ్రీ పతి ఓబులయ్య, శ్రీ డి

మీరింతవరకు నరనారాయణ పౌరాణిక నాటకం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు.

0: ఈ పూట కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ప్రసార వివరాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 6:20 రేపటి ప్రసార వివరాలుంటాయి. అనంతరం అభిరుచి, 7:00 కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 పల్లె సీమలు. ఇవాళ ఈ కార్యక్రమంలో వర్షాకాలంలో గొర్రెల్లో వచ్చే వ్యాధులు నివారణ గురించి డాక్టర్ వై మనోజ్ అరుణ్ కుమార్ గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ, కొన్ని జానపద గీతాలు వినవచ్చు.
1: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ఇక ఈ రాత్రి 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ఉంటుంది. 8:00 జానపద సంగీతం కార్యక్రమంలో భాగంగా శ్రీమతి కళ్ళు అంజనమ్మ బృందం ఆలపించిన జానపద గీతాలుంటాయి. ఇక 8:15 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 ఒక లలిత గీతం వింటారు. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఇక ఈరోజు రాత్రి 10:00 ఏకచిత్రగానం కార్యక్రమంలో కొండవీటి సింహం చిత్రం నుంచి పాటలుంటాయి. 10:30 అలనాటి మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. మీరింతవరకు ఈ పూట కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: Zimbabwe entered the women's 54kg final with a dominant unanimous 5-0 victory over Zambia's Catherine Mwape in Glasgow today. Ankush Pangal won by unanimous 5-0 decision against Canada's Joshua Ofori in the men's 80kg semi-final. India's Unnati Hooda and Tanvi Sharma advanced to the women's single semi-final at the Taipei Open today with impressive victories in their respective quarter-finals. And that is the end of this news bulletin.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్లు సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవి డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జాతికి అంకితం చేస్తారు. పెట్టుబడులు, ఉద్యోగాలకు ఉత్తరాంధ్ర కేంద్రంగా మారనుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గోదావరి జలాలను ప్రజలకు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీలో బయలుదేరి సుమారు 11 గంటలకు విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రధానికి స్వాగతం పలకనున్నారు. 11:30 నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని ప్రారంభించి ప్రధాని జాతికి అంకితం చేస్తారు. అనంతరం టెర్మినల్ భవనం నుంచి ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభావేదికకు చేరుకుంటారు. అదేవిధంగా 17,900 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తరువాత బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక రెండు రాష్ట్రాల పర్యటనలో భాగంగా మధ్యాహ్నం కర్ణాటకలోని మైసూరు చేరుకుని శ్రీరామకృష్ణ ఆశ్రమంలో స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న కూటమి ప్రభుత్వ సంకల్పానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ఉదాహరణగా నిలుస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఈరోజు భోగాపురంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభావేదిక వద్ద బ్యూటిఫికేషన్, క్లీన్ అండ్ గ్రీన్ పనులను మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాట్లు చేశారని తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కేవలం విమానాశ్రయం మాత్రమే కాదని, ఇది ఉత్తరాంధ్ర అభివృద్దికి గేట్ వే అని అన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతం అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఎదిగే అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. పెట్టుబడులకు, ఉద్యోగాలకు ఉత్తరాంధ్ర కేంద్రంగా మారనుందని కొల్లు రవీంద్ర ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి విశాఖపట్నం అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి ఈ ప్రాంతంలో ఎక్కువ మంది వలసలకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని గమనించి ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ రావడం ద్వారా, తద్వారా ఈ ప్రాంతాల్లో కూడా అనేక పరిశ్రమలు రావడం ద్వారా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆ ఉద్దేశంతోనే ఈ ఎయిర్పోర్ట్ని చేసుకోవడం జరుగుతుంది. అద్భుతమైనటువంటి మహానగరంగా ఉన్నటువంటి విశాఖపట్నంలో ఈ ఎయిర్పోర్ట్ తన్మానికంగా నిలబడతపోతుందని చెప్పి ఖచ్చితంగా చెప్తాను.
0: గోదావరి నదీ జలాలను ప్రజలకు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ నీటి ద్వారా పారిశ్రామిక అవసరాలు, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం తాగునీటి అవసరాలు తీర్చడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఈరోజు తుని నియోజకవర్గం తొండంగి మండలం బెండపూడి, శంఖవరం మండలాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర దశాబ్దాల కలను నెరవేర్చే దిశగా పోలవరం, ఎడమ కాలువ పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం

వారు 3000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో వృధాగా కలుస్తున్నాయని అన్నారు. ఆనాడు సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజ్ మాత్రమే నేటికీ మనకు ప్రధాన ఆధారంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆగస్టు నెలలో ఎడమ కాలువ ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీటిని విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ తయారీ రంగానికి చిరునామాగా మార్చే క్రమంలో మరో ప్రతిష్టాత్మక అడుగుపడింది. అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏఎస్ఐపి సంస్థ దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్ కో లిమిటెడ్ భాగస్వామ్యంతో విశాఖ జిల్లాలోని ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ఏర్పాటు చేయనున్న సెమీకండక్టర్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ భూమి పూజ కార్యక్రమం రేపు ఉదయం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఐ

0: విశాఖ జిల్లాలోని ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ఏర్పాటు చేయనున్న సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ భూమి పూజ కార్యక్రమం రేపు ఉదయం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొంటారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఐఎస్ఎం ఆమోదం పొందిన దక్షిణ భారతదేశపు మొట్టమొదటి అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఓఎస్ఏటీ ఫెసిలిటీ ఇది. ఈ ప్రాజెక్ట్ రెండు దశల్లో మొత్తం 2,387.81 కోట్ల రూపాయల పెట్టుబడితో రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే రోజుల్లో 1,000కి పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు, 1,600కి పైగా పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. ఈ పరిశ్రమ ద్వారా సెమీకండక్టర్ ప్యాకేజింగ్ రంగంలో విదేశీ దిగుమతులపై ఆధారపడడం తగ్గడమే కాకుండా దేశీయంగా ఆధునిక ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి వరద నీటి మట్టం 45.9 అడుగులకు చేరడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ అండ్ అవుట్ ఫ్లో 236,870 క్యూసెక్లు ఉందని, ఈ రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముందని పేర్కొంది. రేపు ఉదయానికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముందని, లంక గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నదిలో స్నానం, చేపలు పట్టడం వంటివి చేయరాదని, వరద ప్రవహించే రోడ్లపై ప్రయాణం చేయవద్దని హెచ్చరించింది. ఈశాన్య అరేబియా సముద్రం నుండి పశ్చిమ విదర్భ, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ మధ్యప్రదేశ్, దక్షిణ గుజరాత్, ఉత్తర మధ్య మహారాష్ట్రల మీదుగా ఉన్న వాయుగుండంతో అనుబంధం ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రేపు కోస్తా ఆంధ్రాలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి వెల్లడిస్తూ,
1: తూర్పు విదర్భ మరియు దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య ఛత్తీస్గఢ్ పై అడిగోట్రోప్ ఆవరణంలో నైరుద్దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 2 రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నివేదిక ఈరోజు విడుదలయ్యింది. మొత్తం 3,71 కోట్ల మంది ఓటర్లు తమ ఎమ్యూనిరేషన్ ఫారాలు సమర్పించారని ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 4,16 లక్షల మంది ఓటర్లలో 89.22% మంది ఫారాలు ఇచ్చారని తెలిపారు. 15,22,000 మందిని మృతులుగా గుర్తించామని వెల్లడించారు. 22,30,000 మంది చిరునామా శాశ్వతంగా మారినట్లు లేదా గైర్హాజరైనట్టు నిర్ధారించారు. 7,37,000 మంది పేర్లు 2-3 చోట్ల నమోదైనట్టు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం పర్యటన నేపథ్యంలో భీమిలి, తగరపు వలస పరిధిలో ఏర్పాటు చేసిన ఫుడ్ పాయింట్లను రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు క్షేత్రస్థాయిలో ఈరోజు పరిశీలించారు. మంత్రులు కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి ఫుడ్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించి ఏర్పాట్లపై అధికారులకు అచ్చెన్నాయుడు పలు సూచనలు చేశారు. సభకు హాజరయ్యే ప్రజలకు నాణ్యమైన భోజనం, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు, ఇతర మౌలిక వసతుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జాతికి అంకితం చేస్తారు. పెట్టుబడులు, ఉద్యోగాలకు ఉత్తరాంధ్ర కేంద్రంగా మారనుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గోదావరి జలాలను ప్రజలకు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

ముందుగా రేపు ఉదయం ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం ఉంటుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 6:10 భక్తిరంజని కార్యక్రమంలో భాగంగా ఎంఎస్ సుబ్బులక్ష్మి ఆలపించిన శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటారు. 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ శాంతమ్మ గారి సూక్తులుంటాయి. 6:35 పొలం పనులు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. ఇక 6:55 ప్రసార వివరాలు, అనంతరం లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక రేపు ఉదయం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా డాక్టర్ ఏ శ్రీలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం చరిత్రలో రేపటి ప్రాధాన్యత సంతరించుకున్న అంశాల వివరాలు తెలుసుకుంటారు. ఇక రేపు ఉదయం 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:35 అభిరుచి, 9:30 చిత్రాంజలి తెలుగు సినీ గీతాలు ఉంటాయి. ఇక రేపు ఉదయం 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ఉంటాయి. ఇక 10:45 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది విజయవాడ కేంద్రం నుండి. ఇక 1:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు రిలే వింటారు. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 2:00 నేషనల్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 3:00 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు రిలే ఉంటాయి. రేపు సాయంత్రం ప్రసారంలో 5:00 ఉరకకుర పడేవు నాటిక ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం తెలుగు సినిమా పాటలుంటాయి. రేపు సాయంత్రం 6:00 ప్రసార వివరాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే ఉంటాయి. 6:20 ప్రసార వివరాలు, అనంతరం అభిరుచిలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కూరిన సినీ గీతాలు వినవచ్చు. ఇక 7:00 కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్ నినో పరిస్థితుల్లో రైతులకు సూచనలు, ఈ అంశం గురించి ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ టి సుధారాణి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ సన్నం మధు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 7:45 రేపు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భోగాపురంలో ప్రారంభించే శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ కార్యక్రమ పర్యటనపై రేడియో నివేదిక ఉంటుంది విజయవాడ కేంద్రం నుండి. ఇక 8:00 మహిళా ప్రభ కార్యక్రమంలో

తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాలు ప్రాముఖ్యత గురించి ఏ సుధారాణి గారి ప్రసంగం ఉంటుంది. 8:15 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం. అలాగే 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రేపు రాత్రి 9:30 గజల్స్ కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించి ఆలపించిన తెలుగు గజల్స్ వింటారు. ఇక 10:00 ఏకచిత్రగానం కార్యక్రమంలో చిరుజల్లు చిత్రం నుంచి పాటలుంటాయి. 10:30 అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాలు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు అభిరుచి కార్యక్రమంలో ముందుగా దేవి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాల పెంచిన గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నారు నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లె గ్రామం నుండి తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు, అలాగే కర్నూలు శ్రీరామ్ నగర్ నుండి షేక్ మొహిదీన్ సాహెబ్, ఫాతిమాబీ, షేక్ షావలి, అబ్దుల్ రహమాన్, బాబా ఫక్రుద్దీన్, మహబూబ్ బాషా వారి కుటుంబ సభ్యులు అంటూ కోరారు. వీరందరి కోసం ముందుగా ఈ పాట.

0: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
1: ఉంది సార్.
0: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
1: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
0: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
1: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
1: 4
2: ఇరనా.
1: ఉండప్పా, వదిలేసు.
0: 50 లక్షల
1: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తా ఉండు సార్. 6 8 సార్.
0: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
1: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరనా ఉండు.
1: ఉండపా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు సార్. 1 నిమిషం మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
0: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
1: చెప్పప్పా, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఈరన్న, నీకు బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంక్ కి అంత పెద్ద కాపలా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
3: తర్వాత హరిహరన్ మహాలక్ష్మి ఆలపించిన గీతం మణిశర్మ సంగీత సారథ్యంలో ఆజాద్ చిత్రం కోసం ఈ పాటను వినిపించమంటూ వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వారి కుటుంబ సభ్యులు, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుండి దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, దేవరాజు, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ, నాగమ్మ, మేరమ్మ, సరోజమ్మ వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి గీతం ఇది. ముద్దుల ప్రియుడు చిత్రం కోసం ఎంఎం కీరవాణి స్వరపర్చన ఈ పాటను వినిపించమంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వారి కుటుంబ సభ్యులు, అలాగే రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల్లి యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

మీరు వింటున్న ఈ పాట ప్రేమతో చిత్రం కోసం సుఖ్వీందర్ సింగ్ మాల్గుడి శుభ పాడింది ఏఆర్ రెహమాన్ సంగీత నిర్వహణలో. ఈ పాటను వినిపించమంటూ కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, పెరుక కుమరయ్య, కార్తిక్, ఈశ్వర్, లక్ష్మయ్య, కోసిగి, భిక్షపతి వారి బంధుమిత్రులు, అలాగే మేడ్చల్ జిల్లా మల్కజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ శేఖర్, రేఖ, లక్కీబాబు, అవ్య, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, పన్నపురం, దశరథ్, వనజ, బాలనరసింహ కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు ఈ పాట.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: రైచిన అంగడి పోయి ఉప్పు పప్పు బెల్లం పాలు తీసుకురాపో. బెల్లిన పో.
2: అమ్మా బ్యాగే.
3: ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు పర్యావరణానికి ఆరోగ్యానికి హానికరం. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. స్వచ్ఛ భారత్ కై సహకరించండి.
4: శ్రోతలు కర్నూలు ఎఫ్ఎం నుండి అభిరుచి వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా కోటి సంగీత నిర్వహణలో చిత్ర ఆలపించిన గీతం ఎలా చెప్పను చిత్రం కోసం పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశీ భారతిబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్య లోత్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోత్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వారి కుటుంబ సభ్యులు, అలాగే నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి.

శ్రోతలు కుటుంబ సంక్షేమ గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:05 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

0: ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథన్తో పాటు పీఎం కిసాన్ పథకం కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ శాంతి భద్రతలను బలోపేతం చేయడంలో భారత్ నిరంతరం మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్ లో భారత బాక్సర్ ప్రీతి పవార్ మహిళల 54 కిలోల విభాగంలో ఫైనల్స్ లోకి ప్రవేశించారు. గుజరాత్, మధ్య మహారాష్టలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ది కోసం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమాపేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 5,70 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పథకానికి ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. కనీసం 2 గంటల నిల్వ సామర్థ్యంతో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను కలిగి ఉండేలా 5,000 మెగావాట్ల సామర్థ్యమున్న నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్దికి సంబంధించినది ఈ పథకమని చెప్పారు. దీనికోసం అదనంగా ఎలాంటి భూసేకరణ అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న జలాశయాలు, కాలువలు, పారిశ్రామిక చెరువులను ఉత్పాదక ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ పథకం 5 ఏళ్లపాటు అమలులో ఉంటుందని చెప్పారు.
1: सोलर कैपेसिटी पर कैपिटा के हिसाब से देखें तो वर्ल्ड हाईएस्ट देश में लगी है. वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है. आज 102 गीगावाट यानी 1,00,000 मेगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में.
0: 84,000 కోట్ల రూపాయల ఆమోదిత వ్యయంతో జాతీయ సముద్ర తీర అన్వేషణ పథకం సముద్ర మంథన్ కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకాన్ని కొనసాగిస్తారని వైష్ణవ్ తెలిపారు. అలాగే పీఎం కిసాన్ పథకాన్ని 2031 వరకు కొనసాగించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. ఈ 5 ఏళ్ల కాలానికి గాను ఈ పథకం కోసం 3.15 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. రైతుల శ్రేయస్సే దేశ శ్రేయస్సుకు పునాది అనే ప్రభుత్వ నిబద్దతను ఈ ఆమోదం పునరుద్ఘాటిస్తుందని వైష్ణవ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 23 విడతల ద్వారా 4.47 లక్షల కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసినట్టు వైష్ణవ్ తెలిపారు. పీఎం కిసాన్ పథకం కింద అందుతున్న ఈ సహాయం రైతులు విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల, వ్యవసాయ యంత్రాలు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం సకాలంలో పెట్టుబడులు పెట్టుకోవడానికి దోహదపడిందని ఆయన చెప్పారు. ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ శాంతి భద్రతలను బలోపేతం చేయడంలో భారత్ నిరంతరం మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు లోక్సభలో చెప్పారు. ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల పరిరక్షణ దళాలకు భారత్ విశేష సహకారం అందిస్తోందని, ఇప్పటి వరకు 50కి పైగా మిషన్లలో దాదాపు 3 లక్షల మంది భారతీయ శాంతి భద్రతల సిబ్బంది సేవలందించారని పేర్కొన్నారు. ప్రస్తుతం 9 క్రియాశీల మిషన్లలో 9,200 మంది భారత జవాన్లు పనిచేస్తున్నారని అన్నారు. భారత్ ఇప్పటి వరకు 8 సార్లు యుఎన్ భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా పనిచేసిందని, 2028-29 కాలానికి గాను తదుపరి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించిందని చెప్పారు. ఉక్రెయిన్ పశ్చిమాసియా సంక్షోభాల పరిష్కారానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గాలని స్పష్టం చేస్తూ ఆయన, ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోందని పేర్కొన్నారు. ఆయుష్ రంగంలో కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇండియా ఏఐ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. సాంప్రదాయ వైద్యంలో పరిశోధనలు, డిజిటల్ ఆరోగ్యం, సామర్థ్య పెంపుదల ఆవిష్కరణలను బలోపేతం చేయడానికి ఉద్భవిస్తున్న సాంకేతికతలను ఉపయోగించుకోవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. పరిశోధనలు, మూలిక మొక్కలు, ఔషధ పాలనతో సహా కీలకమైన ఆయుష్ రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని ఈ భాగస్వామ్యం వేగవంతం చేస్తుందని, అలాగే సాంకేతికతతో కూడిన భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఆయుష్ ఆవరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుందని పేర్కొంది. ఆకాశవాణి.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్లో భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో 5,600 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో అభివృద్ది చేసిన ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం సంవత్సరానికి 6 మిలియన్ల మంది ప్రయాణికులను నిర్వహించడానికి రూపకల్పన చేయబడింది. ఈ విమానాశ్రయం ఈ ప్రాంతంలో విమాన కనెక్టివిటీని బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు గణనీయమైన ఊపునిస్తుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో 460 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో అభివృద్ది చేస్తున్న ఏఎస్ఐపి సెమీ కండక్టర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని కర్ణాటకలో అనేక అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో అభ్యంతరకరమైన మార్ఫింగ్ చేసిన కంటెంట్ను వైరల్ చేసినందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు, మెటా ఇండియా అధికారులు పలు సామాజిక మాధ్యమ ఖాతాదారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ సోషల్ మీడియా విభాగం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైందని, ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోందని సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. ఈ విషయమై తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఆకాశవాణితో మాట్లాడుతూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ డిమాండ్ చేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరిట దూషణలు, వ్యక్తిత్వ హననాన్ని సమర్థించలేమన్నారు. చట్టానికి వ్యక్తులు, రాజకీయ పార్టీలు, డిజిటల్ వేదికలు ఎవరూ కూడా అతీతులు కాదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. గ్లాస్కోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్ లో భారత బాక్సర్ ప్రీతి పవార్ మహిళల 54 కేజీల విభాగంలో ఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో జాంబియాకు చెందిన కేథరిన్ మ్యాపేపై 5-0 పాయింట్ల తేడాతో ప్రీతి ఘన విజయం సాధించారు. రేపు జరగబోయే ఫైనల్లో ఆమె కెనడాకు చెందిన స్కార్లెట్ డెల్గాటోతో తలపడతారు. 2026 కామన్వెల్త్ గేమ్స్ లో భారతదేశం ఇప్పటివరకు 3 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 17 పతకాలు గెలుచుకుంది. గుజరాత్, మధ్య మహారాష్టలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, తూర్పు రాజస్థాన్, కర్ణాటక, కేరళ, మాహే, పంజాబ్, పశ్చిమ మధ్యప్రదేశ్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో రాబోయే 3 నుండి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. రాబోయే 2 నుండి 3 రోజుల్లో ఈశాన్య భారతం, పంజాబ్, కొంకణ్, గోవా, ఒడిశా, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, లక్షద్వీప్, తెలంగాణ, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈశాన్య భారతదేశం, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని భావిస్తున్నారు. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథంతో పాటు పీఎం కిసాన్ పథకం కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ శాంతి భద్రతలను బలోపేతం చేయడంలో భారత్ నిరంతరం మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్ లో భారత బాక్సర్ ప్రీతి పవార్ మహిళల 54 కిలోల విభాగంలో ఫైనల్స్ లోకి ప్రవేశించారు. గుజరాత్, మధ్య మహారాష్టలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: పల్లె సీమలు. ఇవాల్టి కార్యక్రమంలో వర్షాకాలంలో గొర్రెల్లో వచ్చే వ్యాధులు నివారణ గురించి డాక్టర్ వై మనోజ్ అరుణ్ కుమార్ గారి ప్రసంగం వింటారు.
1: అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వై మనోజ్ అరుణ్ కుమార్. నేను వెటనరీ డిస్పెన్సరీ ఉయ్యాలవాడ ఓరోకల్ మండలం మందు పశువైద్య అధికారిగా పనిచేస్తున్నాను. మనము గొర్రెలలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి వ్యాధుల గురించి మనము ఇక్కడ తెలుసుకుందాము. గొర్రెలు మేకలలో బ్యాక్టీరియల్ వ్యాధులు, వైరస్ వ్యాధులు, అదేవిధంగా ప్రోటోజోన్

వాడ ఓరోకల్ మడన్ మందు పశువైద్య అధికారిగా పనిచేస్తున్నాను. మనము గొర్రెలలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి వ్యాధుల గురించి మనము ఇక్కడ తెలుసుకుందాము. గొర్రెలు మేకలలో బ్యాక్టీరియల్ వ్యాధులు, వైరస్ వ్యాధులు, అదేవిధంగా ప్రోటోజోన్ వ్యాధులని మనకు ముఖ్యంగా మూడు రకాల వ్యాధులు మనం గమనిస్తుంటాము. వీటిలో మనం అన్నీ కాకుండా ముఖ్యమైన వాటి గురించి మనం తెలుసుకుందామండి. మరి ముఖ్యంగా వీటిలో ఈటి ఎంటెరోటాక్సిమి అంటారు. ఈ వ్యాధి గొర్రెలు మేకల రెండింటిలో వస్తుంది. ముఖ్యంగా గొర్రెలలో ఎక్కువ వస్తుంటుంది. దీన్ని మన గ్రామాలలో వాడుక భాషలో చిటుక రోగము, పాటు రోగము, నేలముచ్చు రోగము అని అంటారు. ఇది ఎక్కువగా మనకు ఎప్పుడు వస్తుందంటే తొలకరి చినుకులు పడినప్పుడు, ఖచ్చితంగా కొత్త మేపులు రావడం వలన ఈ యొక్క వ్యాధి అనేది మనము జీవాలలో గమనిస్తుంటాం. ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది బ్యాక్టీరియా వచ్చేసేసి మనకు క్లాస్ట్రిడియం అనే సంబంధించినటువంటి ఒక బ్యాక్టీరియా, క్లాస్ట్రిడియం పర్ఫ్రెన్జెన్స్ అంటారు. వీటిలో ABCD అనే రకాల స్ట్రెయిన్స్ ఉంటాయండి. దీంట్లో మనకు ముఖ్యంగా సి టైప్ బ్యాక్టీరియా ద్వారా ఈ యొక్క వ్యాధి అనేది మనం వస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా దీనిలో మనం గుర్తించుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమంటే, దీన్ని ఇంగ్లీష్లో కూడా ఓవర్ ఈటింగ్ డిసీజ్ అంటారు. అంటే అధికంగా తింటే వచ్చేటువంటి వ్యాధి ఇది. ఇది మనం జీవాలలో ఎక్కువ శాతము వర్షాకాలం తొలకరి చినుకులు పడినప్పుడు, కొత్త మేపులు వచ్చినప్పుడు ఈ వ్యాధి గమనించవచ్చు. ఇది ఒక ముఖ్యమైనటువంటి వ్యాధి. దీనిలో అకస్మాత్ మరణాలు మనం గమనించవచ్చు. గొర్రెల కాపర్లు వాటిని ఎక్కువ సమయం మేపడం వలన లేదా కలుషితమైన ఆహారం మేపడం వలన కానీ ఈ యొక్క సమస్యలు మనం గమనించవచ్చు. ఈ వ్యాధి వచ్చినప్పుడు జీవాలు ఏ విధమైన లక్షణాలు కనిపిస్తాయి, ఏ విధంగా దీన్ని మనం గుర్తుపట్టాలి? ఈ వ్యాధి అనేసి ముఖ్యంగా బాగా ఆరోగ్యంగా ఉన్నటువంటి జీవాలలోనే ఈ వ్యాధి వస్తుంది. ఎందుకు వస్తుంటుందంటే, ఎప్పుడైతే ఈ తొలకరి చినుకులు పడినప్పుడు కానీ, అందుబాటులో మంచి మేపు ఉన్నప్పుడు కానీ, ఈ మేపులో ఈ బ్యాక్టీరియా ఆహారం కలుషితం చేసినప్పుడు ఆహారం ద్వారా తీసుకున్నటువంటి జీవాలలో ఈ బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అప్పుడు శరీరంలో ఎప్సిలాన్ అనే ఒక టాక్సిన్ రిలీజ్ చేస్తుంది. ఎప్సిలాన్ అనే టాక్సిన్ రిలీజ్ చేస్తుంది. దీనివల్ల పుట్ట ఉబ్బరం రావడము, జీవాలు అనేటివి తల నేలకా నుంచి మెత్తగా ఉండడము, అదేవిధంగా పళ్ళు కొరకడము, తర్వాత కెక్కుమని అరచి చనిపోవడము, ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఇవి మనం జీవాలు, ముఖ్యంగా రైతు సోదరులు గమనించవలసిన విషయం ఏమంటే, మనం జీవాలని 3 నుంచి 4 గంటలు మేపిన తర్వాత వాటికి తగినటువంటి సమయం ఇచ్చి నెమరు వేసే అవకాశం కల్పించేటువంటి పరిస్థితి ఉంటే ఈ వ్యాధి అనేది రాదు. రైతు సోదరులు ఉదయం నుంచి సాయంత్రం వరకు జీవాలను మేపినప్పుడు ఈ యొక్క ఆహారం ఎక్కువ తీసుకోవడం వలన శరీరంలోకి ఎక్కువ బ్యాక్టీరియా ఈ ఆహారం ద్వారా చేరి గ్యాస్ ఉత్పత్తి చేసి ఈ ఎప్సిలాన్ టాక్సిన్ రిలీజ్ అయిపోయి శరీరంలో పొట్టబురం వచ్చి జీవాలు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడి అకస్మాత్తుగా పళ్ళు కొరుకుతూ ఎగిరి గెంతేసి కెక్కుమని అరిచి చనిపోతూ ఉంటాయి. చనిపోయినప్పుడు అంతవరకు ఇంటికి రూపంలో వేసినటువంటి జీవాలు చనిపోయిన వెంటనే పురుగు పోసుకోవడం జరుగుతూ ఉంటుంది, అంటే పారుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా జీవాలు అకస్మాత్తుగా చనిపోతూ ఉంటాయి ఈ ఈటి వచ్చినటువంటి సమయంలో. కాబట్టి రైతు సోదరులు గమనించి జీవాలకు మేపుకునే సమయాన్నితో పాటు వాటికి నెమరిచ్చే సమయము, విశ్రాంతి ఇచ్చే సమయం కేటాయిస్తే ఈ వ్యాధి మనకు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో వీటిలో మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమైందంటే, జీవాలు చనిపోయిన తర్వాత శరీరంలో గుండె చుట్టూత రక్తపు నీరు చేరి ఉంటుంది. అదేవిధంగా పేగుల చుట్టూ ఉన్నటువంటి కొవ్వు పదార్థం అంతా కూడా పచ్చగా మారిపోయి ఉంటుంది. కిడ్నీలు కూడా మెత్తగా అయిపోతాయి. అందుకని వీటిని ఇంగ్లీష్లో కూడా పల్పీ కిడ్నీ డిసీజ్ అంటారు. సో ఈ విధంగా ఈ వ్యాధి లక్షణాలు అనేటివి ఈ విధంగా మనం పోస్ట్ మార్టం చేసినప్పుడు కూడా మనం బయటపడుతుంది. సో జీవాలు ఆరోగ్యంగా ఉన్న వాటిని, మనం అకస్మాత్ మరణాలలో చనిపోతున్న వాటిని ఈటిగా గుర్తించి ఆ మేపులో ఏదైనా అకస్మాత్తుగా మేపు మారినప్పుడు కానీ, ఎక్కువ సమయం మేపుపై వాటిని ఉంచడం వల్ల కానీ ఈ సమస్య మనం గమనించవచ్చు. కావున రైతు సోదరులు వాటికి తగినంత ఆహారం మేసిన తర్వాత వాటికి తగిన విశ్రాంతి ఇస్తూ నెమరు పెట్టుకున్న సమయం కేటాయిస్తే ఈ యొక్క వ్యాధి రాదు. ఈ వ్యాధి రాకుండా మనము ఖచ్చితంగా మన యొక్క పశు వైద్యశాలయందు ఈటీ వ్యాక్సిన్స్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి వాటిని ఖచ్చితంగా వాటి జీవాలకు వేసుకుంటే మంచిది. అదేవిధంగా వీలైనచో జీవాలు కాసుకున్నటువంటి రైతు సోదరులు ఈటీ వ్యాక్సిన్ కూడా సంవత్సరానికి

ఒక రెండు సార్లు, అంటే తొలకరి చినుకులు పడకముందు ఒకసారి, అదేవిధంగా పొలమంతా ఈటిపోయిందంట, అంటే పొలమంతా కోసేసిన తర్వాత డిసెంబర్ నెల తర్వాత జనవరిలో కానీ ఎప్పుడైనా కానీ మరొకసారి మేపులో మార్పు వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా ఈటి టీకాలు వేసుకుంటే మంచిది. అదేవిధంగా మీరు ఎటువంటి పరిస్థితులలో మేపులు తినేటువంటి ఆహారం కూడా కలుషితమైన ఆహారం కానీ సరిపోయినటువంటి ఆహారం కానీ తినిపించినప్పుడు మనం ఈటి లక్షణాలు గమనించవచ్చు. సో ఈ విధంగా ఉన్నటువంటి విషయం మనము ఈవెన్ అంటే మనము గొర్రె పిల్లలు కానీ మేక పిల్లల్లో కూడా ఈ యొక్క లక్షణాలు గమనించవచ్చు. ఎప్పుడు వస్తుంది అని అంటే పిల్లలు తల్లి దగ్గర పాలు తాగుతున్నప్పుడు, ఎక్కువ పాలు తాగినప్పుడు కూడా ఈ యొక్క సమస్యను మనం గమనిస్తూ ఉండవచ్చు. కాబట్టి పిల్లలకైతేనేమి తల్లులకైతేమి తగిన విధంగానే మాత్రం మనము మోతాదులో మేపు కానీ పాలు కానీ ఇస్తే ఈ యొక్క వ్యాధి నుంచి మనము మన జీవాలను సంరక్షించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనము మరి ఒక విషయం గమనించాల్సిన విషయం ఏమైందంటే పీపీఆర్ వ్యాధి, పారుడు రోగం అని మన గ్రామాల్లో అనుకుంటూ ఉంటాం. ఇది ఎక్కువ చేసేసి మనకు ఇది కూడా సీజనల్ డిసీజ్ లాగానే వస్తూ ఉంటుంది. కావున రైతు సోదరులందరూ కూడా ఇది కూడా గమనించండి. ఇది గొర్రెలలో మేకలలో వచ్చేటువంటి ముఖ్యమైన వ్యాధి. గొర్రెలలో కూడా మనం ఎక్కువ చూస్తూ ఉంటాం, మేకలు కూడా దీన్ని బారిన పడి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో ముఖ్యమైన విషయం ఏమైందంటే జీవాలలో అడల్ట్స్ అంటే అడల్ట్స్తో పోలిస్తే ల్యాంబ్స్ అంటే పిల్లలు ఎక్కువ చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది రైతు సోదరులకు ఎంతో నష్టం కలగజేసే వ్యాధి, ఇది అంటువ్యాధి. కాబట్టి రైతు సోదరులు గమనించి ఈ యొక్క వ్యాధి సోకినటువంటి ఏమైనా లక్షణాలు కనపడినటువంటి జీవాలు మీ మందలో ఉంటే వాటిని మంద నుంచి సపరేట్ చేయాలి, వాటిని దూరంగా ఉంచాలి, వాటికి చికిత్స అందించి వాటికి నయమైన తర్వాతనే మందల్లో కలపాలి. మరి ముఖ్యంగా ఈ పీపీఆర్ వ్యాధి మనము పిల్లలు ఎక్కువ గమనించి చనిపోవడం చూస్తూ ఉంటాము. ఇది ఒక గ్రూప్కు చెందినటువంటి వైరస్ ద్వారా వచ్చేటువంటి ఒక వ్యాధి. కావున ఈ వైరస్ వ్యాధి సోకినప్పుడు జీవాలలో మరణాలు ఎక్కువ శాతం జరుగుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా రైతు సోదరులు గమనించవలసిన విషయం ఏమంటే ఈ యొక్క వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయనంటే కంట్లో నుంచి నీళ్లు కారడము, నీళ్లు కారి అక్కడ పుసులు కట్టడము, అదేవిధంగా ముక్కులో నుంచి స్రావాలు రావడము. ఒక్కోసారి ఆ ముక్కు స్రావాలలో కూడా మనము రక్తం కూడా గమనించవచ్చు. ఆ ముక్కు నాసిక రంధ్రాల చుట్టూ కూడా పక్కులా కట్టిపోవడము, నోట్లో జల్లు గారడము, అదేవిధంగా నోట్లోటువంటి చిగుళ్ళపైన కానీ మనం అంగటి అంటాం అప్పర్ ప్యాలెట్ వాటిపైన కానీ పొక్కులు ఏర్పడడం గమనించవచ్చు. ఈ లక్షణాలు గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా జీవాలు కూడా చివరి దశలో ఒక్కొక్కసారి మనం పారుకోవడం కూడా గమనించవచ్చు. ఇది ఆకుపచ్చ రంగులో ఉండి మనము కొంచెం నీసరలాగా ఉంటాయన్నమాట ఉంటాయి కాబట్టి దీన్ని మనం పారుడు వ్యాధి కూడా అంటాం. ఈ లక్షణాలు గమనించిన వెంటనే ఈ దగ్గు ఉండడము, జీవాలు అదేవిధంగా పారుకోవడం ఉండడం వల్ల గమనించినప్పుడు మనం ఇది పీపీఆర్ వ్యాధిగా మనం నిర్ధారించుకొని వీటికి తగినటువంటి వైద్యం చేయించుకోవాలి. మరి ముఖ్యంగా ఇది మన జీవాలకు కలుషితమైన ఆహారం ద్వారా జీవాల శరీరంలోకి వైరస్ అనేది వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా పశువులు కాపర్లు కలుషితమైన ఆహారం కానీ నీళ్లు కానీ వీటికి తాపించకుండా జాగ్రత్త పడితే ఈ వ్యాధిని మనం అరికట్టవచ్చు. అదేవిధంగా ఈ వ్యాధి మనం రాకుండా ఉండాలంటే పీపీఆర్ టీకాలు అనేటివి మనం వేయించుకోవాలి. ఇది సంవత్సరంకు ఒకసారి వేస్తే మనకి జీవాలలో ఎటువంటి సమస్య రాదు. కానీ రైతు సోదరులందరూ ఈ విషయాన్ని గమనించి సమయానుకూలంగా మీరు టీకాలు వేయిస్తే ఈ వ్యాధి నుంచి మన జీవాలను మనం రక్షించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే మీరు సమీప పశు వైద్యాధికారిని కలిసి వాటికి తగిన టీకాలు వేయడము, అదేవిధంగా వాటికి తగినటువంటి వైద్యం చేయించడం కూడా మనం గమనించి చేసుకుంటే ఈ యొక్క వ్యాధి లక్షణాల నుంచి ఈ వ్యాధి నుంచి కూడా మనము మన జీవాలను రక్షించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనము బ్లూటంగ్ వ్యాధి మనం నీలినాలిక అంటాం. ఈ నీలినాలిక వ్యాధి కూడా గొర్రెలలో మేకల రెండింటిలో వస్తూ ఉంటుంది. ఇది కూడా మరి ముఖ్యంగా ఇది ఒక వైరస్ వ్యాధి. ఇది ఏ విధంగా వస్తుందంటే దోమకాటు వలన, క్లుక్లాడిస్ అనేటువంటి ఒక దోమకాటు వలన మనకు ఈ జీవాలకు ఈ వ్యాధి అనేది సంక్రమిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఎప్పుడు దోమల సమయంలో అంటే కనుక వర్షాకాలంలో ఎక్కువ వచ్చే వ్యాధి. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా ఈ వర్షాకాలం టయానికల్లా మనము జీవాలకు ఈ యొక్క బ్లూటంగ్ వ్యాక్సిన్ వేయించుకుంటే మనం ఈ వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు. ఈ వ్యాధి సోకినటువంటి జీవాలు ఎలా ఉంటాయనంటే అధిక జ్వరం ఉంటుంది, ముఖమంతా వాచిపోయి ఉంటుంది, పెదవులు వాచి ఉంటాయి, చిగుళ్ళు వాచి ఉంటాయి, చిగుళ్ళ పైన కూడా ఎర్రని మచ్చలు మనం గమనించవచ్చు. అదేవిధంగా నాలుక కూడా ఎర్రగైపోయి లావైపోయి ఉంటుంది. చివరి దశ నాలుక కూడా నీలి రంగులకు మారిపోవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి జీవాలలో కూడా మనము భేదులు కూడా మనం గమనించవచ్చు. జీవాలు కూడా మెత్తగా ఉండడము, తర్వాత వచ్చేసి ఒక్కోసారి కాళ్ళు కూడా కుంటుతూ ఉంటాయి. కాళ్ళపైన కరోనరీ బ్యాండ్ అని ఉంటుంది, అది వాయడం వలన
గిట్టలు వాయడము, తర్వాత వచ్చేసేసి కుంట్ర

కూడా మనం గమనించవచ్చు. కాబట్టి ఈ వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే మనం గ్రామాలలో వీటిని నీలినాలక వ్యాధిగా గుర్తించవచ్చు. అదేవిధంగా దీన్ని జల్లు రోగం అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా వీటికి తగిన టీకాలు వేయించుకొని జీవాలను మనము ఈ వ్యాధి నుంచి కాపాడుకోవాలి. అదేవిధంగా ఇది దోమ ద్వారా సంక్రమిస్తుంది కాబట్టి దోమకాటు నుంచి జీవాలకు సాయంత్రం పూట కానీ వేపాకు పొగ కానీ లేకపోతే గనక కానగాకు పొగ కానీ తర్వాత వచ్చేసేసి దోమలు కరవకుండా ఏమన్నా మన షెడ్లలో కానీ ఏదన్నా ఫ్లైర్ రిపెలెంట్స్ ఏమన్నా ఉంటే వాడుకోవడం కానీ చేస్తే కనుక దోమకాటు నుంచి మనం రక్షించుకోవచ్చు. ఈ వ్యాధి సోకిన జీవాలను మందులు కలపకూడదు, ఎందుకంటే ఇది సులువుగా దోమకాటు వలన సంక్రమిస్తుంది కాబట్టి ఆరోగ్యవంతమైన జీవాలకు కూడా ఈ దోమకాటు వలన కూడా మనకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. కావున రైతు సోదరులందరూ గమనించి వాటి యొక్క జీవాలకు కంపల్సరీగా సాయంత్రం పూట పొగబెట్టి దోమకాటు నుంచి రక్షించుకోవాలి. దానికి సంబంధించి మనం వైద్యం కూడా మనం ఏం చేస్తామనంటే నోట్లో మొత్తం శుభ్రంగా కడగడము, తర్వాత వచ్చేసి నోట్లో వేడిగా ఉండడం వలన ఆహారం తీసుకుపోకపోవడం జరుగుతుంది. కాబట్టి వాటికి బాగా సురువుగా అరిగేటువంటి గంజి కానీ ద్రవకాలు కానీ వాటికి మనం ఇవ్వాలి. అదేవిధంగా నోటిపూతగా బోరుకి ప్లస్ గ్లిజరిన్ కలిపి ఇవ్వడం మంచిది, నోటి పుల్లన్నీ మానిపోతాయి. ఇది వైరస్ ద్వారా వచ్చే వ్యాధి కాబట్టి ఏదన్నా కానీ మనం యాంటీబయాటిక్స్ ఇస్తున్నామంటే వాటిని 3 నుంచి 5 రోజులు ఖచ్చితంగా ఇవ్వాలి. అది కూడా ఉదయం సాయంత్రం ఇవ్వాలి. అదేవిధంగా జ్వరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటికి యాంటీపైరటిక్స్ కూడా ఉన్నటువంటి ఇంజెక్షన్లు కూడా వాటికి ఇవ్వాలి. అదేవిధంగా అవి నీరసంతో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాటికి మనకున్న శక్తి కొలది ద్రావకాలు కానీ లేకపోతే సెలైన్స్ కానీ మనం ఇవ్వడం మంచిది. అదేవిధంగా వాటికి ఆహారం తీసుకుపోకపోవడం వల్ల బలహీనంగా ఉంటాయి కాబట్టి కంపల్సరీగా బి కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం వల్ల కూడా జీవాలు అనేటివి త్వరగా ఈ యొక్క వ్యాధి నుంచి కాపాడుకోబడతాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమవుతుందంటే ఇందాక మనం చెప్పుకున్న పీపీఆర్లో కానీ తర్వాత ఈ బ్లూటంగ్లో కానీ జీవాలకు ఈ వ్యాధి వచ్చినప్పుడు కఠిన జీవాలు కూడా ఈసుకపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులకు జీవాలు చనిపోవడంతో పాటు కఠిన జీవాలు ఈసుకపోతాయి కాబట్టి ఆర్థికంగా ఎంతో నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా వాళ్ళకు ఉన్నటువంటి అవకాశంలో ఖచ్చితంగా టయానికి అనుకూలంగా ఖచ్చితంగా టీకాలు వేసుకోవాలి. వాళ్ళ యొక్క పాకలు శుభ్రంగా పెట్టుకోవడం, వర్షాకాలంలో జీవాలను కూడా ఎక్కువ సమయం వాటిని జీవాలను బురదలు నడిపేయకోకుండా ఉండడం కానీ వానకు కానీ తర్వాత కలుషితమైన ఆహారం కానీ కలుషితమైన ఆహార నీటికి కానీ వాటిని తీసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే మనము ఈ యొక్క వ్యాధులన్నింటిని కంట్రోల్ చేయవచ్చు. మన జీవాలకు కూడా మనము ఎటువంటి వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ వర్షాకాలంలో రైతు సోదరులు కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించవచ్చు. గొర్రెలు మేకలలో గెట్టె పుండు అంటారు, ఫుట్ రాట్. ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది కేవలము వర్షాకాలంలోనే మనం గమనిస్తూ ఉంటాము. ఎక్కువగా చిత్తడి నేలలు బురద ప్రాంతాలలో సంచరించే జీవాలకు ఈ యొక్క వ్యాధి మనము చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే వ్యాధి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాక్టీరియా వచ్చేసి దాని పేరు వచ్చేసేసి నెక్రోఫోరస్ నోడోస్ అంటారండి. ఈ బ్యాక్టీరియా ద్వారా ఈ యొక్క గిట్టలోకి ఇది చేరుతుంది. ఏ విధంగా వస్తుందనంటే ఈ వర్షాకాలంలో జీవాలు ఎప్పుడైతే బురదలలో నీటిలలో ఎక్కువసేపు నాంతాయో ఆ గిట్ట అనేది మెత్తబడిపోతుంది. ఆ మెత్తబడినటువంటి గిట్ట ద్వారా మట్టిలో ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియా గిట్టలోకి ప్రవేశించి అక్కడ వాయడము తర్వాత చీమ్ పట్టడము జీవాలు కుంటుతూ ఉంటాయి. వర్షాకాలంలో కానీ ఎప్పుడైనా కానీ మీరు జీవాలు ఎప్పుడైనా మంద తీసుకెళ్తూ ఉంటే ఈ ఆరోగ్యంగా సరిగ్గా లేనటువంటి కుంటేటువంటివి కానీ ఆరోగ్యం బాగలేనటువంటి మందలు చివరిగా ఉంటాయి. జీవాలు మనం చూస్తే కుంటేటువంటి మందలు చివరిగా నడుచుకుంటూ కుంటుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఈ యొక్క గిట్ట వాయడం వలన చీమ్ బట్టి రైతు సోదరులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయినా కూడా వాటిని మనము ఈ వ్యాధి నుంచి కాపాడుకోవాలంటే ఈ వర్షాకాలంలో బురద నీళ్ళలో కానీ చిత్త నీళ్ళలో కానీ ఎక్కువసేపు జీవాలు ఉండకుండా ఒట్టిగా ఉన్న ప్రదేశాలలో ఉంచడం వలన గిట్ట ఒట్టిగా ఉంటే ఎటువంటి వ్యాధి కానీ రాదు. కాబట్టి ఇది ఒక చిన్న మేనేజ్మెంటల్ డిసీజ్ కాబట్టి రైతు సోదరులు చిన్న యాజమాన్య పద్ధతులు పాటిస్తే వాటిని ఒట్టిగా ఉన్న ప్రదేశాలలో లేకపోతే మన పొలాలలో బండ ఉన్న ప్రదేశాలలో కానీ లేదా సాయంత్రం మన షెడ్కు వచ్చినప్పుడు కూడా జీవాలను షెడ్లో ఉంచి కొంచెం ఫ్యాన్ వేసి పెట్టినా కానీ చల్ల గాలి ఉన్నా కానీ గిట్టలో మధ్యలో ఉన్నటువంటి తడి కానీ మట్టి కానీ ఆరిపోవడం వలన ఈ వ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ వ్యాధి వచ్చినప్పుడు జీవాలు కూడా నొప్పితోటి తినలేవు, పాపం జ్వరం ఉంటుంది. అదేవిధంగా దానికి ఆహారం తినాలంటే కూడా దానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా రైతు సోదరులు ఏం చేస్తారంటే ఏ వ్యాధి వచ్చినా వాటికి ఇంజెక్షన్లు వేయడం మందులు పంపిస్తారు.
ఆ విధంగా చేయడం వల్ల జీవాలు ఎక్కువ

0: దూరం నడవడము, ఆహారం తీసుకోవడానికి శక్తి లేకపోవడం, ఆ విధంగా నీరసించి జీవాలు చనిపోవడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా వ్యాధితో బాధపడుతున్న జీవాలను మందలో నుంచి మనము వేరు చేసి వాటిని ఇంటి దగ్గర పెట్టి తగిన వైద్యం ఇస్తూ వాటికి కావాల్సిన ఆహారం మనం వాటికి ఇస్తూ ఉంటే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఈ గెట్ట పుండ్లలో ఏమవుతుందనంటే జీవాలు గెట్టలన్నీ పగిలిపోయి చీము గారుతూ ఉంటాయి. అటువంటి వాటినంటే మనము కాపర్ సల్ఫేట్ ద్రావకం కానీ, లేకపోతే కనుక 10% కాపర్ సల్ఫేట్ కానీ, లేకపోతే 5% ఫార్మలిన్ ద్రావకంలో కానీ గిట్టెలను ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉంచినప్పుడు ఆ యొక్క బ్యాక్టీరియా దాదాపుగా చనిపోయే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వాటిని శుభ్రంగా తుడిచేసేసి మనము ఏదైనా ఆయింట్మెంట్ కానీ లేకపోతే పౌడర్ ద్వారా కానీ వాటిని మనం కట్టుకట్టి వాటిని సరైనటువంటి మందులు వాడుకుంటే మనం ఈ వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు. మరి ముఖ్యంగా గిట్టెలతో నొప్పితో బాధపడుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనము అనాల్జెసిక్స్ అంటే పెయిన్ కిల్లర్స్ కంపల్సరీ ఇవ్వాలి. తర్వాత పెన్సిలిన్ యాంటీబయాటిక్స్ వాడితే తొందరగా కంట్రోల్ అవుతుంది. పెన్సిలిన్తో పాటు ఇప్పుడు సెఫ్టియోఫర్ సోడియం యాంటీబయాటిక్స్ కూడా వచ్చినాయి కాబట్టి రైతు సోదరులు ఎవరైనా మంచిగా వైద్యం చేసుకోవాలనుకుంటే ఈ విధంగా వాటిని శుభ్రమైన ప్రదేశాల్లో నిలబెట్టి వాటిని గాయాలను శుభ్రంగా కడిగి వాటికి తగిన వైద్యం చేసుకుంటూ జీవాలను ఈ యొక్క గెట్టపుండు నుంచి మనం కాపాడుకుంటే ఈ సమస్యలు అనేవి మనకు రావు. అదేవిధంగా మనం చూసినటువంటి మరి ముఖ్యమైనటువంటి వ్యాధి గొర్రెలలో బొబ్బ అంటాం, అమ్మ అంటాం, దాన్ని షీప్ పాక్స్ అంటారు. అదేవిధంగా గోట్ పాక్స్ అని కూడా మనం అంటాం. అంటే షీప్ పాక్స్ గొర్రెలలో వస్తుంది, గోట్ పాక్స్ మేకలలో వస్తుంది. గతంలో మనకు టీకాలు అనేటివి గొర్రెలకు మాత్రమే ఉండేది, ఇప్పుడు మేకలకు కూడా సపరేట్గా బొబ్బ టీకాలు వచ్చినాయి. కాబట్టి రైతు సోదరులు గమనించి ఈ యొక్క టీకాలను సమయానుకూలంగా వేయించుకోవడం ముఖ్యము. బొబ్బ వచ్చినప్పుడు మాత్రము చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ యొక్క బొబ్బ వచ్చేసేసి మనకు మేక బొబ్బ కానీ గొర్రెల బొబ్బ కానీ ఎక్కువ శాతం ఎండల కాలంలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, లేదా చలికాలం చివరి దశలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టయానికి మనం వాటి కంపల్సరీగా టీకాలు వేయించుకుంటే మనం ఈ యొక్క బొబ్బ వ్యాధిని రాకుండా చూసుకోవచ్చు. ఇది పాక్సోవిడ్ గ్రూప్కు చెందిన వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యాధిని మనం మన గ్రామాలలో తట్టు, అమ్మ, తర్వాత వచ్చేసి బొబ్బ అనే వ్యాధి పేరుతోటి మనం పిలుస్తూ ఉంటాం. ఈ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఆ వ్యాధి బారిన పడినవి విపరీతంగా జ్వరం ఉండడం, శరీరంలో మెత్తటి భాగాలలో తోక కింద కానీ, కడుపు దగ్గర కానీ, లేకపోతే ముఖం పైన కానీ, చెవులకు కానీ, లేకపోతే పొట్ట దగ్గర కానీ, ఒక్కొక్కసారి ఒళ్ళు మొత్తం కూడా వాటికి మనము బొబ్బ లక్షణాలు గమనించవచ్చు. శరీరంలో అక్కడక్కడ మనం కాకుండా శరీరం మొత్తం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి జీవాలు జ్వరంతో, అదేవిధంగా మేపు తినలేని పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇవి ఎండకు ఎక్కువసేపు ఉండలేవు కాబట్టి వీటిని తగు నీళ్ళలో ఉంచి వీటికి మందలో సపరేట్ చేసి వీటిని మనం వైద్యం చేయాల్సింది ఉంటుంది. వీటికి మనం కంపల్సరీగా రెస్ట్ ఇవ్వాలి, తగినటువంటి ఆహారం సప్లై చేయాలి, మందులో కలపకూడదు. ఎందుకంటే ఈ జీవాలు త్వరగా ఒకదాని నుంచి ఒకటికి ఈ వ్యాధిని సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం బొబ్బ కానీ పీపీఆర్ కానీ ఇవి అంటు రోగాలు, మందులో ఒకదానికి ఉందంటే ఇంకొకదానికి సులువుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మందులో నుంచి సపరేట్ చేయాలి. ఇందులో కూడా పెద్ద జీవాలు మరణించే శాతం చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా పిల్లలలో ఎక్కువ శాతము ఈ వ్యాధి బారిన పడినాయని దాదాపుగా 100% చనిపోయే అవకాశం ఉంటుంది. కావున రైతు సోదరులు గమనించి పిల్లలకు కానీ పెద్దవాటికి కానీ సమయానుకూలంగా టీకాలు వేయిస్తే ఈ వ్యాధిని మనము అరికట్టవచ్చు. ఈ వ్యాధి లక్షణాలు చూపించిన వెంటనే మనము వీటికి జ్వరం ఉంటుంది కాబట్టి యాంటీపైరటిక్స్ ఇంజెక్షన్లు ఇవ్వాలి. అదేవిధంగా ఇది వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి కాబట్టి మనము ఏదో ఒక యాంటీబయాటిక్ కంపల్సరీగా, మీరు పెన్సిలిన్స్ కానీ ఎండోఫ్లాక్సిన్స్ కానీ ఏదన్నా యాంటీబయాటిక్స్ ఒక 3 నుంచి 5 రోజులు ఇవ్వడం, అదేవిధంగా సెలైన్స్ కూడా మనం ఇస్తే జీవాలు వీలైనంత వరకు త్వరగా రికవర్ అవుతాయి. అదేవిధంగా వాటికి నీరసించిపోయి ఉంటాయి కాబట్టి సరైనటువంటి ఆహారం కానీ, తర్వాత సులువుగా అరిగేటువంటి ఆహారం కానీ వాటికి అందజేస్తే జీవాలు మనం ఈ వ్యాధి నుంచి కాపాడుకోవడం జరుగుతుంది.
1: మీరు ఇంతవరకు వర్షాకాలంలో గొర్రెల్లో వచ్చే వ్యాధులు నివారణ గురించి డాక్టర్ వై మనోజ్ అరుణ్ కుమార్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ.

0: ఏరా చిన్నోడా, పొద్దుగాలనే పొలంలో ఏం చేస్తున్నావు?
1: ఏం లేపేదా, భూమికి సత్వ కోసం రసాయన మందులు పెడుతున్నావు పేదా. పోయినసారి పురుగు మందులు తెగుళ్ళు ఎక్కువ వచ్చిందే, ఇంకా రసాయన మందులు కొడితే పెద్ద

0: దిగుబడి రాలే ఈసారి, భూమికన్నా రసాయన మందులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నట్ల అనుకుంటుండ పెడుతున్నా. అందుకే
1: అదేంది రాసిన్నోడా, భూమి సత్వరానికి రసాయనిక మందులు పెడుతున్నావా? ఇదేం ఇడ్డూరం రా. ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు చూడు, వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో నాకు అర్థమే కాదరా. నా పిల్లలు కూడా నా మాట యా పొద్దునకుండున్నారు. మేము మీ నాయన చేసేటప్పుడు వ్యవసాయము అసలు ఆ రోజు కూడా పట్టణానికి పోయి రసాయనిక మందులు తెచ్చింది లేదు. ఆ రోజు కూడా మేము పుట్టుక నుంచి భూమిలోనే పుట్టినాము, మళ్ళా భూమిలోనే కలిసిపోతాము, మళ్ళా భూమిలోనే రసాయనిక మందులు వేయకూడదని ఆ రోజే తీర్మానం చేసుకుంటే మేము చిన్నగున్నప్పుడే. మీకంటే చదువుల సందేహాలు వచ్చు కాబట్టి రసాయనిక మందులు ఇవన్నీ తెచ్చి చేసుకుంటున్నారు, కానీ మాకు ఆ రోజుల్లో ఏం చదువులు వచ్చు ఏమి వచ్చు. ఇప్పుడు అప్పుడు బస్సులు లేవు ఏమి లేవు, పట్టణానికి పోదామంటే బస్సు కూడా మన ఊరికి ఒక పూట వస్తే రోజుల్లో ఒక పూట వచ్చి పోయేది అంతే. ఇంకా ఇప్పుడైతే ఆటోలంట మోటార్ సైకిళ్ళు అంట ఇవన్నీ ఇంటింటికి. ఇప్పుడు నా మనుమండ్లు కూడా బండ్లు వాడుతున్నారు, చిన్న పొటగాళ్ళు బండ్లు వాడుతున్నారు. అర్థం కాకుండా ఉంది ఏమవుతుందో ఏమో, నాకైతే భయం అవుతుంటుంది. బండ్లు వేసుకొని పోతుంటారు, భయం అవుతుంటుంది నాకు. అయితే ఈ రసాయనిక మందులు వాడకూడదు రాసినోడా, ఈ వాడడం వల్ల భూసారం చాలా తగ్గిపోతుంది. ఇది తెలియదు పిల్లలకి. భూసారం తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ పంట నాణ్యత తగ్గిపోయిన పంట తిన్నప్పుడు మనము దవాఖానాలకు పోవాల్సి వస్తుంది, రోగాలు ఎక్కువైతాయి, దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. నేను నా కొడుకులకు కూడా చెప్పినా ఈ రసాయనిక మందులు ఇవన్నీ వేయొద్దండి అంటే, ఏ వాడు చెప్పా ఈడు చెప్పా ఇల్లే చెప్పా మళ్ళీ చెప్పా అని చెప్తారు. చెప్తే కానీ నేను అయితే తిడతా, తిట్టి ఇంకా నేనే పొలం కాడికి పోయి నేనే ఉంటాలే, మీరు చేయొద్దనరా మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నా. అయితే సాంప్రదాయ పద్ధతుల్లో పంటల్ని పండించుకోవడం చాలా ఉత్తమము. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులు అంటే కూడా తెలియదు రాసినోడా మనలకి. మనము ఈ దిబ్బెరు ఉంటుందిలే, మనం మన ఇంట్లో పశువులు ఉంటుందిలే, ఈ పశువుల పేడ తర్వాత మన ఇంట్లో ఉన్న చెత్త చెదారము దిబ్బలో వేస్తాం కదా రోజు. ఈ దిబ్బలో వేసినాక ఈ దిబ్బెరువు, ఈ దిబ్బెరువు ఏమవుతుంది అంటే మగ్గి మగ్గి మగ్గి మంచి ఎరువుగా తయారవుతుంది. మంచి ఎరువుగా తయారైనప్పుడు వేసైపోయినాక మనము ఖరీఫ్ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు పొలంలో వేసి కలే దున్ని అప్పుడు పంటలు వేసుకునేటోళ్ళం, అప్పుడు భూసారము పెరిగేది. భూసారం ఎంత పెరిగేదంటే మనం అధిక దిగుబడుల కోసం ఈరోజు హైబ్రిడ్ ఇత్తనాలు అయ్యి అని అంటారు కదా, అంతకన్నా ఎక్కువ పంట వచ్చేది ఆ రోజుల్లో. ఇంతేకాకుండా ఈ వానపాముల ఎరువు కూడా వేసేటోళ్ళం అప్పుడు. ఇంకా ఇప్పుడే దాన్ని ఈ వానపాముల ఎరువుని కూడా అమ్ముతున్నారంట. ఇది ఏమంటారు దాన్ని, వర్మీ కంపోస్ట్ ఏమో అంటున్నారంట, అది అమ్ముతున్నారు. దాన్ని కూడా మేము ఆ రోజుల్లో మేమే ఈ వానపాముల ఎరువు తయారు చేసుకొని ఈ పొలంలో వేసుకునేటోళ్ళము, కలెదున్నుకునేటోళ్ళము, తర్వాత పంట వచ్చేటప్పుడు వేసుకునేటోళ్ళము. దీనివల్ల భూమి సత్వ పెరిగేది. ఇంకా ఈ పురుగుల మందులు తర్వాత పురుగులు పంట అన్నాక పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల మనకు పంట నష్టపోతుంది అని మనం అనుకుంటా ఉంటుంది. అయితే ముఖ్యంగా పురుగుల్ని నివారించడానికే అంతర పంటలు వేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటారా అంటే ఎర్ర పంటలు కూడా వేయాలా, ఇంకొకటి వచ్చేసి రక్షక పంటలు వేయాలా. ఈ మూడు రకాల పంటలు మన ప్రధాన పంటలో, అంటే ప్రధాన పంట, మధ్యలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, చుట్టూ రక్షక పంటలు. ఇట్లా వేస్తే మన పొలాన్ని మనం కాపాడుకుంటాం, మన పంటని మనం కాపాడుకుంటాం, ఇక ఈ పురుగులు తెగుళ్ళ నుంచి మనము చాలా వరకు మన పంటని మనం కాపాడుకొని మంచి నాణ్యతమైన పంటని మనం తీసుకొని రావచ్చు. ఈ నాణ్యతమైన పంటని మనం తింటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. మనకేం కావాలా, డబ్బు కావాలనా? ఆరోగ్యం కావాలా కదా, అంతే కదా, ఆరోగ్యమే కదా కావాల్సింది. డబ్బు కావాలనా బినికి?
0: ఆరోగ్యమే మనకి, ఆరోగ్యమే మహాభాగ్యం.
1: మరి ఇంకా ఆరోగ్యం కన్నా ఏం మించింది ఏముంది? మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఇప్పుడు చెప్పి ఏం చేయాలా?
0: ఈ రసాయన ఎరువులు వదిలేసి మనకు పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయము, అదే సేంద్రియ వ్యవసాయము, తర్వాత దిబ్బెరువులు, మనకి గ్రామంలో అందుబాటులో ఉండే ఎరువుల్ని వాడుకొని మంచి భూమికి సత్వ పెంచుకోవాలంటావు.
1: కరెక్ట్ చెప్తే రాసినోడా, పంట అన్నాక పురుగు వస్తుంది కదా, ఈ పురుగు మందుల్ని ఆశించేదానికి నివారణ మార్గం కూడా చెప్తే కదా, అది కూడా ఒకసారి చెప్పు మళ్ళా.
0: అంటే పురుగు మందులు కొట్టకుండా ఎర

0: పంటలు వేసుకోవాలని చెప్తివి. అంతర పంటలు, తర్వాత రక్షక పంట, అంటే పురుగులు చేనులో పడకముందే మనకి రక్షక పంట చుట్టూ వేసింటాం కాబట్టి దాని మీద పడితేనే మనం గుర్తించవచ్చు అని కూడా చెప్పినావు. కరెక్ట్ అయిపోయి అది చేస్తే నేను బాగుంటుందని అనుకుంటున్నాను. నేను
1: ఇప్పుడు బాగా అర్థమైంది కదా చిన్నోడా, ముందుగా మనము సత్వ పెంచుకోవాలంటే ఈ దిబ్బెరువు, వర్మీ కంపోస్టు ఇట్లాంటివి వేసుకొని కలేదున్నుకోవాలా, రసాయనిక మందుల జోలికి పోరాదు. ఇక పురుగులు తెగు ఆశించక మునిపే మనం వేసే ప్రధాన పంటలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, తర్వాత రక్షక పంటలు ఇట్లాంటి పంటలు వేసుకుంటే మనకి ఈ పురుగులు తెగుళ్ళ బెడద కూడా తప్పుతుంది. దానివల్ల ఆరోగ్యమైన పంట, నాణ్యతమైన పంట, అధిక దిగుబడి గల పంట లభిస్తుంది.
0: సరే పెద్దయ్య, మరి మీ కాలంలో చేసినటువంటి సాంప్రదాయ వ్యవసాయం గురించి చాలా బాగా చెప్పినావు పెద్దయ్య. మేము కూడా రాబోయే తరాల వాళ్ళకు కూడా ఇది చెప్పి ఖచ్చితంగా సాంప్రదాయ వ్యవసాయాన్ని పాటించాలని చెప్తాం పెద్దయ్య. నేను కూడా చేస్తా పెద్దయ్య.
1: శుభాశ్ర సిన్నోడా, భూమిని ప్రేమించుకుందాం, సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేద్దాం, రాబో తరాలకు బంగారమైన భూమిని, ఆరోగ్యాన్ని ఇద్దాం.
2: సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ విన్నారు.
3: భూమి గుండ్రంగా ఉంది అనే నానుడి నేడు నిజమవుతుంది. మన పూర్వీకులు పాటించిన సాంప్రదాయ వ్యవసాయాన్ని మళ్లీ మనం పాటిద్దాం. నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
4: సాంప్రదాయ వ్యవసాయం సాటిలేని జీవన ప్రమాణానికి భరోసా ప్రాయం.

0: జానపద గీతం విన్నారు. ఇంతటితో ఇవాళ పల్లె సీమలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:45 అవుతుంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఈనాటి కార్యక్రమంలో బేటీ బచావో బేటీ పడావో ఈ పథకం గురించి బడిగ చెన్నయ్య గారి ప్రసంగం వింటారు.
2: బేటీ బచావో బేటీ పడావో ఈ ప్రోగ్రాంని భారత ప్రభుత్వము 22 జనవరి 2015 మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పానీపట్ హర్యానాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో చైల్డ్ సెక్స్ రేషియో చాలా తగ్గిపోతుంది కాబట్టి ఈ చైల్డ్ సెక్స్ రేషియోని గణనీయ

స్వయంగా పెంచేటట్లుగా మరియు అదేవిధంగా అమ్మాయిల యొక్క చదువులలోనూ వారికి ఉండేటటువంటి వెల్ఫేర్లో బాగా వృద్ధిలోకి తీసుకొచ్చేటట్లుగా చేయటం కోసము మొట్టమొదటిసారిగా భారత ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే చైల్డ్ సెలెక్టివ్ అబార్షన్స్ని ఆ ప్రాక్టీసెస్ని తగ్గించటము, దీని ద్వారా ఫీమేల్ ఫీటిసైడ్ అంటే భ్రూణ హత్యలని తగ్గించడము నిరోధించడం అనేది మొట్టమొదటి లక్ష్యము. అదేవిధంగా అమ్మాయిలు వారి యొక్క సర్వైవల్ రైట్స్ మరియు వారు ఎదుర్కొనేటటువంటి అనేక ప్రొటెక్షన్ ఇష్యూస్ని అడ్రస్ చేసేటట్లుగా, మరి ముఖ్యంగా జెండర్ బేస్డ్ వైలెన్స్ని అమ్మాయిల పైన జరిగేటటువంటి అనేక రకాలైనటువంటి సంరక్షణపరమైనటువంటి సమస్యల్ని అధిగమించేటట్లుగా చేయటము ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము. మూడోది వచ్చేటప్పటికి అమ్మాయిల్ని చదువులో కంటిన్యూ అయ్యేటట్లుగా మరియు వాళ్ళు వాళ్ళ సొంత కాళ్ళపైన నిలబడేటట్లుగా చేయటం అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అయితే ఇందులో కూడా అమ్మాయిల యొక్క చదువు అంటే అమ్మాయిలు ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు వారు ఎన్రోల్ అయ్యేటట్లుగా చేయాలి, మరియు 12వ తరగతి వరకు ఏ రకమైనటువంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా దీనిలో కొనసాగించేటట్లుగా చేయటం అనేది ఈ కార్యక్రమం యొక్క మూడో ఉద్దేశం. దీనికి సంబంధించి ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేయడానికి అవలంబించినటువంటి విధానాలు కానీ చూడగలిగితే మొట్టమొదటగా మల్టీ సెక్టరల్ అప్రోచ్ని అవలంబించడం జరిగింది. దీనిలో భాగంగా డబ్ల్యూసీడీ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, అదేవిధంగా హెచ్ఆర్డీ డిపార్ట్మెంటు నేషనల్ స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వచ్చేటప్పటికీ అన్ని శాఖలు సమన్వయంగా కలిసి పనిచేస్తూ అమ్మాయిలకు సంబంధించినటువంటి ఫీటిసైడ్, ఇన్ఫాంటిసైడ్ మరియు చైల్డ్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి అంశాలని సమర్థంగా ఎదుర్కొనేటట్లుగా ఈ శాఖల మధ్య సమన్వయం జరిగేటట్లుగా ఈ కార్యక్రమంలో ఒక ప్రధానమైనటువంటి ఫీచర్గా ఉంచడం జరుగుతుంది. రెండో దాని ప్రకారంగా భారత ప్రభుత్వము ఎక్కడైతే అమ్మాయిలకు సంబంధించినటువంటి ఇన్ఫాంటిసైడ్ ఇష్యూ ఎక్కువ ఉండేటటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాలని గుర్తించి అక్కడ దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని జరిగేటట్లుగా ముందుకు తీసుకెళ్లేటట్లుగా చేయటం జరుగుతుంది. ముందుగా ఇది భారతదేశంలో ఉన్నటువంటి 100 జిల్లాలని గుర్తించడం జరిగింది. ఎక్కడైతే చైల్డ్ సెక్స్ రేషియో తక్కువగా ఉందో వాటిపైన ఈ క్యాంపెయిన్ అంతా కూడా జరిగేటట్లుగా చూడటం జరుగుతుంది. మూడో ప్రధానమైనటువంటి విధానం అవలంబించింది ఏంటంటే అన్ని శాఖలకు సంబంధించి కమ్యూనిటీస్ తోటి, తల్లిదండ్రులతోటి, సమాజంలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి వ్యక్తులతోటి వీళ్ళందరిలో కూడా వారి ఆలోచన దృక్పథంలో మార్పు తీసుకుని వచ్చేటట్లుగా అమ్మాయిలకు చదువుకు సంబంధించి, అమ్మాయిలకు ఉండేటటువంటి రక్షణపరమైనటువంటి అంశాలపైన వారి యొక్క ఆలోచన దృక్పథం చాలా పాజిటివ్గా తీసుకొచ్చేటట్లుగా చేయటం అనేది ఈ కార్యక్రమం యొక్క మరొక ఇంపార్టెంట్ ఫీచర్. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే ఈ 100 జిల్లాలు ఉన్నాయో ఈ 100 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రత్యేక ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అందచేస్తూ ఆ కుటుంబాలకి ఆర్థిక పరమైనటువంటి అంశాలను కూడా, ఈ సదుపాయాలను కూడా ఈ కార్యక్రమం ద్వారా అందచేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అనేది ఈ కార్యక్రమంలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. దీనిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, తర్వాత కుల పెద్దలు, మత పెద్దలు, లోకల్ గా పనిచేసేటటువంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, మీడియా, ఇవన్నీ కూడా జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తూ అమ్మాయిల యొక్క చదువుని ప్రమోట్ చేస్తూ తీసుకెళ్లేటట్లుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ 2015 జనవరి 22 దగ్గర నుంచి ఈ సంవత్సరం వరకు మనం చూసుకున్నటువంటి అభివృద్ధిగా చూడగలిగితే చైల్డ్ సెక్స్ రేషియో చాలా ఇంప్రూవ్ అయింది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్ లాంటి స్టేట్స్ లో చైల్డ్ సెక్స్ రేషియో 2015 నుంచి ఇప్పటికి చూడగలిగితే చాలా ఇంప్రూవ్ అయితే జరగడం జరిగింది. అదేవిధంగా అవేర్నెస్ కార్యక్రమాలు, ఈరోజు బేటీ బచావో బేటీ పడావో అనేది కమ్యూనిటీలో ఉన్నటువంటి చాలా మందికి ఈ కార్యక్రమం యొక్క అంశాలు, వాటి యొక్క ఉద్దేశాలు ఈ స్కూల్లో ద్వారా, కమ్యూనిటీలో జరిగేటటువంటి రకరకాల కార్యక్రమాల ద్వారా అందరికీ తెలియచేయటం అనేది జరుగుతుంది. దీని ద్వారా టార్గెట్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే తల్లిదండ్రులు, సమాజము,
అమ్మాయిలకు సంబంధించి ఏ విధమైనటువంటి అంశాల్లో వారికి సహాయపడగలుగుతారు, వారు అమ్మాయిల యొక్క చదువు విషయంలో ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకురాగలుగుతారు, ప్రభుత్వం వారికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందచేస్తున్నాయనేదంతా కూడా వారికి అర్థం చేసుకునేటటువంటి ఒక అభివృద్ధి కూడా మనము ఈ 10 సంవత్సరాల్లో మనం చూడటం జరిగింది. ముఖ్యంగా 3వ రకమైనటువంటిది ఏంటంటే ఎడ్యుకేషన్కి సంబంధించి

0: ఇచ్చినటువంటి అవుట్కమ్స్ ఏంటంటే అమ్మాయిలు స్కూల్లో ఎన్రోల్మెంట్ గణనీయంగా పెరిగింది. ప్రాథమిక స్థాయి నుంచి తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు జరుగుతూ ఉంది. ఇంకా ఈ యొక్క ఇనిషియేటివ్స్ ని మరింతగా ముందుకు తీసుకెళ్లేటట్లుగా చేయటము జరుగుతూ ఉంది. డ్రాప్ అవుట్ రేట్స్ ను కూడా తగ్గించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే చైల్డ్ సెక్స్ రేషియో తక్కువ ఉన్నటువంటి జిల్లాలలో సెలెక్టివ్ గా చాలా కాంప్రహెన్సివ్ గా పనిచేయటం స్టార్ట్ అవ్వటం జరుగుతూ ఉందో ఈ కుటుంబాలకి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులకి వరుసగా 3 నుంచి 4 వరకు అమ్మాయిలు కానీ ఉండారంటే ఆ అమ్మాయిలు ఆ కుటుంబానికి భారం కాదు అనేటటువంటి ఒక ఉద్దేశం కింద వాళ్ళకి సంబంధించినటువంటి మెరిట్ స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం కానివ్వండి, లేకపోతే ప్రత్యేక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వటం కానివ్వండి, ఈ కార్యక్రమాల ద్వారా ఇవ్వటం వల్ల తల్లిదండ్రులు కూడా వారి యొక్క బిడ్డల్ని మరి ముఖ్యంగా అమ్మాయిల్ని స్కూల్లో కొనసాగేటట్లుగా చేయటం జరుగుతుంది. అయితే ఈ ఛాలెంజెస్ అనేది లేకపోవటం ఏం లేదు, కానీ వీటిల్లో ప్రధానంగా కొన్ని ఛాలెంజెస్ చూడగలిగితే ఏమవుతుందంటే ఈ కార్యక్రమం అమలు చేయటంలో అనేక డిపార్ట్మెంట్ యొక్క మధ్య సమన్వయం అనేది కావాలి. ఈ సమన్వయాన్ని మరింతగా ముందుగానే తీసుకొని రాగలిగితే ఈ కార్యక్రమాన్ని యొక్క నిజమైనటువంటి లక్ష్యాలని నెరవేర్చుకోవటంలో చాలా వరకు సాధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కార్యక్రమాన్ని మరింతగా గ్రామాల్లోకి, ట్రైబల్ ఏరియాస్లోకి, అర్బన్ స్లమ్స్లో ఈ కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, మీడియా ద్వారా కానివ్వండి. అదేవిధంగా అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ ఇంపాక్టు ప్రాథమిక స్థాయిలో జరుగుతున్నటువంటి ప్రైమరీ స్కూల్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి పిల్లలు ఇంటర్మీడియట్ నుంచి టెరిషరీ ఎడ్యుకేషన్ ట్రాన్సిషన్ స్థాయిలో బాగా జరిగేటట్లు కానీ చూడగలిగితే ఖచ్చితంగా ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాలని మనము ముందు ముందు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ కార్యక్రమాలన్నీ ఈ విధంగా మనం చేసుకొని తీసుకెళ్ళటానికి మరి ఇంకో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే టెక్నాలజీని కూడా మనము దీనిలో మరింతగా ఇన్వాల్వ్ చేయగలిగి అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆలోచన దృక్పథంలో మార్పులు తీసుకొచ్చేటట్లుగా చేస్తూ ప్రభుత్వ శాఖల మధ్య సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని కానీ అమలు చేసి ముందుగానే తీసుకెళ్తే ఖచ్చితంగా రాబోయేటటువంటి 5 నుంచి 10 సంవత్సరాల సమయంలో ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలని అన్ని ప్రభుత్వాలు చిత్తశుద్ధితోటి ముందుకు తీసుకెళ్తాయనే ఒక నమ్మకంతో ఈ బేటీ బచావో బేటీ పడావో ఇప్పటి వరకు చూపెట్టినటువంటి మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే తల్లిదండ్రులు వారి బిడ్డలకు సంబంధించి మరి ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించి 12వ తరగతి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళని స్కూల్లోకి తీసుకెళ్లాలి అనేటట్లుగా వాళ్ళ ఆలోచన దృక్పథంలో మార్పు వచ్చింది. అంటే ఇది రూట్ కాజ్ని టచ్ చేయగలుగుతుంది ఈ కార్యక్రమం. ఎందుకంటే 12వ సంవత్సరం ఎప్పుడైతే బిడ్డ స్కూల్లో లేకుండా బయట ఉంటారో ఆ బాలిక అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. ఆ సమస్యలు ఎలాగ మారచ్చు అంటే డ్రాప్అవుట్ కింద మారొచ్చు, బాల్య వివాహాల కింద మారొచ్చు, లేకపోతే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కింద మారొచ్చు, చైల్డ్ వల్నరబిలిటీ అనేక రకాల విధంగా మారటానికి అవకాశం ఉంది. కానీ ఇదే బాలిక స్కూల్లో కానీ అయితే ఆటోమేటిక్గా ఈ సమస్యలన్నింటి నుంచి కూడా దూరం కావటానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక దృక్పథాన్ని ఈ బేటీ బచావో బేటీ పడావో తీసుకొని రావటం జరుగుతుంది. దీంతోపాటు 3వ అంశం ఏంటంటే ఒక కల్చరల్ షిఫ్ట్ కూడా జరిగిందండి. కల్చరల్ షిఫ్ట్ అంటే తల్లిదండ్రుల నుంచి స్కూల్స్ వరకు అమ్మాయిల యొక్క చదువుకి ప్రాముఖ్యతనిచ్చేటటువంటి క్రమంలో పూర్తి యొక్క వారి శక్తి సామర్థ్యాలపైన వారు ఆధారపడుతున్నారు, వారికి అన్ని శక్తి సామర్థ్యాలు ఉంటున్నాయనేటటువంటి ఒక ఆలోచనని కూడా ఈ మంచి ఆలోచన కూడా ఈ కార్యక్రమం ద్వారా తీసుకొని రావడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల్లో అనేక రాష్ట్రాల్లో బాలికల యొక్క ఎన్రోల్మెంట్ ఈ స్థాయిలో వస్తే రాబోయేటటువంటి 5 నుంచి 10 సంవత్సరాల్లో మన అమ్మాయిలు ఈ ఉన్నత విద్యలో మరింతగా వృద్ధి చెంది ఇన్ఫాంటిసైడ్ అండ్ ఫీమేల్ ఫీటిసైడ్ అనేటటువంటి ఒక సమస్యల్ని సమాజం మొత్తం కూడా కలిసికట్టుగా అధిగమించి ముందుకు తీసుకెళ్తుంది అనేటటువంటి ఒక నమ్మకాన్ని ఈ కార్యక్రమం ద్వారా రాబోయేటటువంటి 5 నుంచి 10 సంవత్సరాల్లో ఆ మార్పులు తీసుకుని రావడానికి అవకాశం ఉంటుందని మనము నమ్ముదాం, విశ్వసిద్దాం.
1: మీరింతవరకు బేటీ బచావో బేటీ పడావో పథకం గురించి బడిగ చెన్నయ్య గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం

0: ఓబ్లేసన్నా, సరుకులు పట్టి ఇచ్చింటి కట్టినావా?
1: ఆ, ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకోబా.
0: ఎట్లా ఎత్తుకుపోయేది? నువ్వేమన్నా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
1: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
0: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
2: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీమతి కల్లు అంజనమ్మ బృందం ఆలపించిన జానపద గేయాలు వింటారు.

మీరింతవరకు శ్రీమతి కల్లు అంజనమ్మ బృందం ఆలపించిన జానపద గేయాలు విన్నారు. జానపద సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రసీమ ఇవాల్టి కార్యక్రమంలో ముందుగా ఉత్సాహం చిత్రం కోసం సాయి కిరణ్ ఉష ఆలపించిన ఈ గీతం వినండి.

వంశీ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ ప్రసన్న ఆలపించిన గీతం విన్నారు మన్సిర్మ సంగీత సారథ్యంలో. తర్వాత మన్సిర్మ స్వరకల్పనలో వరుడు చిత్రం కోసం హేమచంద్ర మాలవిక ఆలపించిన ఈ గీతం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8:30 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి

చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2030-31 వరకు పొడిగిస్తున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నీట్ పరీక్ష అంశంపై విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలు నేటి సమావేశాలను సోమవారం వరకు వాయిదా వేశారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలో 17,900 కోట్ల విలువైన బహుళ అభివృద్ది కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇంధన నిల్వ వ్యవస్థలతో కూడిన ఫ్లోటింగ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్రాజెక్టుల అభివృద్ది కోసం ఉద్దేశించిన ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన పీఎంఎస్ఎస్వైకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. ఈ పథకానికి 5,070 కోట్ల రూపాయల మొత్తం వ్యయాన్ని మంత్రిమండలి ఆమోదించిందని తెలిపారు.

0: ద్వారా 5000 మెగావాట్ల సామర్థ్యంతో ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్రాజెక్టులను, వాటితో పాటు కనీసం 2 గంటల నిల్వ సామర్థ్యం కలిగిన ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం నిల్వ సామర్థ్యం 10000 మెగావాట్లుగా ఉంటుందన్నారు. ఈ పథకం అమలుకు అదనపు భూసేకరణ అవసరం ఉండదని, ఇప్పటికే ఉన్న రిజర్వాయర్లు, కాలువలు, పారిశ్రామిక చెరువులను వినియోగించుకుంటే సరిపోతుందని మంత్రి వివరిస్తూ,
1: जितने वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सबका उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है. आज 102 गीगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में. इस स्कीम में टोटल 5000 मेगावाट फ्लोटिंग सोलर पीवी फोटोवोल्टेक कैपेसिटी भारत में क्रिएट की जाएगी और 5 साल की स्कीम में 1 करोड़ पर मेगावाट का इसका सपोर्ट दिया जाएगा स्कीम में.
0: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2030-31 వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం అమలుకు 5 ఏళ్ల కాలానికి 3.15 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యయాన్ని ఆమోదించినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. రైతుల సంక్షేమం, వారి ఆర్థిక అభివృద్దే దేశాభివృద్దికి పునాదిగా ప్రభుత్వం భావిస్తోందని, అర్హులైన రైతు కుటుంబాలకు ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ విధానం ద్వారా పారదర్శకంగా సకాలంలో ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 23 విడతల ద్వారా 4,47,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు మంత్రి తెలియజేశారు. ఈ ఆర్థిక సహాయం వల్ల రైతులు విత్తనాలు, ఎరువులు, సాగునీరు, యంత్రాలు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం సకాలంలో పెట్టుబడులు పెట్టగలుగుతున్నారని ఆయన వివరించారు. అదేవిధంగా జాతీయ ఆఫ్షోర్ అన్వేషణ పథకం సముద్ర మంథన్కు కూడా కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు దీని అమలుకు 84,84 కోట్ల రూపాయల వ్యయాన్ని ఆమోదించినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. సముద్ర జలాల్లో ఖనిజాలు, ఇంధన వనరుల అన్వేషణకు సంబంధించిన సమగ్ర చర్యలను ఈ పథకం కలిగి ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారు. రాజ్యసభలో కూడా ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్ష అంశంపై విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై నినాదాలు చేసి సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించడంతో సభను సోమవారం వరకు వాయిదా వేశారు. సభ ప్రారంభంలో పలువురు కేంద్ర మంత్రులు సభాపీఠంపై నివేదికలు ఉంచారు. అందులో గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్కు సంబంధించిన శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికను కూడా సమర్పించారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన శాఖకు సంబంధించిన నకిలీ వార్తల నియంత్రణ వ్యవస్థ సమీక్షపై పార్లమెంటరీ స్థాయి సంఘం చేసిన సిఫార్సుల అమలు, స్థితిగతులపై ఈరోజు సభలో ప్రకటన చేశారు. 0 అవర్లో పలువురు సభ్యులు అత్యవసర ప్రజా సమస్యలను ప్రస్తావించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలతో నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రతి అంశంపైన సభకు అంతరాయం కలిగిస్తూ చర్చలకు దూరంగా ఉండడం ద్వారా ప్రతిపక్షం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు. గందరగోళం కొనసాగడంతో రాజ్యసభ చైర్మన్ సిసి రాధాకృష్ణన్ సభను సోమవారం వరకు వాయిదా వేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నీట్ పరీక్ష అంశంపై విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలు నేటి సమావేశాలను సోమవారం వరకు వాయిదా వేశాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశం ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాల సమయాన్ని నిర్వహించేందుకు స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించారు. అయితే నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయానికి అంతరాయం కలిగించవద్దని స్పీకర్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఆందోళనలు కొనసాగడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సమావేశమైన అనంతరం రాజ్యాంగ 131వ సవరణ బిల్లు 2025, జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2025, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ సవరణ బిల్లు 2025లకు సంబంధించి సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదిక సమర్పణ గడువును 2026 శీతాకాల సమావేశాల చివరి వారంలోని తొలి రోజు వరకు పొడిగించేందుకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభాపతి స్థానంలో ఉన్న దిలీప్ సైకియా జనన మరణాల నమోదు సవరణ

0: బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ బిల్లును ప్రవేశపెట్టగా ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే లోక్సభ ఆమోదించింది. ఈ సందర్బంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, ఈ కీలక బిల్లుపై చర్చలో పాల్గొనకుండా ప్రతిపక్షం వ్యవహరించడం విచారకరమని అన్నారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ ముందుగానే చర్చకు సమయం కేటాయించినప్పటికీ ప్రతిపక్షం సహకరించలేదని ఆయన విమర్శించారు. విస్తరించిన ఖేలో ఇండియా పథకంతో పాటు జాతీయ క్రీడా సమాఖ్యలకు అందించే ఆర్థిక సహాయాన్ని పెంచేందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2026-27 నుంచి 2030-31 వరకు అమలు కానున్న ఈ కార్యక్రమాలకు కలిపి 36,441 కోట్ల రూపాయల వ్యయాన్ని మంజూరు చేసింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో మీడియాకు వివరిస్తూ, దేశంలోని ప్రతి ప్రతిభావంతుడైన యువ క్రీడాకారుడికి అత్యున్నత స్థాయికి చేరుకునేందుకు స్పష్టమైన అవకాశాలు, మార్గదర్శక వ్యవస్థను ఈ పథకం కల్పిస్తుందని తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రారంభమై టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ టాప్స్ స్థాయి వరకు చేరుకునేలా దేశవ్యాప్తంగా సమగ్ర శిక్షణ మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయడానికి ఈ పథకం దోహదపడుతుందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
1: खेलो इंडिया स्कीम के तहत एक बहुत सिस्टमेटिक तरीके से स्टूडेंट्स को, खासकर यूथ को तैयार किया जाएगा स्पोर्ट्स के कॉम्पिटिशन्स के लिए, चैंपियनशिप के लिए. कम्प्लीट एक कॉम्प्रिहेंसिव व्यू लिया जाएगा. स्टेडियम हो, इंफ्रास्ट्रक्चर हो, ट्रेनिंग का प्रोग्राम हो, न्यूट्रिशन प्रोग्राम हो, मेंटोरशिप हो, उन सब के ऊपर एक बहुत केयरफुली क्राफ्टेड प्रोग्राम बनाया गया है.
0: ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ది కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విమానయానాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రాంతీయ వృద్ధిని ప్రోత్సహించేలా 5,640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి రేపు జాతికి అంకితం చేయనున్నారు. అదేవిధంగా విశాఖ జిల్లా తర్లువాడలోని ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టుకు భోగాపురం నుండి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. కర్నూలు 4 పునరుత్పాదక ఇంధన జోన్ మొదటి దశ అనుసంధానానికి సంబంధించిన ట్రాన్స్మిషన్ వ్యవస్థకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. NH-365పై రేచెర్ల గురువాయిగూడెం మధ్య 4 వరుసల రహదారి, NH-365పై గురువాయిగూడెం దేవరపల్లి విభాగం, NH-67పై తాడిపత్రి బైపాస్ వంటి కీలక రహదారి ప్రాజెక్టులను కూడా జాతికి అంకితం చేయనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2030-31 వరకు పొడిగిస్తున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నీట్ పరీక్ష అంశంపై విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు నేటి సమావేశాలను సోమవారం వరకు వాయిదా వేశాయి. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలో 17,900 కోట్ల విలువైన బహుళ అభివృద్ది కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు లలిత గీతం.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: హలో, కర్నూల్ ఎఫ్ఎం అండి. హలో, కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: మేడం, మా పేరు జయన్న మేడం, రాజోలు అండి.
0: జయన్న గారు బాగున్నారండి?
1: బాగున్నా మేడం.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారు పాట
1: మేడం? మంగళ్ళే బలం ఉందా మేడం?
0: అందులో
1: పాటలు చెప్పండి మేడం.
0: పాటలు ఆకాశ వీధిలో. ఓకే అండి, మీరు కోరినారు
1: మేడం.
0: చెప్పండి.
1: రాజోల్ నుండి జయన్న, దేవాన్ శ్రీనిధి మేడం.
0: ఓకే అండి, మీ అందరి కోసం పాటు చేస్తుంది.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్ అండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: మేడం, మేము ఐజన్ నుంచి మాట్లాడుతున్నాం మేడం, కోట్ల వీధి.
0: చెప్పండి మీ పేరు.
1: నా పేరు కోటేశ్వర్ కుమార్ మేడం.
0: కోటేశ్వర్ కుమార్ గారు, చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారు?
1: పంతులమ్మ చిత్రం నుంచి సిరిమల్లె నీవే అనే సాంగ్ కావాలి మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది మరి.
1: అందరి కోసం మేడం.
0: ఓకే అండి, వింటున్నా అందరి కోసం, శ్రోతలందరి కోసం.
1: సరే మేడం,
0: ఓకే మేడం. ఓకే అండి, వెల్కమ్.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి అండి కాల్ చేస్తున్నారు?
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వెంకటేష్.
0: వెంకటేష్ గారు, చెప్పండి, మరి ఏ సినిమా నుంచి వినాలనుకుంటున్నారు పాట?
1: అనురాగ బంధం. ఈరోజు అందాల నటుడు, సహజా నటుడు, మంచి వ్యక్తి శరత్ బాబు జయంతి మేడం ఈరోజు.
0: అవునండి, ఓకే అండి. అందులో పాట
1: ఏ జన్మ బంధము, ఈ రాగ బంధం,
0: నీ స్వాగతం అని ఒక పాట ఉందండి. ఓకే అండి, పాట వచ్చేస్తుంది, మరి
1: వినిద్దామా?
0: అయిందండి. మీది
1: కాలేదండి, ఇప్పుడే ఫోన్ చేస్తుంటా. చేద్దామా రాడైనా? సరిగా ఫోన్ చేద్దాం, మేడం గారితో మాట్లాడదాం అని చేశాను. కూడా చాలా బాగుంటున్నాయి. రేడియో స్ఫూర్తి కూడా ఇప్పుడే విన్నాను. అంటే ఇంత ముందు వచ్చేది ఫోన్ కూడా మాట్లాడే, అంటే కొద్ది రోజులు కొంచెం రాలేదు మేడం, ఇప్పుడు వస్తుంది. చాలా ఆనందంగా ఉంది మేడం.
0: ధన్యవాదాలండి, పాట వచ్చేస్తుంది, వినిద్దాం.
1: ధన్యవాదాలమ్మా.
0: ఓకే అండి.

0: హలో, కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు నరేష్ మేడం, ముసాపేట మామనగర్ జిల్లా.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారని పాట?
1: మేడం ఆయుధం మేడం సినిమా పేరు. వైరాజు అనే పాట మేడం.
0: ఓకే అండి.
1: నరేష్ టోటల్ అందరికోసం మేడం.
0: ఓకే అండి, మీ అందరికోసం పాట.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం.
0: వెల్కమ్.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరండి?
1: రమిజా మేడం.
0: ఎక్కడి నుంచి అండి?
1: ఉడిచెల్ల గ్రామం మేడం.
0: ఉడిచెల్ల
1: మేడం.
0: చెప్పండి, మరి ఏ సినిమా నుంచి వింటారండి పాట?
1: ప్రియా మేడం, నీకు పాట ఏదైనా
0: పర్లేదా?
1: ఏదైనా పర్లేదు మేడం.
0: ఓకే అండి. ఎవరి కోసం అండి పాట?
1: మా పిల్లోని కోసం మేడం.
0: ఓకే అండి.
1: విన్నారా మేడం?
0: అయిందండి.
1: సువర్ణ.
0: ఓకే అండి, పాట వచ్చేస్తుంది, మరి విందాం. ఓకే అండి.
1: థ్యాంక్స్.

0: హలో, కర్నూల్ ఎఫ్ఎం.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరండి?
1: కర్నూల్ వికర్ సెక్షన్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. మోహన్ మేడం.
0: మోహన్ గారు చెప్పండి.
1: మేడం, కాంచనగంగ చిత్రం నుంచి వినీత అనే పాట ఉంది మేడం.
0: వనిత సాంగ్. ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.
0: ఓకే అండి.

0: హలో, కర్నూల్ ఎఫ్ఎం. కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు నస్సీమా మేడం.
0: నస్సీమా గారు ఎక్కడి నుంచి అండి? ఈ తాండ్రపాడు. చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారు పాట?
1: నువ్వే నువ్వే సినిమా నుంచి.
0: అందులో
1: నిద్రపోతున్న రాత్రి.
0: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, మరి వినేద్దామా?
1: ఓకే.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: హలో
0: హలో, నమస్తే అండి. ఎవరండి మీ పేరు?
1: బహదూర్.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు? లాస్ట్ కాలర్ మీరే.
1: డాక్టర్ చక్రవర్తి.
0: డాక్టర్ చక్రవర్తి. ఓకే అండి, పాట వచ్చేస్తుందండి, మరి వినేద్దా?
1: ఓకే ఓకే సార్. ఓకే.

మీరు విన్న ఈ పాటతో ఇవాళ హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు ఏకచిత్రగానం. ఇవాళ ఈ కార్యక్రమంలో రోజా మూవీస్ వారి కొండవీటి సింహం చిత్రం నుంచి పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు చక్రవర్తి, గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. వినండి కొండవీటి సింహం చిత్రం నుండి పాటలు.

మీరు ఇంతవరకు కొండవీటి సింహం చిత్రం నుంచి పాటలు విన్నారు. చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు చక్రవర్తి, గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పిసుశీల. ఇంతటితో ఈనాటి ఏకచిత్రగానం కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం అలనాటి మాతృ గీతాలు కార్యక్రమంలో ముందుగా కంఠశాల ఆలపించిన గీతం వినండి. మాస్టర్ వేణు స్వరకల్పనలో కులదైవం చిత్రం నుండి

ఈడు జోడు చిత్రం కోసం ఘంటసాల పిసుశీల ఆలపించిన గీతం విన్నారు పెండ్యాల సంగీత నిర్వహణలో. తర్వాత వినండి ఈనాటి ఈ బంధం ఏనాటిదో చిత్రం కోసం పిసుశీల ఆలపించిన ఈ గీతం.

ద్విచక్రవర్తి. హే ద్విచక్రవర్తి.

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి అలనాటి మంత్రగీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలీవ్ వింటారు.